శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.8 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం 9వ రోజు, క్రీస్తుకం 2026, అక్టోబర్ 1వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 అవుతుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఈనాటి భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం వింటారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్సాంగత్యం గురించి శ్రీ పిసిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: సత్సాంగత్యం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. మానవుడిగా పుట్టి మోక్షాన్ని సాధించాలనుకోవడానికి మొదటి మెట్టు భక్తిభావం. భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉంటూ నిష్కామ కర్మతో జీవితాన్ని గడపడం భగవంతుణ్ణి చేరడానికి ఒక ముఖ్య మార్గం. సాధకులు మునులు వారు ఎంచుకున్న మార్గాల్లో పరమపదం చేరితే సామాన్య మానవులు తమ తమ నిత్య కార్యాచరణతో నిస్సంగత్వాన్ని భక్తిభావంతో పరమపదాన్ని చేరుకోవచ్చు. భగవాన్ని కథలు వినడం, భగవంతుడి గుణగణాలను కీర్తించడం, అనునిత్యం భగవన్నామాన్ని స్మరించడం, దేవుడి పాదాలను సేవించడం, భగవంతుణ్ణి సద్గుణ స్వరూపుడిగా అర్చించడం, త్రికాలలో కూడా మనస్ఫూర్తిగా నమస్కరించడం, భగవంతుడికి దాస్యం చేయడం, భగవంతుడితో స్నేహించడం, ఆత్మ నివేదనం, వీటిని మనం నవవిధ భక్తి మార్గాలని మన వేద విధులు చెబుతూ ఉంటారు. ఇందులో దేన్ని నిష్కామకర్మతో కలగలిపి మనం ఆచరించినా అది మోక్షప్రదాయని అవుతుంది, అంటే మనకు మోక్షం వస్తుంది. వీటిలో అతి ముఖ్యమైనది సత్సాంగత్యం. పైన చెప్పిన నవమార్గాలలో సత్సాంగత్యం తోడైతే అది అద్భుత ఫలితాలు ఇస్తుంది. మానవుడు ఒక ఆలోచన చేసేటప్పుడు దాన్ని సరైన మార్గంలో ఉండేలా చూసేది సజ్జనులతోటి స్నేహం, ధ్యానం, ప్రార్థన.

మొదలైనవి. సామూహికంగా ఇవన్నీ మనం ధ్యానం ప్రార్థన చేయడంలో ఉద్దేశం అదే. మానవుడి ఆలోచన పరిధి అతి విస్తృతమైనది. మనసు ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి అనేకమైన అడ్డంకులు వస్తాయి. ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రాపంచిక విషయాలు దొర్లుతూ ఉంటాయి. వీటిని అధిగమించి భగవంతుడి సాన్నిధ్యంలో గడపడానికి ముఖ్యమైన సాధనం మంచివారిని కలవడం. దీనివల్ల సత్కర్మాచరణ అలవడుతుంది. రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోను మన మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం జిజ్ఞాస ఇతరులకు చేరుతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజ జీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు అది నాకు ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్ష మార్గం మనకు సులువవుతుంది. భార్యాపిల్లలను పోషించడానికి సామాన్య జీవితం చాలుననే దృక్పథంతో కైవల్యపదం చేరడాన్ని నిర్ణయించుకున్నాడు పోతన. అతను ఆచరణీయుడు. నిత్య నైమిత్తిక వ్యవహారాల్లో కూడా మునిగి తేలుతూ ఉంటే క్రమేపీ దాంభిక జీవనం అలవడి సన్మార్గం భగవత్ చింతనలు దూరమవుతాయి. అందుకే పేద ధనిక కుల మత ప్రసక్తి లేకుండా సజ్జనులతోటి కాలక్షేపం, మనలో ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం తదితర కంటకాలను దూరం చేస్తుంది. కష్టం అనేది తెలియకుండా పెరిగిన గౌతముడు ప్రపంచంలోకి వచ్చి ఆత్మజ్ఞానం పొంది గౌతమ బుద్ధుడై లోకానికి మోక్ష మార్గాన్ని నిర్దేశించాడు. కోరికలు వాంఛలను అదుపులో పెట్టుకునేందుకు మనకు ధ్యానం ఉపకరిస్తుంది. ఆ ధ్యానం వల్ల మనసు నిర్మలమవుతుంది కూడా. నిర్మలమైన మనస్సు భక్తి బాటలో పయనిస్తుంది. సజ్జనులతోటి సాంగత్యం మనలోని లోపాలను గుర్తించేందుకు కూడా దోహదపడుతుంది. ఆత్మ ప్రక్షాళనకు కూడా దారి చూపిస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలలో ఇతరుల అనుభవాలు మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తాయి. ప్రాపంచిక విషయాల పట్ల మనకు ఆసక్తిని కూడా తగ్గిస్తాయి. గతంలో ఒక రాజు ఉండేవాడండి. ఒకరోజు నిద్రలేచిన దగ్గర నుంచి తెలియని దుఃఖంతో బాధపడ్డాడు. సేవకులు వైద్యులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే అతని దుఃఖం తగ్గలేదు. చీకట పడిన తర్వాత ఏకాంతంగా ఒక తోటలోకి వెళ్ళాడు. ప్రశాంతంగా ఉన్న తోటలో ఒక కోకిల దిగాలుగా కోయడం వినబడింది. ఆ కోకిల గొంతులో విషాదాన్ని వింటూ తన దుఃఖాన్ని వదిలేశాడు రాజు. సజ్జన సాంగత్యంలో ఉండే మహత్తిదే. ఇతరుల బాధలను పంచుకోవడం, అనాథలకు అర్హుడనై ఆర్తుడనై ఉండడం, వృద్ధులకు చేయూత ఇవ్వడం, కర్మలను నిష్కామంగా భగవద్దత్తం చేయడం, ఇవి పరమపదానికి సోపానాలుగా మారుతాయి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM కార్యక్రమంలో చేను ముచ్చట్లు వింటారు. రవి శనగలో రవిలో శనగ పంట సాగులో సస్యరక్షణ వివరాలు.

ఇవాల్టి కార్యక్రమంలో రబీలో శనగ పంట సాగులో సస్యరక్షణ ఎరువుల యాజమాన్యం గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేసే పప్పుధాన్యపు పంటల్లో శనగను రబీ సాగులో సాగు చేస్తారు. శనగ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి కారణం అధిక దిగుబడినిచ్చే శనగ రకాలు, సాగు మరియు పంట సాగులో చేపడుతున్న విప్లవాత్మకమైన యాంత్రీకరణ పద్ధతులు దోహదం చేశాయి. విత్తే సమయం విషయానికి వచ్చినట్లయితే శనగ రబీ సీజన్లో పండిస్తారు. దీనిని ఖరీఫ్ పంట తరువాత లేదా ఖరీఫ్లో ఏ పంట విత్తని పొలాల్లోనూ సాగు చేస్తారు. విత్తడానికి అక్టోబర్ 15 నుంచి నవంబరు మొదటి పక్షం వరకు మిక్కిలి అనుకూలమని

శోధనలు చెబుతున్నాయి. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గవచ్చు. ఖరీఫ్లో కొర్ర పంటను సాగు చేసుకొని రబీలో శనగ సాగును చేయడం వల్ల రైతులు అధిక నికర ఆదాయం పొందవచ్చునని పరిశోధనలో తేలింది. శనగ పంటకు ముందుగా సాగు చేయడానికి 70 రోజుల కాల వ్యవధి గల స్వల్పకాలిక కొర్ర రకాలు అంటే ఎస్ఐఏ

నల్లరేగడి వరకు దేనిలోనైనా సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఉండే ఒండ్రు నేలలు చాలా అనుకూలం. చౌడు నేలలు మరియు నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. మరి యొక్క శనగ పంట సాగు సంబంధించి విత్తే విధానం విషయానికి వచ్చినట్లయితే, సాధారణంగా శనగను వర్షాధారం క్రింద సాగు చేస్తారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతున తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండునట్లు చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు మరియు లావు గింజల కాబూలీ రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ట్రాక్టర్ ద్వారా శనగ విత్తు పరికరాన్ని వాడి పొలమంతా తగినంత మొక్కల సాంద్రత ఉండేటట్లు చూసుకోవచ్చు. ఈ పరికరం ద్వారా విత్తనాన్ని మరియు ఎరువును ఒకేసారి వేసుకోవచ్చు. మరి యొక్క శనగ పంట సాగు సంబంధించి విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే, విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని మరియు 3 గ్రాముల థైరం లేదా కాఫ్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాములు ట్రిబికోనజోల్ లేదా 1.5 గ్రాములు ఎటావాక్స్ ఫవర్ను కూడా విత్తన శుద్ధికి వాడవచ్చు. శనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం మిశ్రమాన్ని 300 మిల్లీలీటర్లు 10% బెల్లం ద్రావణంతో కలిపి విత్తనముతో బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట క్రిమిసంహార మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి. ఇక శనగ పంట సాగు సంబంధించి ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. సాధారణంగా హెక్టారు శనగ సాగుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను వేయాలి. నేలలో భాస్వరం నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరము ఎరువులు వేయనక్కర్లేదు. అన్ని ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపీని వేసినచో పంటకు కావలసిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినా పంటకు కావలసిన గంధకం కూడా అందుతుంది. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. నేలలో గంధకము 8 PPM కంటే తక్కువ ఉన్న నేలల్లో 8 నుంచి 10 కిలోలు నీటిలో కరిగే గంధకమును విత్తునప్పుడు వాడాలి, లేదా గంధకమును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. ఇక శనగ పంట సాగులో కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, విత్తిన 24 గంటలలోపు ఫ్లూకోరాలిన్ ఎకరాకు 1 లీటరు లేదా పెండిమిథాలిన్ 1 నుంచి 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే కలుపును పంట తొలి దశలో సమర్థవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. గొర్రుతో అంతరకృషి చేయాలి. ఇక శనగ పంట సాగులో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, శనగ వర్షాధారపు పంట అయినప్పటికీ అవసరమైతే పంట కొమ్మలు వేసే దశలో, అంటే విత్తిన 30-35 రోజుల తరువాత గింజ గట్టిపడే దశలో, అంటే విత్తిన 55-60 రోజుల మధ్యలో నీటి తడి ఇచ్చినప్పుడు 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదు అయ్యాయి. ఇక శనగ పంట సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే, ఎండు తెగులు గురించిన కొన్ని విషయాలు. ఎండు తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకొని పోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగజేయు శిలీంధ్రము

0: విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. శనగ పంట లేకున్నా పొలంలో 6 సంవత్సరములు బ్రతికి ఉండగలదు. ఇక యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే, ఎండు తెగులను తట్టుకునే రకాలను సాగు చేయడం, వేసవిలో లోతుగా దుక్కి దున్నుట వలన మరియు ముందు పంట అవశేషాలు తీసివేయడం వలన తెగులు తీవ్రత తగ్గించవచ్చు. జొన్న పంటతో పంట మార్పిడి చేయటం, విత్తన శుద్ధి చేసి పంట విత్తుకోవడం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్ధికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
3: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
2: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
4: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100,00,000 రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టులు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
2: 2027-28 సంవత్సరానికి

0: రేట్ను, రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
2: అమరావతి ఎంతో వేగవంతంగా వర్తిస్తున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ, ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన గోడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈరోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్

0: లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. ఇక ఈ ఉదయం 7:05, మధ్యాహ్నం 12:30, సాయంత్రం 6:20 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు. ఇక 7:00 ఉదయకిరణాలు. ఈనాటి కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం విశేషాలు, ఇంకా సామెతలు ఆవశ్యకత గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరి శ్రోతలు మెచ్చే మీ మనసుకు నచ్చే లవ్లీ సాంగ్స్ మీకోసం ప్రసారం చేస్తున్నాం.

0: 라우라 라우라 난 나가오제
1: 이까 ఈ ఉదయం 8:15 రాత్రి 9 గంటలకు అనంతరం రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచారం లేక విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ విశేషాలు వింటారు. అనంతరం ఉద్యోగినీల భద్రత వసతి ఆవశ్యకత గురించి ఎం సుబ్బలక్ష్మి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. ఈ ఉదయం 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఉంటుంది. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. పరిచయకర్త ఎన్ మణి, అతిథి కె సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. ఇక 10:20 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఈ సాయంత్రం 4:50 సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు. ఇక ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. రంగస్థల కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వేటసీను పాత్ర ప్రసారమవుతుంది. పద్యాలు పాడినవారు శ్రీగాయం ఆదినారాయణ రెడ్డి. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఇక 7:30 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సహజ వ్యవసాయంలో స్థిరమైన దిగుబడికి మెలకువలు గురించి డాక్టర్ పిఎన్ శివప్రసాద్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు. ఇక రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసు.

చూస్తున్నాం రండి. నేషనల్ న్యూస్ వింటారు. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. ఇక రాత్రి 9 బాక్స్ స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం ప్రసారం. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. ఈరోజు ప్రముఖ గాయకురాలు ఎస్ జానకి గారితో పరిచయం వింటారు. 10:00 20 ఆసియా గేమ్స్ డైలీ హైలైట్స్ వింటారు. 10:20 మధురగీతాలు వింటారు. 11:10 ప్రసారాల సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఇప్పుడు సమయం సరిగ్గా 7 గంటలు. కార్యక్రమంలో దేశభక్తి గీతం బృందగానం వింటారు.

ఆకాశవాణి మార్కపన కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి

0: వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డిఏడికి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు.

0: పేదలకు సేవలు అందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట్ర అభివృద్దికై 170 ఎకరాల లక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2 వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమ, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది.

ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన వీర్చంద్ సింగ్ గర్వాలి వర్ధంతి, ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. 1891 డిసెంబర్ 25 గడ్వాల్ ప్రాంతంలో జన్మించిన చంద్రసింగ్ గడ్వాలి చిన్నతనం నుంచే ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. మరి దేశం కోసం తుపాకీ పట్టిన సైనికుడు అదే తుపాకీని ప్రజలపై ప్రయోగించమన్నప్పుడు మాత్రం వెనక్కి తగ్గాడు. దేశభక్తి అంటే కేవలం యుద్ధం చేయడమే కాదు, అవసరమైన సమయంలో అన్యాయానికి ఎదురు నిలబడటం కూడా దేశభక్తి అని నిరూపించిన మహనీయుడు వీర్చంద్ సింగ్ గడ్వాలి. మరి ఇప్పుడు మనం 1930 ఏప్రిల్ 23 తేదీకి వెళ్దాం. అది స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం. పెషావర్లోని కిస్సాక్వాని బజార్ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు సత్యాగ్రహులు సమావేశమయ్యారు. వారిలో ఎక్కువ మంది భారతీయులే. ఆ సమయంలో చంద్రసింగ్ గడ్వాలి నాయకత్వంలోని గద్వాల్ రైఫిల్స్ సైనికులను అక్కడికి పంపించారు. బ్రిటిష్ అధికారి నిరసనకారులపై కాల్పులు జరపాలని ఆదేశించారు. అది ఒక సైనికునికి అత్యంత క్లిష్టమైన క్షణం. ఒకవైపు పై అధికారి ఆదేశం, మరోవైపు తన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రజలు. అటువంటి పరిస్థితిలో చంద్రసింగ్ గడ్వాలి మాత్రం ప్రజలపై కాల్పులు జరపడాన్ని నిరాకరించారు. ఆయనతో పాటు పలువురు గడ్వాల్ రైఫిల్స్ సైనికులు కూడా కాల్పులు జరపలేదు. ఈ సంఘటన చరిత్రలో పెషావర్ కాండ లేదా పెషావర్ తిరుగుబాటుగా గుర్తించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ చర్యను తీవ్రంగా పరిగణించింది. చంద్రసింగ్ గడ్వాలిపై సైనిక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఆయనకు కఠిన శిక్ష విధించారు. చివరకు సుమారు 11 సంవత్సరాలు జైలు గడిపారు. అయితే జైలు గోడలు ఆయన దేశభక్తిని ఆపలేకపోయాయి. ఆ తర్వాత కూడా స్వాతంత్రోద్యమంలో ఆయన తన పాత్రను కొనసాగించారు. 1942 క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సామాజిక సమానత్వము, కుల వివక్ష నిర్మూలన వంటి అంశాలపై తన ఆలోచనలు కొనసాగించారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, ఆ విశేషాలు తెలుసుకుందాం.

0: ప్రాణం పోయే పరిస్థితుల్లో రక్తం ఎంత విలువైందో మనందరికీ తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో ఒక యూనిట్ రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు. అందుకే స్వచ్ఛంద రక్తదానం ఎంతో గొప్ప సామాజిక సేవ. మరి ముఖ్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ రోజున రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అపోహలను తొలగించడం, స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారి సంఖ్యను పెంచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు. అసలు రక్తదానం ఎవరు చేయవచ్చు అంటే, సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న అర్హత కలిగిన పెద్దలు రక్తదానం చేయవచ్చు. అయితే వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితి, హిమోగ్లోబిన్ వంటి అంశాలను రక్తదాన కేంద్రంలోని వైద్య సిబ్బంది పరిశీలించిన తర్వాతే రక్తదానం చేయాలి. మరి రక్తదానం చేయడం వలన మనకు పెద్దగా హాని జరుగుతుందని అపోహ ఉంది. వాస్తవానికి అర్హత ఉన్న వ్యక్తి వైద్యుల సూచనల మేరకు రక్తదానం చేస్తే శరీరం కోల్పోయిన రక్తంలోని భాగాలను క్రమంగా తిరిగి భర్తీ చేసుకుంటుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, శస్త్రచికిత్సలు చేయించుకునేవారు, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరిగే మహిళలు, కొన్ని రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇలా ఎంతోమందికి రక్తం అవసరమవుతుంది. అందుకే రక్తదానం కేవలం దానం కాదు, ఒక ప్రాణానికి భరోసా, ఒక కుటుంబానికి ఆశ, ఒక సమాజానికి బాధ్యత. మరి ఈ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అపోహలను పక్కన పెట్టి వైద్యుల సూచనల మేరకు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుకుందాం. మీరిచ్చే రక్తం మరొకరి జీవితానికి వెలుగు కావచ్చు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగుల కామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: భాష జీవనది లాంటిది, భావవాహిక భాష. ఈనాడు ప్రపంచంలో సుమారు 8000 భాషలున్నాయి. మానవునికి భగవంతుని వరప్రసాదమే భాష. 84,000 జీవరాశుల్లో ఒక్క మానవునికి మాత్రమే దేవుడు భాషను ఏర్పరిచాడు. భాష విరిసిన పువ్వు లాంటిది, అది ఎంత సుకుమారమో అంత మధురము. అది మానవునికి జీవనాడి. అలంకారాలు, నుడికారాలు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు భాషకు ఆభరణాలు. అవి లేనిదే సంభాషణల్లోనూ రచనల్లోనూ ఇంపు సొంపులుండవు. సామెతలు లేని భాష వాసన లేని పువ్వు వంటిది. సామెతల ఆవశ్యకతను గురించి చర్చించుటే ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశ్యము. సామెతల ప్రాధాన్యతను సమాజం గుర్తించాలి. కాలక్రమంలో భాషా ప్రాధాన్యత, సాహిత్య ప్రాముఖ్యము అడుగంటిపోవుట విచారణీయము. సామెత అనగా లోకోక్తి అనే అర్థము. సామెతలు సామాన్యంగా 2 రకాలుగా ఉంటాయి. 1 జంట వాక్యాలు, 2 ఏకవాక్యము. సామెత లయాత్మకంగా ఉంటే మంచిది. లయ సామెతకు ప్రాణం. పొడుపు కథలు, నానుడులు, నుడికారాలు, జాతీయాలు అన్నీ సామెతలు కావు. కానీ కొన్ని పొడుపు కథలు, జాతీయాలు సామెతలకు దగ్గరగా ఉంటాయి. వాటిని సామెతలుగా స్వీకరించడంలో తప్పు లేదు. వాటిని కొంత సంస్కరించాలి. లయాత్మకంగా వాటిని సరిదిద్ది మెరుగుపరచాలి. ప్రాచీన కాలం నుండి మన పూర్వులు, కవులు సామెతలకు పెద్దపీట వేశారు, అగ్రతాంబూలమిచ్చారు. ఆనాడు ఇంటి వాతావరణంలోనూ కావ్యాల్లోనూ సామెతల వాడకం అధికంగా ఉండేది. సామెత విషయాన్ని స్పష్టంగా, సూటిగా మనసులో నాటుకునేటట్లుగా చెబుతుంది. ఒక సామెత సుమారు 5-6 వాక్యాల భావాన్ని మోస్తుంది. సామెతలు భావగాంభీర్యానికి ప్రతీకలు. అవి ధ్వని గర్భితంగా ఉంటాయి. ధ్వని వాటికి ప్రాణం. కాలక్రమంలో భాషలోనూ సాహిత్యంలోనూ పెనుమార్పులు వచ్చాయి. భాషా సాహిత్యాలు ఎవరికీ పట్టడం లేదు. ఈనాడు వీటిపై ఆసక్తి గలవారు తక్కువ. భాషా సాహిత్యాలు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వంటివి. వాటిని సంరక్షించవలసిన బాధ్యత మన అందరిపైనా కలదు. సామెత భాషకు ఒక ఆమెత వంటిది. ఆమెత అనగా విందు అనే అర్థము. ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు కవులందరూ సామెతలను ఉపయోగించిన వారే.

ఎవరైనా సరే సామెతలను రచించడం కాదు, సేకరించడం. ప్రజల నాలుకలపై నాట్యమాడే సామెతలు, అవి మన జీవితాలకు ఆలంబనాలు, అనుభవ సారాలు. పూర్వం తెలుగు సాహిత్యంలో సామెతలను సేకరించిన వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఇవి అన్ని భాషల్లోనూ కలవు. వీటిని భాషకు సంపదగా పరిగణిస్తారు. నిత్య వ్యవహారం నుండి కావ్య రచన వరకు వీటి ప్రయోగం అవశ్యం. నేదునూరి గంగాధరం గారు కొన్ని సామెతలను సేకరించి తెలుగు సామెతలు అను పేర ప్రచురించారు. కీర్తిశేషులు, కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఈ విషయంలో కొంత కృషి చేశారు అని వినియున్నాం. కీర్తిశేషులు చిలుకూరు నారాయణరావు గారు ఎంతో కష్టపడి లక్ష సామెతలను సేకరించారని పెద్దల వలన వినియున్నాము. కానీ అవి నేటికి ప్రచురింపబడకపోవుట శోచనీయము. విదేశీయుడైన బ్రౌన్ దొర ఈ విషయంలో విరివిగా కృషి చేశాడు. స్వదేశీయులమైన మనం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుండటం క్షమించరాని నేరం. ఈనాటికి మద్రాస్ పురావస్తు భాండాగారంలో, తంజావూరు సరస్వతి పుస్తక భాండాగారంలో గల వందలాది గ్రంథాలు ప్రచురణకు నోచుకొనక తాళపత్ర రూపంలో ఉండటం తెలుగువారమైన మనకు తలవంపులు. అవి మన సాహితీ సంపద. అవి ప్రథమ ముద్రణకు కూడా నోచుకొనకపోవుట మన దురదృష్టం. ఏది ఏమైనను మనం నేటికైనను మొద్దు నిద్ర వీడి సామెతల పరిరక్షణ సేకరణల మీద తగిన శ్రద్ధ తీసుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాత సామెతలను కాపాడుకొనటం, కొత్త సామెతలను సేకరించడం మీద ఇకనైనా శ్రద్ధ చూపాలి. లేకపోతే తెలుగు భాషకు మనం ద్రోహం చేసిన వారమైపోతాం. అలా జరగడానికి మాత్రం వీలులేదు. ఒక్కొక్క సామెత ఒక్కొక్క జీవితానుభవాన్ని తెలియచేస్తుంది. సామెతలు జ్ఞానగుళికలు. మానవ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి, క్రమశిక్షణలో ఉంచుకోవటానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా బాలబాలికలు, యువతీ యువకులు ఒక్కరేమిటి, అందరూ వీటిపై దృష్టిని కేంద్రీకరించుకునవలసిన సమయం ఆసన్నమైంది. సామెతల పరిరక్షణ విషయంలో ఒక విప్లవం, నవ చైతన్యం వెల్లివిరియాలి. సామెతలను ప్రయోగించని సంభాషణ, రచన ఉప్పు లేని కూర వంటిది, పప్పు లేని విందు వంటిది. అన్ని ప్రాంతాల వారికి, అన్ని వయసుల వారికి వీటితో ఎంతగానో ఉపయోగం ఉంది. ముందుగా పెద్దలు, సాహితీ ప్రియులు, భాషానురక్తులు సరి అయిన అవగాహనతో వీటిపై శ్రద్ధ తీసుకోవాలి. పెద్దలు వీటి ప్రాధాన్యతను గుర్తించిన తర్వాత పిల్లలకు కూడా వీటి ప్రాముఖ్యతను గురించి తెలియజెప్పాలి. అట్లు చేయుట వారి జీవితాలకు ఎంతో అవసరం. మనం ప్రయత్నిస్తే లక్షలాది సామెతలు మన కంట కనబడతాయి. ఎన్నో ప్రాంతాలు తిరగాలి, ఎందరినో కలవాలి. పండితులు, భాషా పరిశోధకుల సహకారాన్ని తీసుకునాలి. గ్రంథాలయాలు, విశ్వవిద్యాలయాలకు కూడా వెళ్ళి సేకరించడం అత్యావశ్యకం. సామెతల్లో అనేక రకాలున్నాయి. వాటిలో వృత్తిపరమైనవి, ప్రవృత్తిపరమైనవి కొన్ని. వృత్తిపరంగా ఆయా వృత్తుల వారిని కలిసి వారి నుండి ఆ వృత్తికి సంబంధమైన సామెతలను సేకరించాలి. ఇక ప్రవృత్తిపరమైన వాటిని సాహితీ ప్రియులు, భాషావేత్తలు, పెద్దలు, కవుల సహాయ సహకారాలతో సేకరించాలి. ఉపాధ్యాయులు, ఆచార్యులు, అధ్యాపకులు పాఠ్య బోధనా సమయంలో విద్యార్థులకు సామెతలపై ఆసక్తిని రేకెత్తించాలి. ఆయా ప్రాంతాల్లో నివసించే విద్యార్థులను తల్లిదండ్రులు పెద్దల సహకారంతో సామెతలను సేకరించుకొని రమ్మని పురమాయించాలి. అప్పుడు వాటి ప్రాధాన్యత వారికి అర్థమవుతుంది. ఉపన్యాసకులు కూడా తమ ప్రసంగాల్లో సామెతలను ఉపయోగిస్తూ వాటి ప్రాముఖ్యతను శ్రోతలకు నొక్కి వక్కాణించాలి. పత్రికలు కూడా సామెతల ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు పాఠకులకు రచయితల రచన ద్వారా తెలియజెప్పినట్లు చేయడానికి ఇతోధికంగా కృషి చేయాలి. రేడియోలు, టీవీలు కూడా సామెతల ఆవశ్యకతను గుర్తించి అనేకానేక కార్యక్రమాల ద్వారా ప్రజానీకానికి తప్పక తెలియజెప్పాలి. అట్లయితేనే సామెతలు బ్రతికి బట్టగడతాయి. సామెతల సేకరణ విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలి. అకారాది క్రమంలో వాటిని పొందుపరచాలి. వృత్తుల పరంగా విభజించాలి. ప్రవృత్తుల పరంగా వింగడించాలి. విషయ పరంగా వేరు చేయాలి. సామెతలు జీవితం పడుగు పేక లాంటివి, బొమ్మ బురుసు లాంటివి. వాటిని వేరు చేయడం కుదరదు. ఆ రెండింటికి పువ్వు తావివలే అవినాభావ సంబంధం ఉంది. వాటి ఆవశ్యకతను గుర్తించడం మన కనీస కర్తవ్యం. ఎప్పటికప్పుడు సామెతల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకనైనా శ్రద్ధ పెట్టాలి. స్వచ్ఛంద సంస్థలు, సాహితీ ప్రియులు, భాషావేత్తలు ఈ విషయంలో ముందుకు రావాలి. ఆలస్యించిన ఆశాభంగం. సాధ్యమైనంత త్వరగా ప్రయత్నాలను ప్రారంభించాలి. శాయశక్తులు ఆకృషి చేయాలి. అమ్మ ఒడిలో ఉన్నప్పుడే మనం మొట్టమొదట సామెతలను గురి

ప్రతి ఒక్కరం విని ఉంటాం. తల్లులు వీలైనంత వరకు తమ పిల్లలకు సామెతల ప్రాధాన్యతను గురించి తెలుపుతూనే ఉండాలి. బామ్మలు అమ్మమ్మలు పిల్లలకు ఎన్నెన్నో సామెతలను గురించి విరివిగా తెలియజేస్తూనే ఉంటారు. సామెతలకు పల్లెపట్టులు పట్టుగొమ్మలు. పట్టణాల్లో నగరాల్లో వీటి వాడకం చాలా తక్కువ. ఈ యాంత్రిక యుగంలో సామెతలు రాను రాను కనుమరుగైపోతున్నాయి. సామెతలు భావదీపికలు, చైతన్య సూచికలు, విజ్ఞాన వీచికలు. భాష నిస్సారమైపోతే అది క్రమంగా అదృశ్యమైపోతుంది. అది అంతరిస్తే మన ఉనికికి ప్రమాదం. మన ఉదాసీనత వల్ల భాష నిస్సారం కారాదు, ఉనికిని కోల్పోరాదు. సామెతలు లేని భాష అడవిగాచిన వెన్నెల. సినిమాలు, నాటక సమాజాల వారు కూడా సామెతల విషయంలో శ్రద్ధ వహించడం అవసరం. నాటక రచయితలు తమ రచనల్లో సామెతలను విరివిగా ప్రయోగించాలి. రంగస్థలం మీద వాటిని భావస్ఫోరకంగా నటులు ప్రయోగించినట్లు చూడాలి. కొన్ని సినిమాలలో సామెతల ప్రయోగం సరిపడా ఉంది. రాను రాను చిత్రసీమ వారు సామెతల ప్రయోగంలో వెనుకడుగు వేస్తున్నారు. సంభాషణ రచయితలకు దర్శకులు సామెతల ప్రయోగంలో తగిన సూచనను ముందుగా చేయటం మంచిది. జిగుప్సాకరములైనవి, వివాదగ్రస్తములైనవి, అశ్లీలములైనా, కాలం చెల్లినా సామెతలను పరిహరించడం తప్పనిసరి. నలుగురు కూర్చొని వినేందుకు వీలుగా సామెతలుండాలి. వీటి నిడివి సాధ్యమైనంత తక్కువగా ఉండాలి. సుదీర్ఘములైనవి నిలబడవు. పూర్ణవాక్యంలోనే ఉండాలనే నియమం ఏమీ లేదు. విత్తనములో మరీ వృక్షం ఉన్నట్లు చిట్టి సామెతలో విశ్వాంతరాళం దాగి ఉండాలి. అప్పుడే అవి రక్తి కడతాయి. సామెతలు భావమునకు పుష్టిని తుష్టిని కలిగించాలి. కర్ణ కఠోరంగా ఉండకూడదు. వినుటకు ఇంపుగా సొంపుగా జీవభాషలో ఉండాలి. పడిగట్టు పదాలను ఎక్కువగా వాడరాదు. నిత్య వ్యవహారంలో వీటిని వినియోగ ప్రాముఖ్యాన్ని ప్రజలు క్రమంగా గుర్తించాలి. సామెతల ప్రయోగంలో పిల్లలను పెద్దలు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఒక సామెతను సేకరిస్తే 1 రూపాయిని బహుమతిగా ఇస్తామని ప్రోత్సహించాలి. వీటి ఆవశ్యకతను గూర్చి విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ఇవ్వాలి. అప్పుడు వారిలో వీటిపై నూతన ఉత్తేజం వెల్లివిరుస్తుంది. భాష కూడా కాలానుగుణంగా మారాలి. కాలంలో మార్పు సహజం. కాలానికి అవసరమైన వాటినే గ్రహించాలి. పరిశోధకులు, పెద్దలు, భాషావేత్తలు కాలానుగుణమైన కొన్ని క్రొత్త సామెతలను తయారు చేసి వినియోగంలోనికి వచ్చినట్లు ఆసక్తి చూపాలి. భాష నిరంతర ప్రవాహం. కాలగమనంలో ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనం సరైన అవగాహనతో ఆ మార్పులకు అనుగుణంగా నడవాలి. కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సామెతలు రూపుదిద్దుకోవాలి. ఎప్పటివో పాత వాటిని, ఇప్పటి కాలానికి నిరుపయోగమైన వాటిని పరిహరించడంలో తప్పు లేదు. కొన్ని అనుకరణ సామెతలను కూడా తయారు చేయాలి. అడుసు త్రొక్కనేలా, కాలు కడుగనేలా అను సామెత ఎప్పటి నుంచో ఉంది. దానికి అనుకరణగా హాని చేయనేలా, భయపడనేలా అను సామెతను తయారు చేసుకోవచ్చు. ఇట్లే అనేక సామెతలకు అనుకరణ సామెతలను తయారు చేసుకోవాలి. అవి రమణీయంగా, హృద్యంగా, లయబద్ధంగా ఉండాలి. సామెతలకు ప్రత్యేకంగా రచయితలు ఉండరు. అవి ప్రజా వ్యవహారం నుండి అసంకల్పితంగా, అలోభౌకగా అవతరిస్తాయి. పనిగట్టుకుని ప్రారంభంలో వాటికై ఎవరూ ప్రాకులాడరు. ప్రజల నాలుకల మీద అవి నిరంతరం నాట్యమాడుతూ ఉంటే భాషా యోష మందహాస వదనారవిందంతో ఉంటుంది. మన ప్రయత్న లోపం వల్ల ఎన్నో ప్రాచీన సామెతలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. ఇట్లే కొంతకాలం గడిస్తే సామెతలు క్రమంగా అంతర్ధానమైపోతాయి. తద్వారా భాష పెలవమైపోతుంది. ఇంపును సొంపును కోల్పోతుంది. ఇది చాలా విపరీత ప్రభావానికి దారితీస్తుంది. నవనాగరికత వ్యామోహంలో పడి నేటి ప్రజలు అత్యవసరములైన విషయాలను గురించి పట్టించుకొనకుండుట అత్యంత ప్రమాదకరం. ఊరూరా సామెతల వాడకంలోనూ, సేకరణలోనూ, ప్రచురణలోనూ ఒక క్రొత్త ఉద్యమం ఉద్భవించాలి. సామెతల సేకరణ వినియోగం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పవిత్రమైనదిగా గుర్తించాలి. విదేశీయుడైన బ్రహ్మందర ఉద్యోగరీత్యా మన దేశానికి వచ్చి మన భాషకు మనకు మహోపకారం గావించాడు. ఆయన స్వంత డబ్బుతో నిఘంటువులను తయారు చేయించాడు. అనేక గ్రంథాలను పరిష్కరింపజేసి ప్రచురింపజేశాడు. సామెతలను సేకరింపజేశాడు. ఆయన ఆ కాలంలో సేకరింపజేసిన సామెతలు వెలుగు చూడకుండా నేటికి మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉండుట అత్యంత శోచనీయము. మన భాషపై మనకెంత శ్రద్ధ ఉన్నదో దీనిని బట్టి అర్థమవుతుంది. మనం ఎటుపోతున్నామో కూడా మనకు అర్థం కావడం లేదు. అన్ని విషయాలలో దూరదృష్టి ఉండుట మనకు అవసరం. ప్రభుత్వాలు, ప్రజలు పరస్పర

0: సహకారంతో సామెతలను బ్రతికించుకునుట చాలా అవసరం. సామెతల సేకరణకు వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలి. ఉవ్వెత్తున ఉద్యమాలు రావాలి. మాండలిక సామెతలను గురించి కూడా పరిశోధనలు జరగాలి. కళాశాలలు, విద్యాలయాల్లో అప్పుడప్పుడు సామెతల సేకరణ వినియోగంపై సెమినార్లను ఏర్పాటు చేయాలి. పరిశోధనా పత్రాలను తయారు చేయించి అందరికీ పంచాలి. కరపత్రాలలో తయారీలో కూడా సామెతల ప్రాధాన్యతను ఇవ్వాలి. జిల్లా గ్రంథాలయాలు, శాఖా గ్రంథాలయాలు, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల్లో తెలుగు సామెతల పుస్తకాలను విరివిగా ఉంచి పాఠకులకు అందుబాటులో ఉంచాలి. అనేక జీవితానుభవాలకు సంబంధించినవి, అనేక ఘట్టాలకు సంబంధించినవి, వృత్తులకు సంబంధించినవి సామెతల్లో ఉన్నాయనటం వాస్తవం. సామెతలు మనకెన్నెన్నో ఆసక్తికరములైన అంశాలను అందిస్తున్నాయి అనుట అక్షర సత్యం. కావున ప్రతి ఒక్కరూ ఇకనైనా సామెతల సేకరణ వినియోగ ప్రాముఖ్యతలను గుర్తించి చైతన్యవంతులై నడుం బిగించి కార్యసాధకులు కావాలి. ఆంధ్రులు ఆరంభశూరులు అను అపప్రథ పోవాలి. ఉపేక్షిస్తే మన భాషకు మనం అన్యాయం చేసిన వారమైపోతాం. ఇకనైనా నిద్రను వీడి సామెతల విషయంలో కర్తవ్యోన్ముఖులమై కర్తవ్య పరాయణులమై పురోగమించాలి. అప్పుడే మన భాషకు తగిన న్యాయం చేసిన వారమవుతాం. అప్పుడే మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అని మనసారా నోరారా పాడుకోగలుగుతాం. తెలుగు వెలుగును దశ దిశలా సాటిన వారమవుతాం.
1: మహిళలారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
3: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
4: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
3: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
4: ఫోన్ నెంబర్ 08596223393. మీతోనే, మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: భావలహరి మృదు మధుర గీతమంజరి కార్యక్రమంలో మరి ఈరోజు మీ ముందుకు మంచి మంచి లవ్లీ సాంగ్స్తో వచ్చేస్తున్నాం. మరి ప్రేమలోని అందమైన ఊహలకు అల్లరి చిలిపితనానికి అద్దం పట్టే పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. మనసుకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలి, అతని రూపం ఎలా ఉండాలంటూ ఒక అమ్మాయి తన కలల సుందరుడి గురించి అందమైన ఊహలతో పాడుకునే పాట ఇది. సినిమా సంగీతంలో మధురమైన ప్రేమ గీతాలకు ప్రత్యేక స్థానం కల్పించిన సీతమ్మ వాకెట్లో సిరిమల చెట్టు చిత్రంలోని పాట. మరి మెలోడీస్

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సో మరి ప్రతిరోజు 7:40 మంచి మంచి లవ్లీ సాంగ్స్, లేటెస్ట్ మూవీస్ నుంచి మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. జస్ట్ మీరు ట్యూన్ చేసుకోవటం 101.5 అంతే అండి. సరదాగా టీ తాగుతూ టిఫిన్ చేస్తూ మీ మానసిక రిలాక్సేషన్ కోసము, హ్యాపీనెస్ కోసం ఖచ్చితంగా ట్యూన్ చేసుకోండి 101.5 మార్కాపురం ఆకాశవాణి FM. సో మరి భావలహరిలో తర్వాత వినబోతున్న పాట ఏంటని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఏం పాట వస్తుందని. మన మనసుకు నచ్చిన వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇక ప్రత్యేకంగా ఏమి కోరుకోమండి, ఆ వ్యక్తి ప్రేమ ఆప్యాయత తోడుంటే చాలనిపిస్తుంది. అలాంటి అందమైన ప్రేమభావాలను ఎంతో మధురంగా చెప్పే పాట అదేనండి. ఇంకేం ఇంకేం కావాలి, విజయ్ దేవరకొండ మరి రష్మిక మందన్న జంటగా నటించిన గీతా గోవిందం చిత్రంలో ఈ పాటను గోపీ సంతర్ స్వరపరిచారు. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యానికి సిద్ధ శ్రీరామ్.

ఒక పాట ఎన్నో భావాలు, ఒక స్వరం ఎన్నో జ్ఞాపకాలు, ఒక సంగీతం మనసంతా మధురమైన అనుభూతి. ప్రేమైనా విరహమైనా ఆనందమైన ఆవేదనైనా మనసులోని ప్రతి భావానికి ఒక పాట ఉంటుంది. ఆ పాటల పరిమళంలో మధురమైన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అందమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ సినీ గీతాల సోయగంలో మీ మనసును తడిపే కార్యక్రమమే భావల హరి రుదుమధుర గీతమంజరి. మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో మరో లవ్లీ సాంగ్ మీ ముందుకు వచ్చేస్తుంది.

నదీ తీరంలో సాయంత్రపు చల్లని గాలి, మనసును తాకే మధురమైన సంగీతం, ప్రకృతి అందాల మధ్య ప్రేమికుల మనసులు కలిసిన వేళ. నర్మదా నది అలల సవడిలో ఓ మధురమైన గానం వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రేమను అంత సున్నితంగా, అంత అందంగా పలికించే పాటలో సంగీతం మనసును మైమర్పిస్తే సాహిత్యం మనసులోని భావాలను మాటలుగా మారుస్తుంది. మీరు వింటున్న ఈ పాట రథసారథి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడిన పాట.

కట్టనాలు కట్టకపోతే ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని మీ బండిని సీజ్ చేయొచ్చు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి. అలాగే మరి టూ వీలర్ బయటికి తీసిన వెంటనే హెల్మెట్ పెట్టుకోవాలి, మరి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ రెండు కూడా మనకు ప్రమాదాల నుంచి కాపాడటంలో కొంతవరకు ఉపయోగపడతాయి. సో మరి చేస్తారు కదా? ఏంటబ్బా అన్నీ మెలోడీ సాంగ్స్ అనుకుంటున్నారా? సో మరి హుషారికిచ్చే సాంగ్ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. మనసుకు ఉత్సాహము, అడుగులకు ఊపు వింటుంటే మనకు తెలియకుండానే తాళం వేయాలనిపించే పాట ఇది. అదేనండి, ఏంటంటారా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠవరం చిత్రంలోని పాటకు జానపద శైలి, మాస్ బీట్, అదిరిపోయే ఎనర్జీ ప్రత్యేక ఆకర్షణ. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ పనులన్నీ కాసేపు పక్కన పెట్టి హుషారైన పాటను ఎంజాయ్ చేయండి. రాములో రాములా మీకోసం మీ మనసును ఉత్సాహంతో నింపేందుకు వస్తుంది. మరి అల్ల వైకుంఠపురం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ కలిసి పాడిన పాట.

సో మరి మార్కాపూర్ టౌన్లో ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అంటే మరి కోర్టు సెంటరు, ఖమ్మం సెంటర్లో సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినైతే ఆటోమేటిక్గా మీ సెల్ ఫోన్కు చలనాలు వచ్చేస్తాయి. సో మరి అలా రెండు మూడు

మరో లవ్లీ సాంగ్ మీ ముందుకు వచ్చేస్తుంది. మరి కొన్ని పాటలు చెవులకు మాత్రమే వినిపించవు, మనసుకు కూడా వినిపిస్తాయండి. ప్రేమలో పడినప్పుడు కాలం కూడా మనకు తోడుగా నిలిచినట్టుగా అనిపిస్తుందట. మరి ప్రేమలోని అమాయకత్వము, ఎదురుచూపు, ఒకరిని చూసినప్పుడు కలిగే ఆనందము, ఇవన్నీ పాటలు ఎంతో సున్నితంగా అనిపిస్తాయి. ఎలా అంటే మరి అనంత శ్రీరామ్ గారి అద్భుతమైన పదాలు, హేషిమ్ అబ్దుల్ వహీబ్ మెలోడీ, అనురాగ్ కులకర్ణి, సీతారా కృష్ణ కుమార్ గాత్రాలు కలిసి ఈ లవ్లీ మెలోడీ మీకోసం, సమయమా అనే సాంగ్ మరి హాయ్ నానా చిత్రం కోసం ప్రసారం చేస్తాను.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: అలాగా అమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటారు.

సో మరి మనలోని ఫీలింగ్స్ ను మనసులోని ఉత్సాహాన్ని డబుల్ చేసి మాస్ స్పీడ్ తో వచ్చేసింది ఈ పాట. ఈ పాటకి మీకు అర్థమైంది అనుకుంటాము. అదేనండి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమాలో అదిరిపోయే పాట. మరి ఆ పాట ఏంటో జస్ట్ మీ ఊక వచ్చేసింటుంది. మరి బీట్ మొదలైతే కాలు ఆగదు, మ్యూజిక్ వినిపిస్తే మనసు ఊరుకోదు. మరి ఆ ఎనర్జీని ఆస్వాదించడం రెడీనా? అయితే వాల్యూమ్ కాస్త పెంచండి, జోషిని మరింత పెంచండి. ఇదిగో మీకోసం ఫీలింగ్స్ పాట, శంకర్ బాబు లక్ష్మీదాస కలిసి పాడిన పాట.

ఇంతవరకు భావలహరి బుధమధుర గీత మంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఎన్ రామకృష్ణ.
1: శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు, వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎయిడ్స్పై అవగాహన పరుగు వంటి అంశాలతో కూడిన శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన కెఎన్ రామకృష్ణ. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనెక్టివిటీతోనే అభివృద్ది అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులు, మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం అనేక అభివృద్ది ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో మూలపేట పోర్టును పూర్తి చేస్తామని, పలాస విమానాశ్రయం కూడా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అభివృద్ది పనులపై సూచనలు చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ది ఎంతో ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, పంట పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలను సాధ్యమైనంత మేరకు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన, రైతుకు నష్టం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా పంటను కాపాడుకునే అవకాశమున్న ప్రతి పొలంలో శాస్త్రీయ పద్ధతులతో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. సేవాగుణంతోనే మానవతా దృక్పథం అలవడుతుందని ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ అధికారి కృష్ణ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మేరా యువభారత్ సమక్షంలో నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్ పోటీల కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు 5K పరుగు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్లో గల వాంబే కాలనీ నుంచి మిల్లు జంక్షన్ వరకు చేపట్టిన 5K పరుగును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో అవగాహన కల్పించడమే ఈ రెడ్ రన్ లక్ష్యమన్నారు. అనంతరం పురుషులు, మహిళల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈపీడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జిఎన్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ స్టాళ్ల ద్వారా సౌర ఫలకాల అమరిక, వాటి పనిచేసే విధానంపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారని చెప్పారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు కొత్త వినియోగదారులు అక్కడే నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పొందారు కొన్ని సినిమా పట్ల కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది శ్రోతలు తరచుగా 2 రోజులకు 3 రోజులు చేస్తున్నారు, దయచేసి అలా చేయవద్దు. కొత్త శ్రోతలకు అవకాశం ఉంది. అలాగే మాకు వచ్చే కొంతమంది శ్రోతలు లెటర్స్ ఏం రాస్తున్నారంటే, సార్ కొంతమంది శ్రోతలు పదే పదే వ్యక్తుల పేర్లు చెప్తున్నారు, అదే పేర్లు మేము వినలేకపోతున్నాం అంటున్నాం, కాబట్టి దయచేసి మీ పేరు మాత్రం చెప్పండి, మీరు కోరే పాట చెప్పండి, అవసరమైతే మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి, కానీ దయచేసి మరి కొంతమంది శ్రోతల పేర్లు చెప్తే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం ఒక వారం పాటైనా గ్యాప్ ఇచ్చి ఫోన్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే సార్, బాగున్నారా?
0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, ఇవాళ నా పేరు గెస్ట్ అయ్యారు సార్ మీరు.
0: నాకు ఫజీలు వద్దండి, మీరు చెప్తే మీ వాయిస్ ద్వారా కొన్ని లక్షల మంది శ్రోతలు వింటారు మీ పేరును హ్యాపీగా.
1: ఫస్ట్ కాలర్ అంటే మీరు ఆటోమేటిక్ గా చెప్తారని.
0: అవును, కరెక్ట్. గానీ మీ వాయిస్ ద్వారా మీ పేరు మీరు చెప్తేనే శ్రోతలు హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలుసండి, నాకు తెలుసు, బట్ మీరు చెప్తేనే కదా శ్రోతలందరికీ తెలుస్తుంది. వస్తున్నామండి. లేదండి ధనలక్ష్మి గారు, వస్తామండి ఖచ్చితంగా. అవునండి అవునండి, చెప్పండి. వెరీ ఫైన్, వెరీ గుడ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఏ మూవీ నుంచి సాంగ్ కావాలి మీకు?
1: పాతాళ నుంచి
0: పాతాళ భైరవి. ఓకే అండి, సాంగ్ పాడతారా? ఒక లైన్ పాడొచ్చు కదా, మంచి వాయిస్ కదా. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ గుడ్ సాంగ్ ధనలక్ష్మి గారు.
1: ఓకే సార్, థ్యాంక్ యూ,
0: వెరీ గుడ్ అండి.

0: वर्क फ्रॉम होम हाई सैलरी जस्ट ओके क्लिक लो अरे वाह
1: चिक्कुकुंदी
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి. అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: అలాగా అమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: ప్రతి శుక్రవారం ఉదయం 7:17 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా

0: కార్యక్రమంలో తర్వాత ఎవరో చూద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్, కేఎల్ నరసింహారావు సార్. వందనాలు. వందనా సార్.
0: నమస్కారం అమ్మా, ఏం పేరు మీ పేరు?
1: నా పేరు బద్దక్కమ్మ సార్.
0: చెప్పండి అమ్మా, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: సినిమా పేరు తెలియదు కానీ దయచేసి నాకు
0: సినిమా పేరు గుర్తులేదు మీకు?
1: గుర్తులేదు సార్.
0: సినిమా పేరు రోజులు మారాయండి. ఏంటండి?
1: నేను
0: ఓకే అమ్మా, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం, ఖచ్చితంగా వినండి మరి.
1: సరే, ఓకే.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏం పేరు మీ పేరు?
2: నా పేరు కాట్లే వెంకటేశ్వరులు.
1: చెప్పండి వెంకటేశ్వరులు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? మూగ మనసులు. ఓకే, మూగ మనసుల్లో ఏ పాట వేయమంటారు? ఏ పాట అయినా పర్లేదా? ఓ మంచి పాట వేస్తాను మీకోసం.
2: సరే సార్.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: మనము ఇటీవల కాలంలో అంటే తరచుగా ఉదయాన్నే నిద్రలే వచ్చిన వెంటనే వివిధ దినపత్రికలో కానీ టీవీలో కానీ వచ్చే వార్తలు ఏంటంటే ప్రధానంగా క్రైమ్ వార్తలు. అందులో రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. సో రోడ్డు యాక్సిడెంట్లను మనం నివారించేందుకు మనం ఏం చేయొచ్చు, మన వంతు బాధ్యతగా అంటే ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అలాగే టూ వీలర్ మీద మనం వెళ్తున్నామంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ అంటే మీకు అర్థం తెలుసా? చాలా అర్థం ఉందండి. హెల్మెట్ వల్ల ఎలాంటి ఉపయోగం అంటే హెచ్ అంటే హెడ్ తల, ఈ అంటే ఐస్ కళ్ళు, ఎల్ అంటే లిప్స్ పెదవులు, ఎం అంటే మౌత్ నోరు, ఈ అంటే ఇయర్స్ చెవులు, టీ అంటే టీత్ పళ్ళు. ఇదండి హెల్మెట్లు అర్థము. సో మరి అంటే అధికారికంగా ఇది ఫుల్ ఫామ్ కాకపోయినప్పటికీ మనము ఈ హెల్మెట్ను తలకు పెట్టుకుంటే ఈ మన తలలో ఉండే శరీర అవయవాలన్నీ కూడా ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే కాపాడినట్లు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, తలకు దెబ్బను నివారించగలుగుతాం. అలాగే కారులో వెళ్ళేవారు సీట్ బెల్ట్ పెట్టుకోండి. మరి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో యూత్ అందరూ కూడా చాలా ఫాస్ట్గా పోతున్నారు. మనం ప్రతిరోజు చూస్తున్నాము, ఎందుకంటే సోషల్ మీడియా మనకు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగింది అనేది వెంటనే తెలిసిపోతుంది. చాలా స్పీడ్గా వెళ్తూ కారును ఢీకొన్న ఆటో లేకపోతే కారును ఢీకొన్న బైకు పలానా మంది దెబ్బలు తగిలాయని చెప్పేసి, అయినా కూడా చాలామందిలో మార్పు రావట్లేదు. సో ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్తో పాటించాలి. ఓవర్ స్పీడ్ మాత్రం ఎటువంటి పరిస్థితులు వద్దు. ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్ మాట్లాడదు, ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదాలను మనం నివారించిన వారం అవుతాం. గుడ్ మార్నింగ్ అండి. హలో.
1: హలో నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నేను రాజన్ సార్, వాయిల్పాడు నుంచి.
0: చెప్పండి.
1: చందనాలే సార్ మీ డ్యూటీకి వచ్చే.
0: అవునండి, ఈ మధ్యనే అండి. అంతే.
1: అవును సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాడగలరు మీకు ఈరోజు?
1: నాకు సత్యహరిశ్చంద్ర సినిమా నుంచి పాడగలరు సార్.
0: సత్యహరిశ్చంద్ర?
1: అవును సార్.
0: ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందండి?
1: ఓ సార్, చందనాల సినిమా సార్. రామారావుదే.
0: రామారావుదే?
1: అవును సార్, చందనాల సినిమా.
0: ఆ సినిమా అయితే ప్రజెంట్ లేదండి.
1: కానీ కొడుకు కొడుకు కోడలు ఏంటి సార్?
0: కొడుకు కోడలు.
1: అవును సార్.
0: ఏ పాట వేయమంటారు?
1: నీకేం తెలుసు నిమ్మకాయ చూస్తా అనే పాట. నీకేం తెలుసు నిమ్మకాయ చూస్తా అనే పాట.
0: ఓకేనండి, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం, వినండి మరి.
1: అవును సార్.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.

0: తెలుసు.
1: నీకేం తెలుసు?
0: నీకు
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్
2: నడుగుల కామరా
3: సైబాల్
2: బురద పుల్లా
3: సైబాల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మార్కాపురం గుండె చప్పుడు ప్రజల జీవితాలకు ప్రతిబింబం. మన ప్రాంతపు వార్తలు, మన సంస్కృతి, మన కళలు, మన ప్రతిభకు వేదిక మార్కాపురం ఆకాశవాణి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాచారం, వినోదం, విజ్ఞానం, రైతులకు ఉపయోగపడమైన సమాచారం, విద్యార్థులకు, ఉద్యోగార్థులకు మార్గదర్శక కార్యక్రమాలు, ఇంకా స్థానిక కళాకారులకు, ప్రతిభావంతులకు ప్రత్యేక అవకాశం మీకు దగ్గరగా, మీకోసం, మీతో కలిసి ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. గుడ్ మార్నింగ్ అండి.
6: గుడ్ మార్నింగ్.
5: చెప్పండి, ఏం పేరండి మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
6: పావన్ సార్, గంగాధర్ కోటూర్, సుందరవాడి.
5: చెప్పండి, ఏ సినిమా నుంచి పాడుకోవాలి మీకు ఈరోజు? హలో,
6: నచ్చరా సార్?
5: ఏ సినిమా కావాలండి మీకు?
6: రాత్రి.
5: హలో
6: సార్.
5: సో మరి ఫోన్ కాల్ కట్ అయిపోయింది, డిస్టర్బెన్స్ వచ్చినట్లుంది.

0: కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యే కోసం ఒక మంచి కొటేషన్ చెప్పంటారా? బెస్ట్ యాటిట్యూడ్ వర్డ్స్ ఏంటంటే ఐ విల్ విన్ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ. సో ఇది మీరు గుర్తుంచుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వింటున్నారు కాబట్టి ఈ వర్డును మరోసారి రిపీట్ చేస్తున్నాము. వివిధ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవారు ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఐ విల్ విన్ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి.
0: ధనలక్ష్మి గారు
1: మార్కాపురం నుంచి.
0: ఓకే చెప్పండి ధనలక్ష్మి గారు.
1: మా అన్నయ్య సినిమాలో ఏ పాట అయినా?
0: మా అన్నయ్య సినిమాలో ఏ పాట అయినా పర్లేదా? వింటున్నారు కార్యక్రమాలు మీరు?
1: వింటున్నామండి.
0: ఓకే, అంటే దీంట్లో మంచి సాంగ్స్ ఉన్నాయండి, సరే ఏదైనా పర్లేదు అంటారా?
1: మంచి పాట.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: ఓకే సార్.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సాల్మన్ సార్.
0: సాల్మన్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: రాక్షసుడు సార్.
0: రాక్షసుడు.
1: అవును సార్.
0: రాక్షసుడు సినిమా ఎన్నిసార్లు చూసింటారు మీరు?
1: ఒకటి 20 సార్లు చూస్తాను సార్.
0: అవునా? ఒక్కోటి 20 సార్లా?
1: సార్
0: ఒక్కోటి 20 సార్లా?
1: 20 సార్లు తెచ్చే చూస్తాను సార్.
0: ఓకే, ఇందులో ఏ పాట వేయమంటారు? రాక్షసుడు కదా మీరు అడిగింది.
1: అదే సార్, దాంట్లో ఉన్నా సార్.
0: దాంట్లో ఉంది, అందులో మళ్ళీ మళ్ళీ దాని రోజు మంచి సాంగ్ ఉంది. సరే, ఓకే,
1: చెప్పండి సార్.
0: చెప్పారు ఆ పాటను, చాలాసార్లు అడిగారా? ఓకేనండి, మీరు కొన్న పాటనే ప్రసారం చేస్తున్నాం ఈరోజు. ఓకే.

0: మహిళలారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: హలో, గుడ్ మార్నింగ్.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈరోజు?
2: హలో, ఈశ్వరి అండి.
1: ఈశ్వరి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
2: స్వయం కృషి సాంగ్ కావాలండి.
1: స్వయం కృషి, చిరంజీవి గారిది కదండి?
2: అవునండి, దాంట్లో ఏ పాట అయినా పర్లేదు.
1: ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఈశ్వరి గారు.
2: థ్యాంక్ యూ అండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: శుభోదయం.
0: చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: సార్, ఇక్కడ తెలంగాణ సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం నుండి.
0: ఓకే అండి, ఏం పేరు మీ పేరు?
1: నా పేరు పాలక్ సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: భక్త కన్నప్పలో ఎన్నియలో ఎన్నియలను సార్.
0: భక్త కన్నప్ప. ఓకే అండి, 1976లో రిలీజ్ అయింది సినిమా కదా?
1: అవును సార్.
0: ఓకే అండి, మీరు కూడా పాటను ప్రసారం చేస్తున్నా వింటారా మరి? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
3: ಸೀತಾರಾಮುಲಕು ಕಲಿಪಿ ನಮಸ್ಕರಿಸ್ತೇ.
1: ವೇಡುಕಲನ್ನು ಯಥಾ ತದಂಗ ಅಂದಿಂಚೇ ಪ್ರತ್ಯಕ್ಷ ವ್ಯಾಖ್ಯಾನಂ.
3: ರಾಮುಡಿ ಜನ್ಮದಿನ ಅಯಿನಪ್ಪಟಿಕೇ ಕೂಡ
0: ವಿಶ್ವಸನೀಯತಕು ಅದ್ದಂ ಪಟ್ಟೆ ವಾರ್ತಾ ಪ್ರಸಾರಂ.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: హలో,
5: గుడ్ మార్నింగ్ సార్.
4: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: స్వామి సకామసర్ నుంచి.
4: చెప్పండి స్వామి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
5: సార్ బాగున్నా.
4: బాగున్నామండి.
5: అంతా బాగున్నారా? సమాన సాపంతా
4: బాగున్నారు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
5: ఈరోజు వసంతం.
4: ఆలోచించుకొని చెప్తున్నారా? ఆలోచించుకొని చెప్తున్నారా? వసంతం సినిమాలో ఏ పాట వేయమంటారు?
5: జామ్ పండు లేని పాట ఉంది కదా, ఆ పాట ప్లేస్.
4: ఓకే స్వామి గారు, మీరు కోరు.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కప్రం 101.5 ఎఫ్ఎం.
1: మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. సమయం సరిగ్గా 9:30. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం

0: ఈనాటి కార్యక్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం విశేషాలు, ఉద్యోగినుల భద్రత, వసతి ఆవశ్యకత మొదలైన అంశాలుంటాయి. ముందుగా ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు, ఇక్కడ మనము కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మనకు తొలి అడుగులు వేయడం నేర్పించిన వారెవరు? మనకు మంచి చెడులు వివరించే వారెవరు? మన విజయాన్ని తమ విజయంగా భావించి మన కష్టాల్లో మనకు అండగా నిలిచిన వారెవరు? మన తల్లిదండ్రులు, మన తాతయ్యలు, మన అమ్మమ్మలు, మన పెద్దలు. వారిని గౌరవించేందుకు వారి హక్కులు, ఆరోగ్యము, భద్రత, సంక్షేమంపై సమాజంలో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరము అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి 1990 అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది. 1991 నుంచి ఈ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యమంటే అనుభవము, వృద్ధాప్యమంటే జీవితాన్ని చూసిన జ్ఞానము, వృద్ధాప్యమంటే ఎన్నో తరాలకు మార్గదర్శకత్వం అందించిన విలువైన సంపద. ఈరోజు మనము ఆధునిక జీవనశైలిలో వేగంగా పరుగులు తీస్తున్నాం. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, సాంకేతికత ఇలా ఎన్నో విషయాల్లో బిజీగా మారిపోయాం. కానీ మన కోసం జీవితాన్ని అంకితం చేసిన పెద్దలకు మాత్రం కొంత సమయం కేటాయించడం మర్చిపోకూడదు. వారికి ఖరీదైన బహుమతుల కంటే మనతో మాట్లాడే 4 మాటలు, మనం చూపించే ఆప్యాయత, మనమిచ్చే గౌరవము ఎంతో విలువైనవి. వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించడము, మందులను సమయానికి అందించడము, పోషకాహారం తీసుకునేలా చూడటము, శారీరకంగా వీలైనంత చురుగ్గా ఉండేలా ప్రోత్సహించడం చాలా అవసరం. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంతో బాధాకరంగా ఉంటుంది. అందుకే వారితో మాట్లాడాలి, వారి మాటలు వినాలి, వారి అనుభవాలను తెలుసుకోవాలి. ఒకప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు మన మాటలను ఓపిగ్గా విన్నారు. ఇప్పుడు వారి వంతు వచ్చినప్పుడు మనం కూడా అదే ఓపికను చూపాలి. వృద్ధులపై నిర్లక్ష్యము, అవమానము, ఆర్థిక దోపిడీ, శారీరక లేదా మానసిక వేధింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదు. వారికి గౌరవంగా, భద్రంగా జీవించే హక్కు ఉంది. మన ఇళ్లలోని వృద్ధులను మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వృద్ధులను కూడా గౌరవించాలి. వృద్ధుల దినోత్సవం ఒక్కరోజు జరుపుకునే వేడుక కాదు. ప్రతిరోజు వృద్ధులను గౌరవిస్తూ వారి పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకునే సందర్భంగా భావించాలి. మన పెద్దలు మన గతానికి ప్రతీకలు మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు మార్గదర్శకులు కూడా. ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరము ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. అదేంటంటే, మన ఇంట్లోని పెద్దవాళ్ళతో ప్రతిరోజు కొంత సమయం మాట్లాడదాం, వారి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకుందాం, వారి అనుభవాలను గౌరవిద్దాం, వారిని ఒంటరిగా భావించకుండా అండగా నిలుద్దాం. ఎందుకంటే వృద్ధులను గౌరవించే సమాజమే విలువలను గౌరవించే సమాజం అన్నారు పెద్దలు. మరి ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగినుల భద్రత, వసతి ఆవశ్యకత గురించి ఎం సుబ్బలక్ష్మి గారితో పరిచయం.
1: ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు ఉద్యోగాల కోసం గాని, చదువుకోవడానికి గాని వసతి గృహాలను ఆశ్రయిస్తున్నారు. మరి వారికి అక్కడ ఏ విధంగా రక్షణ ఉంటుంది, సౌకర్యాలు ఎలా ఉంటాయి అనే విషయాలను గురించి తెలియచేయడానికి వసతి గృహం నడుపుతున్న సుబ్బలక్ష్మి గారు మన ముందున్నారు. నమస్కారం అండి సుబ్బలక్ష్మి గారు.
2: నమస్కారం అండి.
1: పాత రోజుల్లో అయితే పిల్లలు చదువుకోవడానికి గానీ, ఏమైనా ఉద్యోగాల కోసం అవసరమైనప్పుడు తెలిసిన వారి ఇంట్లో గానీ ఉండడం జరుగుతూ ఉంటుందండి. అయితే ఇప్పుడు హాస్టల్స్ లో ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది, మరి దీని అవసరం దేనికి పెరిగిందంటారు?
2: ఇదివరకు రోజుల్లో

0: ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కానీ చదువు కోసం బయటికి వెళ్ళే ఆడపిల్లలు కానీ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. దాదాపు ఒక 30-40 ఏళ్ళుగా మనకి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు పెరిగారు. రకరకాల శిక్షణా సంస్థలు కానీ కోచింగ్ సెంటర్స్ కానీ అవసరాలు కానీ ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోయాయి. అవసరం వచ్చినప్పుడు ఆడపిల్లల్ని ఎక్కడైనా కూడాను ఇదో ఒకటి రోజులు ఎక్కడన్నా ఒక గృహం తీసుకుని ఆ ఇంట్లో పెట్టి ఓ అమ్మమ్మను బామ్మను లేకపోతే ఏ అవసరాలని ఎవరినో పెట్టుకుని కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఉండే పరిస్థితులు లేవు. ఉమ్మడి కుటుంబాలు చిద్రపోయిన ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చి ఉండే పరిస్థితులు అవకాశాలు లేవు. ఎవరిళ్లలోనో పెట్టుకోవడానికి వీళ్ళు లేని వాళ్ళ యొక్క ప్రైవసీ పోతుంది, వీళ్ళ ప్రైవసీ పోతుంది. ఇవి అందుకని ఇప్పుడు వీళ్ళని ప్రత్యేకంగా ఎక్కడైనా భద్రతగా ఉండే చోట ఉంచాలి అనేటువంటి కాన్సెప్ట్తో వసతి గృహాల అవసరం బాగా ఏర్పడింది.
1: మరి సుబ్బలక్ష్మి గారు, హాస్టల్ నిర్వాహకులు పిల్లల పట్ల ఏ విధంగా రక్షణ తీసుకుంటారు?
0: ఇప్పుడు హాస్టల్స్ లో చేరారు, ఇంట్లో మనం ఎంత రక్షణ ఇస్తామో ఆడపిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు కూడా అంత రక్షణ ఉండాలి. సో ఆడపిల్లలకి రక్షణ అనేటువంటి వచ్చేటప్పటికి ఒక హాస్టల్లో పెడుతున్నాం అన్నప్పుడు పెద్దవాళ్ళు కూడాను ఒక హాస్టల్ యొక్క ఆ నిర్వహణ ఎలా ఉంది, ఎవరు నిర్వహిస్తున్నారు, దానికి సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, మన పిల్ల అక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది, వాటి పరిసరాలు ఎలా ఉన్నాయి, వీటి నిర్వహణ ఇంతకుముందు ఎలా ఉంది, ఇవన్నీ కూడా కొన్ని యోచించుకొని పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇవేమీ లేకుండా గబుక్కును పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఇబ్బంది పడేది మన పిల్లలు, మనమే అవుతాం. అందుకని ఒక చోట హాస్టల్లో చేర్చేటప్పుడు అంటే, ఇప్పుడు మన కాలేజీలో చేరుస్తున్నప్పుడు ఎన్ని కాలేజీల గురించి ఎంక్వైరీ చేస్తాం మనం? కాలేజీ బాగుందా లేదా అంటాము, కాలేజీ స్కోర్ ఎలా ఉంది అంటాము, ఆ కాలేజీలో పర్సంటేజ్ ఎంతవరకు వచ్చింది అంటాము, అవన్నీ ఎలా ఆలోచిస్తున్నామో. ఎక్కడైనా ఆడవాళ్ళని ఇప్పుడు ఉద్యోగస్తులు అయినా ఆడవాళ్ళు చేరేటప్పుడు ఆలోచించుకోవాలి. పిల్లల్ని ఎక్కడైనా ఆడపిల్లల్ని హాస్టల్స్లో పెట్టేటప్పుడు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఈ విషయాన్ని వాళ్ళ మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయనుకోండి, అనుబంధంగా వాళ్ళకి ఎలాగో హాస్టల్స్ ఉంటాయి. సో కొంతవరకు తల్లిదండ్రులకి అక్కడ వాళ్ళ క్షేమం గురించి ఉపశమనం ఉంటుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళకి ఆడపిల్లలకి ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్ ఉన్నాయి విత్ ఉమెన్ వార్డెన్స్తో, ఉమెన్ సూపర్వైజర్స్తో, దే ఆర్ రన్నింగ్ వెరీ వెల్. అటువంటప్పుడు తల్లిదండ్రులకి కొంత ఉపశమనము కలుగుతుంది, కొంత నిశ్చింతగా ఉండగలుగుతారు. ఇవి కాకుండా ప్రైవేట్ హాస్టల్స్లో ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు హాస్టల్స్ ఉండేటప్పటికండి రెండు రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉద్యోగస్తుల కోసము, ఇట్లా శిక్షణల కోసం, వాటి కోసం వచ్చేవాళ్ళ కోసం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా వసతి గృహాలు నిర్వహిస్తోంది. అవి కూడా చాలా బాగుంటాయి. కానీ మనకుండే అవసరాలకి ఇక్కడ చేరాల్సిన ఆడపిల్లలకి సరిగైన నిష్పత్తిలో ఉండడం లేదు. ఉన్నా కూడా ఇవి చాలకపోవడం వల్ల కొంచెం మెరుగైన సౌకర్యాల కోసం కూడాను ప్రైవేట్ వ్యక్తులు కూడా హాస్టల్స్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడాను చాలా వసతి గృహాలు నిర్వహిస్తున్నాయి. అవి కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇట్లా మనం అసలు లైసెన్సింగ్ తీసుకో విధానం అనేది ఒకటి ఉందండి. గవర్నమెంటు 2011లో ఒక జీవో ఇష్యూ చేసింది. ఎవరైనా హాస్టల్ పెట్టుకోవాలంటే ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సాంఘిక సంక్షేమాలు, గురుకులాలు, బీసీ ఎస్టీ అట్లాంటి హాస్టల్స్ ఉన్నాయి చూడండి, వాటికి కూడాను కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఎట్లా హాస్టల్స్ పెట్టుకోవాలి, హాస్టల్స్ పెట్టుకోవాలంటే వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్, ఏముండాలి, సేఫ్టీ మెజర్స్గా కానీ వాళ్ళ భద్రత గురించి కానీ ఏముండాలి అని చెప్పింది అనమాట. దానికి లోబడి ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ తీసుకోవాలంటే వాళ్ళు వచ్చి చెక్ చేసి ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం మీట్ అవుతున్నామా లేదా అని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఆ భద్రత అవన్నీ ఏం కావాల్సి వస్తుంది అంటే, ఈ ఆడపిల్లల్ని ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఈ హాస్టల్స్కి కాంపౌండ్ వాల్ ఒకటి ఉండాలి. దాదాపు వాళ్ళు 8-10 ఫీట్ ఉండాలంటారు. 8-10 ఫీట్ గైడ్లైన్స్లో 8-10 ఫీట్ దాకా కాంపౌండ్ వాల్ ఉండాలి. రౌండ్ ద క్లాక్ వాచ్మెన్ ఉండాలి, ప్రిఫరబ్లీ ఉమెన్ వాచ్మెన్ ప్రిఫరబ్లీ. తర్వాత సీసీ కెమెరాలు కూడా ప్రొవైడ్ చేయాలి వాళ్ళు. సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయడము అంటే ఉండడము అంటే రెండు రకాలు, వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది అని కొంతమంది ఆడపిల్లలు సీసీ కెమెరాలు తీసుకుని గదుల్లో పెట్టాం కదా, ఎక్కడ పెడతామో, వాళ్ళు వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వరండాల్లోను అట్లాంటి చోట పెడతాం, కానీ వాళ్ళు గదుల్లో పెట్టడం అనేది జరగదు అసలు. సో సీసీ కెమెరాలు పెడితే ఇబ్బంది కూడా ఏముండదు. వాళ్ళ మూమెంట్స్ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఏ అర్ధరాత్రి ఎప్పుడైనా బయటికి ఏమైనా వస్తున్నారు, ఇటువంటి విషయాలు అయితే మనకు తెలియని అపరిచిత వ్యక్తులైనా ఎవరైనా రాకుండాను సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. తర్వాత ఈ పిల్లలు ఆడవాళ్ళు ఈ వసతి గృహాల్లో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా దానికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయండి, రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్ లో ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ వాటిలో వాళ్ళ రిజిస్టర్ రాసుకోవాలండి. వాళ్ళు రాసి సంతకాలు పెట్టి వెళతారు, మా పిల్లలు అలాగే వెళతారు. తర్వాత వీళ్ళని చూడడానికి పేరెంట్స్ వస్తుంటారు, బ్రదర్స్ వస్తుంటారు, వాళ్ళకు కూడా ఒక రిజిస్టర్ ఉంటుందండి. సందర్శకుల రిజిస్టర్ ఉంటుంది.

అది కూడా మెయింటైన్ చేయాలండి, ఎవరు ఎప్పుడు వచ్చారు ఎంతసేపు ఉన్నారు అనేది. ఇప్పుడు చూడండి, మీరు సీసీ కెమెరాలు అనుకుంటున్నాము, సీసీ కెమెరా ఏం చేస్తుంది, ఏదైనా ఒక విషయం జరిగిన తర్వాత ఎట్లా జరిగింది అని చెప్తుంది, అంతే కదండి. సీసీ కెమెరాకు ఇన్సిడెంట్ హ్యాపెన్ అయిందండి, ఎవరో తెలియకుండా గోడ దూకి వచ్చాడు, వచ్చిన తర్వాత సీసీ కెమెరాలో ఉంటుంది. అసలు రాకుండానే ఉండాలి వాడు, ముందు మనం ఆ సిచ్యుయేషన్ అవాయిడ్ చేయాలి. అటువంటి రక్షణ చర్యలు ఏమున్నాయి అంటే, వాచ్మెన్ అది కంప్లీట్గా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడాను అలర్ట్గా ఉండే వాచ్మెన్, ముఖ్యంగా రాత్రిపూట ఉండాలి, ప్రహరీ గోడ ఒకటి ఎక్కువగా ఉండాలి, లైట్

0: రిజిస్టర్లో క్లియర్గా రాసి వెళుతున్నారు. అలా రాత్రిపూట కొంతమంది లేటుగా ఆఫీస్ నుంచి వస్తారు. ఇప్పుడు అందరికీ కూడా పగలు ఉద్యోగాలు ఉండకపోవచ్చు. కొన్ని ఉద్యోగాల్లో రాత్రి 8:30 డ్యూటీ అయిపోతుంది. 8:30 డ్యూటీ అయిపోయి మా హాస్టల్కి వచ్చేటికి ఆ అమ్మాయికి 9:30 అవుతుంది. అటువంటిప్పుడు చీకట్లో వస్తున్నప్పుడు ఆఫీస్ ద్వారా అమ్మాయికి ఏమైనా ఎవరైనా వచ్చి దిగబెట్టేవాళ్ళు ఉండే, లేదా ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది అయిందనుకోండి హాస్టల్ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పి నేను ఒక అరగంట ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, ఒక అరగంట ఆలస్యమైంది, లేకపోతే నేను రోడ్డు మీద ఉన్నాను, చీకట్లో ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి వీళ్ళు వాచ్మెన్ని పంపించడం కానీ ఎవరినైనా పంపించి కానీ తీసుకో. అటువంటి సందర్భాలు ఏర్పడతాయి మనకి. చీకటి పడిపోతుంది, మనం వద్దాం అనుకుంటే వస్తాం అనుకునే బయలుదేరుతామండి, రాలేకపోతాం అప్పుడు చీకటి పడిపోతుంది. రోడ్డు మీద నుంచి హాస్టల్ దాకా వచ్చే మార్గ మధ్యంలో భయం ఏర్పడచ్చు మనకి. ఎందుకైనా మంచిది అటువంటిప్పుడు డెఫినెట్గా ఇక్కడి కనుక ఫోన్ చేస్తే ఈ వాచ్మెన్ పంపించడం కానీ వెళ్ళి వీళ్ళు ఎవరైనా వెళ్ళడం కానీ జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే అమ్మాయికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. సహజంగా మనం ఎక్కడైనా ఉన్నామంటే మనం కూడా చాలా ధైర్యంగానే ఉండాలి. మనం సబలం కదండి, అబలం కాం కదా, మనం చాలా ధైర్యంగానే వెళుతుంది. మనం భయపడుతున్నాం అనుకుంటే మన వెనకాల ఎవడు వస్తాడు, మన వెనకాల ఎవరు లేరు, మనమే ధైర్యంగా వెళ్ళిపోయాం. మన వెనకాల ఎవరు ఉన్నా కూడా మనకు ఆ ధైర్యం ఉంటున్నాం. అదే కాకుండాను ఇట్లాగే ఆడపిల్లలు లేట్ అవర్స్ రాకుండాను ఖచ్చితంగా హాస్టల్స్లో టైమింగ్స్ ఉంటాయండి. 9:30 కల్లా నువ్వు హాస్టల్లో ఉండాలి అని టైం పెడతాం. ఆ టైం ఖచ్చితంగా వాళ్ళు వచ్చారు. ఇన్ కేస్ ఏదో ఇబ్బంది వస్తుంది, రాలేకపోతాము, అటువంటిప్పుడు ఫోన్ చేసి చెప్పాలి నేను ఫలాన చోటు ఉన్నాను, ఇంకో అరగంట ఆలస్యం అవుతుంది అంటే వాళ్ళకి ఆ హాస్టల్ నిర్వాహకులకి వీళ్ళు ఈ పిల్లల గురించి టెన్షన్ ఉండదు. మరి ఈ పిల్లలు రాలేదు, ఏమైంది ఏమైంది అని. అదే కాకుండాను హాస్టల్ నిర్వాహకులకు ఇంకొక పెద్ద బాధ్యత ఉందండి. ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండాలి, ఈ అమ్మాయి పేరెంట్స్ ఫోన్ నెంబర్లు కూడా ఉండాలి. అవి తీసుకుంటాం వాళ్ళ అప్లికేషన్ తీసుకునేటప్పుడు, సిగ్నేచర్ ఆఫ్ ది రెసిడెంట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్స్ కూడా తీసుకుంటాం. తీసుకుంటే అవుతుంది ఎటువంటి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే పెద్దవాళ్ళకి తెలియజేయడం అనేది అది వీళ్ళొక ధర్మము, వీళ్ళొక బాధ్యత కూడా. అట్లాగే పిల్లలు కూడా ఫోన్ నెంబర్లు మార్చేస్తారండి. ఇప్పుడు మనకి ఇచ్చే నెంబర్ ఒకటి ఉంటుంది, 4 రోజులు పోయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్లో ఉండరు, మనం ఎవరిని కాంటాక్ట్ చేస్తాం మనం. అందుకని ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా ఆ పేరెంట్స్ ఫోన్ నెంబర్ అవునా కాదా అని చెక్ చేసుకుని మళ్ళీ వాళ్ళని ఎంట్రీ ఇవ్వాలి. ఏదో ఫోన్ నెంబర్ ఇస్తారు సరే కదా అనుకోకూడదు, ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ నాన్నదేనా అమ్మదేనా వాళ్ళతో మాట్లాడడం. సహజంగా చిన్నపిల్లల్ని చేర్పించేటప్పుడు పేరెంట్సే వస్తారు. ఉద్యోగుల విషయంలో వాళ్ళకు మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు, వాళ్ళ విషయంలో మనం అంత ఆలోచించక్కర్లేదు. కానీ కోచింగ్ల కోసము, చదువుల కోసం వచ్చే ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత బయట ఏదైనా జరిగిన విషయాలకి హాస్టల్ నిర్వాహకులకి బాధ్యత ఉండకూడదు. బయట ఎక్కడో ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంది అనుకోండి, దానికి హాస్టల్ వాళ్ళని అనాల్సిన, హాస్టల్ ప్రిమైసెస్లో ఏ చిన్న సంఘటన జరిగినా దాని బాధ్యత నిర్వాహకులదే, ఖచ్చితంగా నిర్వాహకులు దాన్ని బాధ్యత వహించాల్సింది. అదండి రక్షణ విషయంలోకి వచ్చేటికి.
1: మరి వసతి గృహ నిర్వాహకులు తీసుకోవాల్సిన బాధ్యతలు ఎలా ఉండాలంటారు?
0: ఇప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రిజిస్టర్ చేర్చుకునేటప్పుడు వీళ్ళది ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడి ఉండాలన్నమాట. ఏదో ఒక ఐడి లేకుండా వాళ్ళు చేర్చుకోకూడదు ఎవరు, ఏ పేరెంట్స్. ఇప్పుడు ఉద్యోగంలో అయితే వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకు ఐడి ఉంటుందండి, అది తీసుకుంటాము. పిల్లలు అనుకోండి ఏ కాలేజీలో చేరుతున్నారు, ఎన్నాళ్ళు ఉంటారు వీళ్ళు, వీళ్ళ ఆధార్ కార్డు కానీ వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ చూడు. లోకల్ గార్డియన్ కూడా ఎవరన్నా ఉన్నారా వాళ్ళకి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం ఎవరిని కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. ఏ అర్ధరాత్రి లోపల ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది బాగా అప్పుడు ఏం చేయాలి, పెద్దవాళ్ళకి ఎవరో కవర్ చేయాలి కదా, ఎక్కడో ఉంటారు ఆయన, మా చెల్లెల్లోనో నంజాల్లోనో ఉంటారా తండ్రి, అప్పుడు రాలేకపోతారు. లోకల్గా ఎవరన్నా ఉన్నారా లేని పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. కప్పుకుని ఏదరాత్రప్పుడో తలనొప్పో జ్వరమో ఏదో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటిప్పుడు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి. కప్పుకుని వెంటనే వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్కి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పంపించడం కానీ, వీలైతే వీళ్ళు వెళ్ళడం కానీ చేసి ఆ తర్వాత పేరెంట్స్కి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా నిర్వాహకుల మీదనే
1: ఉంటుందంటారు. మరి వసతి గృహాలలో నివసించే వారి బాధ్యతలు ఎలా ఉండాలంటారు?
0: హక్కులు ఉన్నప్పుడండి బాధ్యతలు కూడా ఉంటాయి. వాళ్ళు వసతి గృహాల్లో మేము డబ్బులు ఇచ్చి ఉంటున్నాం కదా అంటారేమో, మీరు హక్కు అయితే ఎక్కడ ఉందో వెంటనే వెనకాల బాధ్యత కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు మీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటావు నువ్వు, మీ ఇంట్లో ఎటువంటి పరిశుభ్రతను నువ్వు పాటిస్తావు, నీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగు చేయకూడదు, పక్క వాళ్ళ సామాన్లు కానీ. ఒక రూమ్లో మినిమం 4 ఉంటారండి, మీరు 4 తక్కువ ఏ హాస్టల్లోనూ ఉండరు. ఉన్నప్పుడు పక్క వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ సామాన్లు కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడుకోకూడదు. ఆ అమ్మాయి కాసేపు బయటకు వెళ్ళిపోయింది కదా అని అమ్మ సహజంగా ఆడపిల్లలు చేసే వ్యవహారాలే అవి, అవి తీసుకొని వాడేస్తుంటారు. మనది కాని వస్తువు మనం ముట్టుకోకూడదు, అదొక సంస్కారంగా ఉండాలన్నమాట వాళ్ళు. తర్వాత ఇంకొక విషయం అండి, ఇక్కడ వీళ్ళు స్నేహంగా ఉంటున్నప్పుడు కూడా పర్సనల్ వ్యవహారాలు ముచ్చరించుకోకూడదు, అవి ఎప్పటికీ కూడా ప్రమాదకరం. ఎవరితో ఎంతవరకు ఏ విషయం చెప్పాలి అన్న విషయాన్ని వాళ్ళు జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యంగా టాయిలెట్స్ వాడకం, ఎలక్ట్రిక్

0: వాడకంలో వాళ్ళకు కొంత బాధ్యత ఉంటుంది. బయటికి వెళ్తున్నాము, లైట్ ఆఫ్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే టాయిలెట్లకు వెళ్తే మనకి శుభ్రం, ఫ్లష్ అవుట్ చేసి వస్తామా రామా, అలా చేయకుండా ఉంటే నువ్వు నెక్స్ట్ వెళ్లే వాళ్ళకి ఇబ్బంది. ఆ నెక్స్ట్ వెళ్ళేది నువ్వే అవ్వచ్చు, ఇంకోళ్ళే అవ్వచ్చు. అంటే మన వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకూడదు. కరెంట్ మనకు అవసరమైంది. తర్వాత నిర్వాహకుల అనుమతి లేకుండా ల్యాప్టాప్లు వాడుకోవడం, రాత్రిపూట ఏసీ డీలో పెట్టుకొని చూస్తూ కూర్చోవడం, వీటి వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. వాచ్మెన్ గేట్లు వేసుకెళ్ళిపోయినా వీళ్ళు పడుకుని హోటల్లోంచి కూడా ల్యాప్టాప్లో సినిమాలు చూస్తూ ఉంటారు. అది ఎంతవరకు అది అదొక సంస్కారం, అది ఒకళ్ళు చెప్తే కూడా వచ్చేది కాదు. వాళ్ళంతా ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విషయం. మన వల్ల ఒకళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ఒకళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలగకూడదు అన్న విషయంతో ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ ఇంటి వ్యవహారాలు హాస్టల్స్లో మిగతా పిల్లలతో చర్చించుకోకూడదు. రేపు పొద్దున అవి వీళ్ళకే ప్రమాదం అవ్వచ్చు, వీళ్ళకే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు.
1: మరి ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే హాస్టల్స్ మీద కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే హాస్టల్స్ మీద కానీ ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు ఉంటుందంటారు?
0: లైసెన్స్ ఇవ్వాలి, లైసెన్స్ ఇస్తుంది. వీటి పీరియాడికల్ చెకప్ అవుట్ చేసి పీరియాడికల్గా సూపర్వైజ్ చేస్తారు వచ్చి. సహజంగా అది కాకుండా నాకు తెలిసి ఇప్పుడు మా హాస్టల్స్ అవి ఉన్నాయి, ప్రతిరోజు రాత్రిపూట బీట్ కానిస్టేబుల్స్ ఉంటారు చూడండి, కానిస్టేబుల్స్ వాళ్ళు వస్తారు. ఒక రిజిస్టర్ ఉంటుంది మా దగ్గర, ఆ రిజిస్టర్లో వచ్చి వాళ్ళు సంతకం పెడతారు. నిమ్మ అంతా బాగుందా అని అడుగుతారు. అడిగి మనతో వాళ్ళు వచ్చినట్టుగా సంతకం పెట్టించుకెళ్తారు. మన రిజిస్టర్లో సంతకం పెడతారు, వాళ్ళ రిజిస్టర్లో కూడా. ఏదైనా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఏదైనా జరిగితే వెంటనే ఆ రోజు వచ్చిన కానిస్టేబుల్ కానీ పోలీస్ అధికారి కానీ తెలిసిపోతుంది.
1: పిల్లలకి మీరు కల్పించే సౌకర్యాలలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మరి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు?
0: సౌకర్యాలు లోటుపాట్లు ఉండవు అని ఖచ్చితంగా చెప్పలేమండి. ఒక సంస్థ నిర్వహిస్తున్నప్పుడు దానికి కొన్ని ఇబ్బందులు ఒక్కోసారి ఏర్పడుతుంటాయి. వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంటుంది, మాకు ఇబ్బంది ఏర్పడుతుంది. సహజంగా ఈ హాస్టల్స్లో వచ్చే ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే భోజన పదార్థాల దగ్గర వస్తాయి. న్యాచురల్గా జరిగేది ఏంటంటే వంటలు సరిగా లేకపోవడము అన్న విషయం వస్తుంది. అటువంటప్పుడు వీళ్ళు వీళ్ళ దృష్టికి గనక తీసుకువెళ్తే, వంట వీళ్ళు చేయరు కదా, పని వాళ్ళతో
1: చేయిస్తారు,
0: అవి రెక్టిఫై చేయిస్తారు. రిపీటెడ్గా కనుక అటువంటి కంప్లైంట్స్ వస్తే వాళ్ళని మార్చడం కానీ, లేకపోతే చేయాల్సిన పదార్థాలను కానీ మార్చడం కానీ వీళ్ళకి ఇష్టపడేట్టుగాను ఉండాలి. అట్లాగే పిల్లలు కూడా, వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు అన్నారు చూడండి అసౌకర్యాలని, ఇంకొక అసౌకర్యం కూడా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తారు, ఏ పార్టీకో అని వెళ్తారు. 9 వచ్చేస్తామండి అని చెప్తారు, వెళతారు. ఒకళ్ళు కాదు 4 వెళతారు, 4 5 వంట చేస్తారు. వీళ్ళు వస్తారని వీళ్ళు రారు. వీళ్ళు రాకపోతే ఆ భోజనం అంతా ఏమవుతుంది? వాళ్ళు తినలేదు, చెత్త డబ్బా కడుపు నిండుతుంది. అటువంటివి లేకుండా ఇలా మేము వాళ్ళ భోజనానికి రాము, మేము బయటికి వెళ్తున్నామని చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు వండుకుంటారు. తర్వాత లేట్ అవర్స్లో వచ్చేసి మాకు అన్నం పెట్టలేదు, మా కోసం అన్నం వండారు కదా మీరు, అది ఏమైంది అని అడుగుతారు. అంత ఏ 10:30 వచ్చి అన్నం పెట్టమంటే పెట్టమంటే ఒకసారి పని వాళ్ళు ఉండకపోవచ్చు. అటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ బాధ్యతలు హక్కులేనండి, నాణ్యానికి అటుపక్క ఇటుపక్క బాధ్యత ఉంటుంది, హక్కు ఉంటుంది. ఇవి రెండూ కూడా కలిసి తిరిగితేనే ఒక నాణ్యం అవుతుంది. బాధ్యతలు చూసుకున్నప్పుడు మన హక్కులు చూడాలి. మీకు ఏ హక్కు ఉందనుకుంటున్నావో దాని వెనకాల ఏం బాధ్యత ఉంది చూడాలి. ఈ రెండు కోయిన్సైడ్ అయితేనే వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు. ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తుంది, సమస్య లేకుండా ఎక్కడా ఉండదు. కాలేజీలో రావా, ఆఫీసులో పనిచేస్తుంటే సమస్యలు రావా, మన కొలీగ్స్తో సమస్యలు వస్తాయి, పరివారితో సమస్యలు వస్తాయి, ఇవన్నీ ఏం చేస్తాం మనం? ఒక సామరస్యమైన వాతావరణంలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
1: మరి సుబ్బలక్ష్మి గారు, మీరు నడిపే హాస్టల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు?
0: ఇది 1990 ఆగస్టులో మొదలెట్టామండి. అంటే 25 పూర్తయింది. నిరాటంకంగానే ఏ ఇబ్బంది లేకుండా ఒక మంచి సంస్థగానే మేము నిర్వహించగలుగుతున్నాము. ఇది ఒక రకంగా ఒక స్వయం ఉపాధి పథకంగా కూడా అనిపిస్తుంది. ఆడవాళ్ళకి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం కన్నా ఇది ఒక రకంగా ఉపాధి అనే చెప్తాను నేను.
1: మరి ఆడవాళ్ళు మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా, నిర్వహణ అంతా మీ బాధ్యతనా లేకపోతే మీకు ఎవరన్నా
0: సహాయం చేసేవారండి? మామూలుగా కిచెన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వార్డెన్ లాగా అరౌండ్ ది క్లాక్ చూసుకునేందుకు ఉంటారు, రూమ్స్ క్లీనింగ్ కానీ మళ్ళీ వేరే మనుషులు ఉంటారండి. జస్ట్ వీ విల్ బి సూపర్వైజింగ్ ఇట్. ఇప్పుడు పని వాళ్ళు ఉంటారు కదా, వంట వాళ్ళు కానీ వాచ్మెన్ కానీ క్లీనింగ్ చేసేవాళ్ళు, వీళ్ళ యొక్క వివరాలు కూడా మేము నోట్ చేసుకోవాలండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఏమైనా ఎటువంటి చరిత్ర ఉన్నది, అయితే ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం దేట్ ఇట్ విల్ బికమ్ ఐ ప్రాబ్లం ఫర్ అస్. అందుకని అటువంటి సమస్య లేకుండా వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళుగా కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళతో ఆడపిల్లలతో ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి ఉండాలి వాళ్ళు కూడా. అటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఏ గొడవలు పిల్లలతో కానీ వాళ్ళతో కానీ మనకు రాకుండా ఉంటాయి. వాళ్ళ యొక్క వివరాలు కూడా మేము తెలుసుకోవాలి, వాళ్ళ అడ్రస్లు కూడా మా దగ్గర ఉండాలి. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలండి.
1: హాస్టల్ ఒకటేనా లేకపోతే బ్రాంచెస్
0: ఉన్నాయండి? ఇక్కడ విజయవాడలో మేము ఒకటే పెట్టుకున్నాము, ఒకటే హాస్టల్ అండి మాకు. అది ఇన్నేళ్ళు బట్టి అది ఒకటే. మా దగ్గర చదువుకున్న

0: పిల్లలు మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఎప్పటికి కూడా పెళ్ళి అయిపోయి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి నేను ఈ హాస్టల్లో ఉన్నాను ఎదుర్కొని చూపించి మా అమ్మగారు పిల్లల్ని చూపించి కూడా వెళ్తుంటారు. దే ఆర్ ఆల్ హ్యాపీ, హ్యాపీగానే ఉన్నారు.
1: మరి హాస్టల్లో ఉండే ఆడపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ వారి సౌకర్యాల గురించి కానీ చాలా చక్కగా వివరించారండి. నమస్కారం అండి.
0: ధన్యవాదములు అండి.

ఇన్నటి మహిళా వరది స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 10 గంటలు. కొద్ది క్షణాల్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం పరిచయకర్త ఎన్ మణి, అతిథి కె సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన వ్యవసాయం రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, సహజ వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, స్టార్టప్ ప్రోత్సాహం వంటి అంశాలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మరియు దాని యొక్క ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు మేడం?
2: మనకి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ యోజన అని అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అన్నది మన భారత ప్రభుత్వం వారు ప్రారంభించారండి 2018 సంవత్సరంలో. ఇదేంటంటే మన అన్ని రకాలైనటువంటి రైతులు అంటే చిన్నకారు రైతులకి, సన్నకారు రైతులకి మనకి ఆర్థికంగా కనీస ఆదాయ మద్దతును ఇవ్వడం అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకం అన్నది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే ఏటా సంవత్సరానికి సుమారుగా 6,000 వరకు రైతులకి మద్దతుగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దాని కొరకు ఎక్కడికైతే అప్పులకి దానికి వెళ్లకుండా సో మనమే పెట్టుబడికి నిమిత్తము మనకి 4 సార్లు ప్రతి 4 నెలలు

0: రూపాయలు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. అదే మన పిఎం కిసాన్ యోజన పథకం అంటే. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, మనందరికీ తెలిసిన విషయం ఏంటి, భారతదేశం అన్నది ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వ్యవసాయం అన్నది కీలకమైన పాత్ర వహించడం అని మనందరికీ తెలుసు. అయితే రైతులు సమాజంలో కీలకమైన విభాగాల్లో ఒకరైనప్పటికీ కూడా వాళ్ళకి పెట్టుబడి నిమిత్తం కాసింత సహాయం చేసినట్లయితే మనకి దేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలం ఉన్న సామాజిక ఆర్థిక అవశేషాలన్నిటిని కూడా చూసుకుంటూ మన వ్యవసాయ సంఘాలని తరచూ ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన భారత ప్రభుత్వం వాళ్ళు 2018 సంవత్సరంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా.
1: మేడం, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకైతే కనుక నేల ఆరోగ్యం, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ టూల్స్ అని చెప్పి అనేక అంశాలు రావడం జరిగింది కదా మేడం. మేడం, మరి ఈ అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో?
0: ముఖ్యంగా నేల ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తుందండి. నేల ఎంత బాగుంటే ఆదాయం అంత బాగుంటుంది. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే సారవంతమైన నేల ఉండాలి. అలానే మనకి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి అనే దాని గురించి మనం పరీక్షించడానికి సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టింది. అన్ని చోట్ల కూడా ఫ్రీగా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, భూమిలో ఉండేటువంటి ఖనిజాల విలువలు ఏ మాత్రం ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, దాని సవరణకు మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేసుకోవాలన్న దిశగా కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాల తరపున కానీ లేదా వ్యవసాయ శాఖ తరపున కానీ రైతులకి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి చేరువలోనే ఉండడం జరుగుతుందండి. ఇంకా మార్కెటింగ్ యాక్సెస్ విషయానికి వచ్చినట్లయితే, కనీస మద్దతు ధర అనేది మన ప్రభుత్వాలు ఎటు తిరిగి ప్రకటించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆర్గానిక్ దిశగా ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళకి అధిక రెట్టింపు ఆదాయం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు చూస్తున్నాయండి. అలాగే డిజిటల్ టూల్స్ ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా మన ఈ క్రాపింగ్ కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ప్రతిది కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. నేరుగా రైతుల ఫోన్స్ కే మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలానే ముందస్తుగా మనకి ఏదైనా చాలా అలర్ట్స్ ప్రతి చోటకి వెళ్ళి చెప్పలేని పరిస్థితుల్లో మొబైల్స్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, డిజిటల్ టూల్స్ ద్వారా కానీ ముందుగుండానే అంచనా వేస్తూ మన మత్స్యకారులకు అవ్వచ్చు వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలానే రైతులకు వచ్చేసి మీరు పొలంలో ఎటువంటి కోతలు చేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా మన డిజిటల్ టూల్స్ ఉపయోగించి ముందుగుండానే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్ష సూచనే కాదండి, ఇంకా మనకి రాబోయే కాలంలో 4-5 రోజుల్లో ఈ ఉధృతి ఉంటుంది, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, లేదా ఈ తెగులు సోకేటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చర్యలు చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏంటి అంటే, సమీకృత వ్యవసాయాన్ని పాటించండి. అంటే ఒక వరి తర్వాత వరే వేసుకోకుండా వరి గట్ల మీద కంది కానీ లేదా మినువు కానీ వేసుకోవటం, అలానే వరి చుట్టూత ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం చేసుకోవటం, దాని నుంచి వచ్చినటువంటి వ్యర్థాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ ని ఎరువుగా పొలానికి వాడుకోవటం, ఇట్లా ఒక క్రాప్ నుంచి వచ్చేటువంటి రెసిడ్యూ ని వేరే ఒక మొక్కకి మనం ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కూడా రైతుల యొక్క ఆదాయం అన్నది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
1: మేడం, వ్యవసాయ ఎగుమతుల పెరగడం స్థానిక రైతుల ఆదాయంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని చాలా మంది చెప్పడం జరుగుతుందండి. కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే చెరుకు కావచ్చు లేదా వరి కావచ్చు, మినువులు కావచ్చు, ఎగుమతులు అన్నది చాలా బాగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ పెట్టడం బాగా ఎక్కువైందండి.
1: మేడం, లైవ్ స్టాక్ డెవలప్మెంట్లో భాగంగా పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం.
0: మన భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ కింద లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పథకాలు అమల్లోకి తీసుకొచ్చారండి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటి అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం అండి. ఇది మన పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి. దీంట్లో ఏంటి అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు, అంటే మంచి ఉత్పాదకతను ఇచ్చేటువంటి పశువుల యొక్క జాతుల్ని ప్రోత్సహించటం, ఇంకొకటి పశువుల యొక్క పోషణ కోసం పశుగ్రాసాల వనరుల్ని పెంచటం, ఎందుకంటే దాన్ని ఫోడర్ అంటారు, ఫీడ్ అంటారు. మనకి లోకల్ గా అవైలబుల్ గా ఉండేటువంటి పశుగ్రాసాలనే మనం పశువులకు ఇవ్వటం కాకుండా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ని కనుక, అంటే ఇంప్రూవ్డ్ ఫోడర్ అండ్ ఫీడ్ ని కనుక మనం ఎక్కువ చేసినట్లయితే మన పశు పోషక విలువలు కూడా పెంచే వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది రావడం జరిగిందండి.

0: దాంతో పాటుగా ఎవరైతే రైతులు చిన్నగా దీన్ని ప్రారంభించుకుంటున్నారో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయటం, అలానే నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు ఇవ్వటం తో పాటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కిందకి రావడం జరుగుతుంది. అలానే మన అనిమల్ హస్బెండరీ విభాగానికి వచ్చినట్లయితే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి AHIDF అనేటువంటి పథకాన్ని కూడా మన భారత ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయటం జరిగిందండి. ఇది ఏంటి అంటే చిన్న మరియు పెద్ద ఫార్ములు పెట్టినటువంటి రైతులు ఎవరైతే మనకి పశువులు పెంచుకునేటువంటి రైతులు రైతాంగం ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ప్రాసెసింగ్ యూనిట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి రుణాలని బ్యాంక్ నుంచి ఇవ్వటం అటువంటివి కూడా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ రంగాల మీద ఆధారపడకుండా పెట్టుబడికి కావలసినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళకి ఫ్రీగా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్నే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదొక పథకం ఉంది. ఇంకా పశుపాలన ఆరోగ్యం మరియు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమంలో కూడా మనకి నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటివి కొన్ని ఎక్కువగా మనకి ఈ పశువుల్ని సోకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా టీకాలు ఇవ్వటం లేదా వచ్చినటువంటి రోగాన్ని నియంత్రణ చేసుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలకి మెడిసిన్స్ కానీ అవి కానీ రైతాంగానికి ఫ్రీగా ఇవ్వటం కానీ లేదా అందుబాటులో ఉంచటం కానీ సబ్సిడీ మీద ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి గోకుల్ మిషన్ అన్నది కూడా ఒకటి కొత్తగా ఉండిందండి. ఇది అందరికీ తెలిసిందే, జాతీయ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మిషన్ అండి. ఇప్పుడు గిర్ కానీ సహివాల్ కానీ అట్లాంటి కొత్త దేశీయ గోజాతుల్ని కూడా మనం ప్రోత్సహించడం అనమాట. దాన్నే గోకుల్ మిషన్ కింద తీసుకొచ్చారండి. DAHD అనేటువంటి నిబంధనల ప్రకారం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా జాతి వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు, దాన్ని కాపాడుకోవటం అలానే స్థానిక జాతుల నుంచి మలిచేటువంటి ఉత్పాదకతను కూడా మనం మెరుగుపరచుకోవడం కూడా ముఖ్య లక్షణం అండి. ఇలా మనకి 4-5 స్కీమ్ కేవలం మనకి పశు వద్దకు ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. చాలా మంది రైతులకి దీని మీద అవగాహన తక్కువగా ఉంది కానీ ఇన్ని స్కీమ్స్ కూడా మనకి లైవ్ స్టాక్ పెంచేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందండి. దీని గురించి మరింత వివరాలు కావాలి అంటే మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారినైనా కూడా సంప్రదించవచ్చు అండి.
1: మేడం, మనకందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకి ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి మేడం, ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డును పశుసంవర్ధక రంగానికి విస్తరించడం ద్వారా పాడి మేకలు గొర్రెల పెంపకం చేస్తున్న ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటారు?
0: ఇప్పుడు చాలా మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే అది వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రమే అనుకుంటారండి. కాదు, ఇది పశుపాలకులకు కూడా విస్తరిస్తుంది. అంటే వారికి కూడా తక్కువ వడ్డీ రుణాలు లేకపోతే పెట్టుబడి కోసం నగదు లభ్యత కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా లభించేటువంటి స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ అంటే రైతు. రైతు కేవలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే కాదండి, ఉద్యాన శాఖ కానీ పశువర్ధక శాఖ కానీ మత్స్యకారులకు కూడా అందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి పథకం కింద వచ్చేటువంటి లభ్యతలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుందండి. ఇదేంటంటే వ్యాపారాన్ని పెంచడానికి కానీ ఆదాయాన్ని స్థిరపరచడానికి కానీ ఒక శక్తివంతమైనటువంటి టూల్ గా ఉపయోగపడుతుందని కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి పథకం కింద తక్కువ వడ్డీ రుణాలతో ఒకవేళ పాడి పశువులు మేకలు గొర్రెలు ఇలాంటివి ఏవి పెంచుకున్నా కూడా రైతులు కనుక దగ్గరలో ఉండే బ్యాంకుని సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీతో కూడా మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కూడా తీసుకువస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి మేడం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి గల ఉన్న ఆ యొక్క రీజన్?
0: ఇప్పుడు సహజ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని కూడా సంబోధిస్తూ ఉంటామండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఏ స్థాయిలో రసాయనాలను వాడుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పురుగు కనిపించినా ఒక తెగులు కనిపించినా ఒక పోషక లోపం కనిపించినా మొక్క ఏదైనా కాస్త వడబడినా అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అవని ఏదవని కూడా ఒక రసాయనం వాడితే లేదా రసాయనాలతో ఇంకొక రసాయనాన్ని మిక్స్ చేసి మనం వాడినట్లయితే కనుక వెంటనే మనకి ప్రయోజనం ఉంటుంది అని చాలా వరకు రైతాంగం భావిస్తున్నారండి. కానీ ఇలా విచక్షణ రహితంగా మన రసాయనాల్ని మోతాదుకు మించి వాడడం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఫస్ట్ మన నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదండి, రైతులు ఖర్చులు పెట్టేటువంటి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది డబుల్ అయిపోతుంది. వచ్చేటువంటి ఆదాయం తక్కువ, పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అవశేషాలతో కూడినటువంటి పంట ఉత్పత్తులు ఎవరైతే తింటున్నారో వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. మన

0: ఇది వరకు కాలంలో చూసుకున్నదే ఎండోసల్ఫాన్ కానీ లేకపోతే గ్లైసిల్ కానీ ఇలాంటి కెమికల్స్ రసాయనాలను యూజ్ చేయడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఆ కెమికల్స్ ను కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రసాయనంతో ఉదాహరణకి ఒక పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు దాంతో ఒక తెగులు మందు లేదా దాంతో ఇంకొక బలం మందు దాంతో ఒక కలుపు మందు ఇలా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనో లేకపోతే మళ్ళీ 2-3 సార్లు పిచికారీ చేయలేమనే ఆలోచనతోనైనా కూడా 4-5 మందులు దాని వల్ల మనకి నేల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో మన ఆరోగ్యం కూడా ఆ యొక్క పంట ఉత్పత్తులను తినటం వల్ల అంతే రకంగా మనకి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, ఇది మనం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం అనేటువంటి ఆలోచనతో సహజ వ్యవసాయం మన ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగులు వేయాలని చెప్పేసి గత మనకి 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉండడం జరిగిందండి. దీనిలో ఏంటి అంటే మనకి జీవామృతాలు కానీ ఇతర రకాలైనటువంటి కషాయాలు కానీ అస్త్రాలు కానీ ఉపయోగించి అంటే నేచురల్ గా సహజంగా ప్రకృతిలో లభించేటువంటి వాటిలతోనే మనం పురుగులను కానీ తెగుళ్ళను కానీ పోషకాల నివారణలు కానీ చేసుకుంటూ మన పండించినటువంటి పంట ఉత్పత్తులను ఎటువంటి అవశేషాలు లేకుండా పండించినట్లయితే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా పెరుగుతుంది అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ సహజ వ్యవసాయాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించిన జీవామృతానికి సంబంధించి ఈ జీవామృత వినియోగం పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వ్యవసాయ వ్యయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్యం కానీ ఈ మూడు కూడా వివిధ రకాలుగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు అందరి రైతులకి కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అయితే బీజామృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజామృతం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు మినుములు అవ్వచ్చు పెసలు అవ్వచ్చు ఏదైనా ఉపయోగించేటువంటి పంట యొక్క మొలక శాతం పెరుగుతుంది, అంటే జెర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమి ద్వారా విత్తనం ద్వారా పంటలకు సంక్రమించేటువంటి తెగుళ్లను కూడా ఈ బీజామృతాన్ని కనుక ఉపయోగించుకునే వాళ్ళని అరికొట్టచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసి నారుమళ్ళల్లో మొక్కల్ని కనుక అంటే బీజామృతంతో కనుక మనం విత్తన శుద్ధి చేస్తే నారుమళ్ళల్లో వేసేటువంటి వరి అవ్వచ్చు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే మనకి విత్తనం నుండి కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి, అంటే మన విత్తనాలనే శుద్ధి చేసుకోవాలి. విత్తనం ఎంత బాగా శుద్ధి చేసుకుంటే అంత ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బీజామృతం చాలా ఉపయోగపడుతుందండి. అలానే జీవామృతం ఏంటి అంటే ఇది నేల సారాన్ని పెంచడం కోసం మెరుగుపరచడం కోసం అలాగే మొక్కల అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంది. ఇది అలానే మనకి నేల ఆరోగ్యం పెరుగుదల ప్రోత్సహిస్తాం కాబట్టి సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదల అంటే ఏదైతే మనకి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు ఈ జీవామృతాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చివరిగా పంచగవ్య, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఏంటి అంటే ఇది ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యొక్క మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అన్నది చాలా మెరుగుపడుతుంది, అలాగే సూక్ష్మ జీవులు కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. సో ఈ మూడు బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్య కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి.
1: మేడం, ఏదైతే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నామో ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, ఫీల్డ్ డెమోనిస్ట్రేషన్లను, శిక్షణా కార్యక్రమాలను మన కృషి విజ్ఞాన కేంద్రం ఏ విధంగా నిర్వహిస్తోంది?
0: ఇప్పుడు మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో మేము పరిశోధనలు అన్ని కూడా చేయటం జరిగింది. ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఏ విధంగా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలు మొక్కలకు అందుతాయి అనేటువంటి దిశగా మనం చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలనలకు కొన్ని గ్రామాలలో అంటే మన క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల మనం చేయలేం కానీ ఎక్కడైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో ఇంట్రెస్టెడ్ వాళ్ళందరి దగ్గర కూడా మేము డెమోన్స్ట్రేషన్ చేసి మనం చూడటం జరుగుతుందండి. అంటే ఈ విధంగా అలానే శిక్షణ కూడా ఎవరైతే రైతులు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గ్రామంలో మేము ఒక 40 మంది ఉన్నాం ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళకి నిరంతరం శిక్షణ అందజేయటంతో పాటు పరిశీలనలో వాళ్ళు వేసుకునేటువంటి పొలాల్లో పరిశీలనలు డెమాన్స్ట్రేషన్స్ చేస్తూ క్రాప్ టు క్రాప్ హార్వెస్ట్ సీడ్ టు హార్వెస్ట్ అనమాట అంటే విత్తనం దగ్గర నుంచి మళ్ళీ మనకి విత్తనం ద్వారా హార్వెస్ట్ జరిగిన విత్తనం వరకు కూడా మనం వాళ్ళకి శిక్షణలు ఇవ్వడంతో పాటుగా డెమాన్స్ట్రేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు లభ్యపడతాయో కూడా తెలియపరచడం జరుగుతుందండి.
1: మేడం, ప్రధాని గారు సూచించిన 1 ఎకర్ 1 సీజన్ ప్రకృతి వ్యవసాయ మోడల్ అంటే ఏమిటి? దీని వివరాలు మేడం.
0: ఇప్పుడు మనకి 1 ఎకరం భూమిలో ఒక సీజన్ కి పాటుగా మన నేచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది. ఇది ఏంటి అంటే ఎటువంటి

0: రసాయనాలు లేకుండా, ఎక్కువ రసాయన ఎరువులు లేకుండా, సహజ పద్ధతిలో ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన జీవామృతం కానీ బీజామృతం కానీ, అలాగే అస్త్రాల విషయానికి వచ్చినట్లయితే నియమాస్త్రాలు కానీ బ్రహ్మాస్త్రాలు కానీ ఇట్లాంటివి ఉపయోగించుకొని సాగు చేస్తూ ఉంటే కనుక ఒక మోడల్ గా డెవలప్ అయితే, ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనందరికీ గమనించాల్సింది ఏంటి అంటే, సహజ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మొదటి సంవత్సరము రెండో సంవత్సరము మన రసాయనాలతో అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫార్మింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త దిగుబడులు తగ్గుతాయండి. కానీ మనం పండించినటువంటి పంట ఉత్పత్తి ఏదైతే ఉందో అది అవశేష రహితంగా ఉండడంతో పాటుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, కాబట్టి దానికి విలువ ఎక్కువ. మొదటి 2 సంవత్సరాలు దిగుబడులు అంటే అలవాటు పడడం కోసం, నేల కానీ ఇవి కానీ అలవాటు పడడం కోసం మరీ ఎక్కువగా తగ్గవు. సుమారుగా మనకి 40 బస్తాలు పండాల్సిన చోట ఒక 34-35 పండుతుంది. కానీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం దాటిన తర్వాత రసాయనాలతో ఎలా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా అలానే పండుతుంది. అందుకని 1 ఎకర్ 1 సీజన్ అయినా కూడా అంటే అట్లీస్ట్ మన పంట కాలంలో సార్వాలో అయితే వరి లేదా దాల్వాలో అయితే మినుము ఏదైనా కూడా 1 ఎకరంలో ఒక మోడల్ గా మీరు చేసి చూసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సూచించడం జరిగిందండి.
1: మేడం, మనం గమనించినట్లయితే కనుక బహుళ స్థాయి వ్యవసాయం అంటే ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ను మన రాష్ట్ర రైతులు అమలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి, శిక్షణ మద్దతు అవసరమవుతుందంటారు?
0: ఇప్పుడు బహుళ స్థాయి వ్యవసాయం అంటే మల్టీ లేయర్ అగ్రికల్చర్ అన్నమాట. అంటే ఏ పంటల్లో ఏ సమయంలో పండిస్తారు, దాని యొక్క నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే దిశగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అనేది రైతులకి అవగాహన ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో నీటి సంరక్షణ, సేంద్రీయ ఎరువుల వాడకం వంటి పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మన డిజిటల్ టెక్నాలజీ గురించి కూడా రైతులకి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఈ మల్టీ లేయర్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఒకే పంట కాలంలో వివిధ రకాలైనటువంటి పంటలను సాగు చేసుకునే విధంగా, అంటే ఒక క్రాప్ తీసేసి ఇంకో క్రాప్ వేసే విధంగా, ఎక్కడ కూడా నేలని విడిచిపెట్టకుండా ఏదో ఒక పైరుతో మనం కప్పి ఉంచుతూ కొన్ని వాటిల్లో మనం చేసుకున్నట్లయితే మనకి సహజంగానే ఎక్కువ లాభం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దానికి శిక్షణ మద్దతులు అవసరమైనటువంటి అన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మన వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు కానీ, అలానే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ, అలానే పరిశోధన సంస్థలు కానీ ప్రతి చోట్ల కూడా మనకి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలానే మనకి దీంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకు చేరవేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే అనుభవం అంటే ఆసక్తి కలిగినటువంటి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ ఎకరాల్లో చేసేటువంటి రైతులకు కూడా నేరుగా వెళ్లి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుందండి.
1: మేడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా ఈ కాన్సెప్ట్ ఉంది కదా మేడం. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం, పెట్టుబడుల ఒత్తిడి, అదేవిధంగా పంటల విఫలత వంటి సమస్యలు ఎంతవరకు తగ్గవచ్చంటారు?
0: అసలు సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒకే నేలలో ఒకే రకమైనటువంటి పైరు మీద పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఉదాహరణకి ఇప్పుడు వరి వేసాము, వరి చుట్టూతో బంతి వేసుకున్నా, కంది వేసుకున్నా, అంటే వరి అయ్యే లోపు మనకి కొంత ఆదాయం వస్తుంది బంతి నుంచి ఆ పూల ద్వారా. సో దాన్ని మనకి వరిలో అవసరమైనటువంటి ఏమైనా పురుగు మందు పిచికారీకి కానీ, కూలీ ఖర్చులకు కానీ, కలుపు మందులు తీయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఒత్తిడి ఉండదన్నమాట. ఈ వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో మనకి వాటి నుంచి వేరే రకమైనటువంటివి లైవ్ స్టాక్ ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం హార్టికల్చర్, అగ్రికల్చర్, అలానే లైవ్ స్టాక్ అంటే మన ఉద్యాన వ్యవసాయ మరియు చేపల పెంపకాన్ని ఒక యూనిట్ గా పెట్టుకోవచ్చు, లేదా కొన్నిసార్లు డబుల్ డెక్కర్ కోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టేసి దాని నుంచి ఏదైతే మన కోళ్ళ నుంచి పెంట వస్తుందో దాన్ని మన వరి పొలంలో వేసుకుంటూ అది మనకి నేచురల్ గానే ఒక రకమైనటువంటి మెన్యూర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి దాంతో పంటను పండించుకుంటూ పంట అనంతరం మనకి వచ్చేటువంటి స్టాల్ కు ఏదైతే ఉందో దాన్ని మనం కోళ్ళకి ఫీడ్ గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని ఇంకొక దానికి మనం ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక పైరు ఎప్పుడైతే మనం ఇంటిగ్రేటెడ్ గా సమీకృతంగా 2-3 పంటలు లేదా 2-3 సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నామో, ఒక పైరులో మనకి తక్కువ రాబడి వచ్చినప్పటికీ కూడా వేరే దాంట్లో మనకి ఎక్సెస్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా

0: మనకి సస్టైనబిలిటీ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు సరిసమానమైన దిగుబడి వస్తూ రైతుకు ఎటువంటి నష్టం లేకుండా కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సూటబుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు కోస్టల్ వైపు ఉండే వాళ్ళకైతే లైవ్ స్టాక్ తో కూడినటువంటి వాటిల్లో మనకి ఫిషరీస్ కాంపోనెంట్ అన్నది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కోళ్లు అసిల్ జాతులు కానీ లేదా వేరే జాతులు కానీ న్యూ ఇంట్రడక్షన్ బ్రీడ్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేటువంటి డెమో యూనిట్ కూడా ప్రదర్శనలో ఉంటుందండి. సో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసి మనకి కావలసిన విధంగా కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానంటే కూడా వాళ్ళకి కూడా కావలసినటువంటి ఇన్పుట్స్ తో పాటుగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, కార్యక్రమంలో చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహకాలు, శిక్షణ మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ అందిస్తుందంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ అన్నది అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుందండి. అలానే మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారంగా లేదా ఇతర ప్రత్యామ్నాయాలకి మార్గంగా వ్యవసాయంలో ఉండేటువంటి రాబోయే సమస్యల్ని పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడాని కోసం వినూత్నంగా ఎవరైనా రైతులు తయారు చేయటం కానీ లేదా దానికి ఒక రూపకల్పన చేసి పెట్టుబడి లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనకి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవడం కోసం. అయితే ఈ ఇనిషియల్ గా ఎవరైతే అంకుర స్థాపంగా గుర్తింపు పొందాలంటే కనుక మనకి ఆ వ్యాపార సంస్థ 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టప్ అంటున్నాం కాబట్టి అది నెలకొల్పి 10 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. అలానే వ్యవసాయ సంస్థ వారికి ఏటా సుమారుగా 100 కోట్లు కూడా మించకుండా ఉండేటువంటి సంస్థలు అయితే కనుక మనకి స్టార్టప్ ప్రక్రియ కింద మనం వాటిని యువ పారిశ్రామిక వ్యక్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, దాని యొక్క లావాదేవీలు ఒకవేళ 100 కోట్లు మించి ఉంటే కనుక మనకి స్టార్టప్స్ లో తీసుకొనబడమండి. అలానే ఆ వ్యవసాయ సంస్థలు అందించేటువంటి వస్తువులు మరియు సేవలు మరియు నూతన సాంకేతికం మీద ఆధారపడేటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. అంటే ఆ స్టార్టప్ ఏంటి అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దానికి వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేటట్లయితేనే వాటిని స్టార్టప్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2016 సంవత్సరంలో యాంగ్రో నుంచి మన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఒక యాంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా వినూత్నంగా ఆలోచించి స్టార్టప్ కాన్సెప్ట్ పెడితే వాటికి మన వాళ్ళు సహాయం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మనంతా చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదో కొత్త రకంగా చెప్పే విధానం అయితే కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు మనకు వచ్చింది డ్రోన్ సిస్టమ్. అంటే ఈ డ్రోన్ కూడా ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఏం చెప్తున్నారంటే పంట పొలాల్లో మనకి డ్రోన్స్ ద్వారా మన పైనుంచి చూస్తా ఏ పురుగు వస్తుంది, ఏ తెగులు వస్తుంది అని చెప్తే నేరుగా డ్రోన్ అక్కడికి వెళ్ళి పిచికారీ చేసే విధంగా ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వ్యవసాయంలో ప్రోత్సాహం పొందడం కోసం యువత కానీ లేదా స్టార్టప్స్ కి వ్యవసాయ రంగంలో వచ్చే వాళ్ళకి కూడా నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో అలాగే ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసుకొచ్చుకుంటారు అనే దిశగా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అన్నది మా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ తరఫున ఉంటుందండి. అలానే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కొత్తగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి ఎవరైతే డ్రోన్ దీదీస్ కానీ ఎవరైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి కూడా 80% సబ్సిడీస్ మీద డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్టార్టప్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారో సంస్థ కొంతమంది పడ్లింగ్ వీల్స్ కనిపెట్టడం కానీ ఇట్లా కొత్తగా ఏది ఇన్నోవేటివ్ గా చేసినప్పటికీ కూడా దానికి మరింత మేధస్సును జోడించి శిక్షణ కార్యక్రమాలు అందజేసి అలానే వాళ్ళు ఒక యూనిట్ గా డెవలప్ అవడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మనం ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి కూడా స్టార్టప్స్ ని డెవలప్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ చేసే విధంగా కూడా మనకి చాలా పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి. దీనికి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నట్లయితే మన యాంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనేది తిరుపతిలో ఉండడం జరిగింది మా యూనివర్సిటీ తరఫు నుంచి. వాళ్ళని సంప్రదించినా కూడా లేదా ఏ దగ్గరలో ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించినా లేదా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని రంగాల్లోని మన రైతు సేవా కేంద్ర

0: లో కూడా సంప్రదించినా కూడా దీని మీద మనకి మరింత అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్ కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా, నమస్కారం.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖిని మీరింతవరకు విన్నారు. అతిథి కె. సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: సాక్షిగా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చబిల్లి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్ హరివిల్లులో అయితే మనమున్నాం. మరి నేను వినిపించిన పాట అంజలి సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, భారతీయ భాగస్వామ్య చట్టం మనకి అమల్లోకి వచ్చింది ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి కరెక్ట్ గా చూసేద్దాం ఎవరు పంపించారో. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి వేణు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉమ్మడి నుంచి జైన్ జైను

దీని గారు స్నేహ భాను గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంత జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లలితా మురళి భాను అందరూ కూడా తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ ఆస్టా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. పుల్పాటి శ్రీనివాస్ గారు కృష్ణవేణి గారు ఫ్యామిలీ పంపించారు. ఒక్క ఇయర్ ముందుకు అలా వెళ్ళారనమాట. ఏం పర్లేదు, డేట్ అయితే కరెక్టే. నెక్స్ట్ ఇంకా పోతిరాజు గారు పంపించారు నసుగుంట నుంచి అట. ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రావ్యశ్రీ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు అయ్యప్ప నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ రావు గారు పంపించారు, రాణి గారు ఇద్దరు కూడా పోలవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వినయ్ గారు కడప నుంచి. వినయ్ ఏంటి వినయ్, నా పేరు మర్చిపోయావా నువ్వు? సరేలే వినయ్, అక్క అంటూ మెసేజ్ చేస్తావు కదా, అప్పుడు అప్పుడు అప్పుడు మనం చేద్దాం. నా పేరు మర్చిపోయావు కాబట్టి ఆన్సర్ నువ్వే చెప్పు, నా పేరేంటో నువ్వే కనుక్కొని చెప్పు. నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు కిషోర్ గారు. అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే గనక, 1932 సంవత్సరంలో భారతీయ భాగస్వామ్య చట్టం అమల్లోకి వచ్చిందన్నమాట. మరి మనందరం కూడా చిన్నప్పటి నుంచి రేడియో వింటూనే ఉంటాం, మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటాం. అండ్ ఆ తర్వాత మనకి సీడీ ప్లేయర్లు అనేవి వచ్చాయి, గుర్తుందా? మరి తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. అండ్ ఇందాక 1932లో భారతీయ భాగస్వామ్య చట్టం వచ్చిందని చెప్పాను కదా, అది ఏ రోజో తెలుసా? ఈ రోజే, అది విషయం. తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి, అప్పుడు మంచి సాంగ్ ఖుషీ నుంచి.

రంగరంగ వైభవంగా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను, వచ్చేసాయి మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ చేసేసారు ఆల్మోస్ట్. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. శ్యామ్ గారు కల్లూరు నుంచి పంపించారు, నేను అప్పలరాజు గారి ఇంటికి వెళ్తున్నాను జీ అంట. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారనమాట, వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడని నుంచి, అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేణు గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు నుంచి నాగేంద్రరావు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎక్కడ అనేది కూడా పంపించేశారు కేదర్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కడప నుంచి వినయ్ గారు పంపించారు, మీరు నాకు అన్ని ఆప్షన్స్ ఇస్తే ఎట్లా? ఓ, వినయ్ పంపించాడు. వినయ్ ఇన్ని ఆప్షన్స్లో కాదు, నువ్వే కనుక్కుని నాకే ఆన్సర్ చేయి, నేను ఎవరు అనేది. ఆన్సర్ అయితే ఒక 5 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయావు, వెనక్కి రావాలి, అది విషయం. నెక్స్ట్ పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అండ్ ఫ్యామిలీ, మీరైతే ఏకంగా 7 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయారు, బట్ అదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుంచి పంపించారు సాయి శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అలానే అలానే ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ సతీ భార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ లాస్ట్లో చెప్తా ఈ విషయాన్ని, అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ ఇవాళ అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ కామకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పంపించారు పెడెన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అడుగుతుంటే తెలుస్తుంది అంటున్నారు, 1వ తేదీకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయంట కదా, నాకు కూడా అదే అనిపించింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా, అండ్ ఈ రోజే విడుదల చేశారు అంటూ పంపించారు ఎవరు, బెంగళూరు నుంచి మోహిత్ రావు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా అంబికా గారు భవానీపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు అధోని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, మీకు కూడా గుడ్ మార్నింగ్, జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేశారా, ఓకే పర్వాలేదులేండి. నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి

గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి పంపించారు, ఈ రోజు క్వశ్చన్స్ అన్ని ఈ రోజు స్పెషల్ అన్నమాట అంటున్నారు. అంతే కదా, అంతే మరి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ జాన్సన్ గారు కాదు, జోత్స్న గారు, అరుణ గారు అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వలీ ఫాతిమా గారు, మస్తాన్ గారు పంపించారు మార్కాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సేమ్ డేనా, ఏం సేమ్ డే, పైనదైతే కరెక్ట్ ఆన్సర్ అండి. నాగేంద్ర గారు గుంటూరు నుంచి అండ్ చందన కదా మీరు అంటూ పంపించారు వినయ్. అది కరెక్ట్ కనుక్కున్నాం మొత్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ అండ్ నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ రోజో తెలుసా? ఈ రోజు. అది కూడా ఎప్పుడు అని అంటే 1982లో. సో అదనమాట ఆన్సర్, 1982 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మందికి అర్థమైపోయింది ఇవాళ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రోజు స్పెషలే అని. మరి ఈ రోజు స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది, అది ఈ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను అడిగేస్తున్నాను. మనకి బాల్య వివాహ చట్టం అనేది ఒక చట్టం ఉంది, తెలిసిందే కదా. మరి అందులో వివాహానికి సంబంధించి కనీస వయసు మగవాళ్ళకైతే 21, ఆడవాళ్ళకైతే 18 అని చెప్పి పెంచబడింది ఏ సంవత్సరంలో? మన బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరం, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా పెంచబడింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. దీంతోపాటు ఇవాల్టి హరవిల్లులో పాటల్లో కూడా ఒక కామన్ థింగ్ ఉంది, అది ఎవరన్నా కనబడతారేమో, ఈలోపు కన్వెర్ట్ చేసేయండి ఈ ఆన్సర్తో పాటు షేర్ చేసేయండి.

కనవాడు వచ్చాడోయ్, మెరుపల్లే వచ్చాడోయ్, దమ్మున్నా చిన్నోడోయ్, దుమ్ము దులిపేస్తాడోయ్.

ఎస్, మన హర్ వేలులో బంగారం నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరంగా, ఆడవారికి 18 సంవత్సరంగా మార్చబడింది ఏ సంవత్సరంలో? అంటే ఆ ఇయర్స్ 21 ఇయర్స్ అయితే మేల్, 18 ఇయర్స్ అయితే ఫీమేల్, అలా పెంచింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేసేయండి అన్నాను. మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, మరి చూద్దాం. వినయ్ కడప నుంచి పంపించేశాడు కరెక్ట్ ఆన్సర్ ని. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే, ఇమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. సో ఈ ఇయర్ అయితే కాదు. అండ్ 2006 ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కల్లూరు నుంచి శ్యామ్ గారు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే 55 కాదు. నెక్స్ట్ ఇంకా వేణుగారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు, టైం తక్కువ ఉందండి. అండ్ అలాగే నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆన్సర్ ఇది కాదు జానకి గారు. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పులిపాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కవిత గారు ఫ్యామిలీ పంపించారు, ఇయర్ అయితే అది కాదు. ఓకే, ఇది కూడా కాదు. రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్రియేషన్ అదరింది చంద్రమ్మ అంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి పంపించారు 1929.

నేను కాదు ఇంకొంచెం ముందుకు వచ్చేయాలి మనం. యాక్చువల్ గా నెక్స్ట్ ఇంకా పోతిరాజు గారు నసుగుంట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ భానుచందర్ గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన మేడం అంటూ శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వినయ్? వాళ్ళందరూ మగ ఆర్చిస్ కదా. సో నెక్స్ట్ ఇంకా ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, 2006 కాదండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా లేదు లేదు లేదు, పవన్ కళ్యాణ్ చిరంజీవి కాదు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ వెంకటాచారి గారు పంపించారు ఫ్యామిలీ అంతా కూడా. సో ఆన్సర్ అయితే లేదు. మరింతకి ఆన్సర్ ఏంటి అని అంటే, మన బాల్య వివాహ చట్టంలో మగవాళ్ళకి 21 సంవత్సరంగా, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా ఉండాలి కనీస వయసు అనేది. మార్చింది ఏ సంవత్సరంలో అని అంటే 1978లో అనమాట. అది కూడా ఈ సవరణ ఎప్పుడు జరిగింది అంటే ఈ రోజే జరిగింది. చూసారా ఈ రోజుకు ఉన్న స్పెషాలిటీస్ ఏంటో? తొలి సీడీ ప్లేయర్ లాంచ్ అయింది, ఇలాగా ఏజ్ అనేది పెంచారు బాల్య వివాహ చట్టంలో, భాగస్వామి చట్టం అమల్లోకి వచ్చింది, పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారింది. ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఈరోజు. మరి అది మన ప్రోగ్రామ్ అయితే హర్వీళ్ళు, మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాల స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుంగభద్ర నది ఒడ్డున స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాథ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణ పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆరోగ్యకర భారత్లో యువత పాత్ర ఎంతో కీలకమని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. ఈరోజు ఉదయం విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ మేరా యువభారత్ పోలీస్ ఏగిల్ టీం ఆధ్వర్యంలో జరిగిన నషామక్త్ భారత్ అభియాన్ అవగాహనా హెల్త్ వాక్ను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 3వ తేదీ రాజమహేంద్రవరంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 33 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మానసిక పరంగా వృద్ధులను సంరక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని జనసందోహం మధ్య జీనుగుల వారి వీధి నుంచి గుడివద్దకు తీసుకొచ్చారు. ప్రతి ఏటా వినాయక చవితి తర్వాత 3వ బుధ గురు శుక్రవారాల్లో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ. క్రికెట్ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జే సమత. ఎస్, మరి సమయం చూసుకుంటే 11:15 అయితే కావస్తుంది అనమాట. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. సో మరి ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఒక చిన్న విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని బంధాలకు అసలు సబ్స్టిట్యూట్ అనేది ఉండదు కదా. అంటే తల్లిదండ్రులకు, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్యలకు, అలాగే అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు. సో ఇవన్నీ కూడా మన జీవితానికి బలాన్ని ఇచ్చేటువంటి బంధాలు. మన చుట్టూ ఉన్న మన జీవితానికి ఇలా బలం ఇచ్చేటువంటి ఈ బంధాల్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అయితే ప్రపంచం ఎంత మారిపోయినా కూడా కుటుంబం అనేటువంటి భావన మాత్రం మనకు ఎప్పటికీ ప్రత్యేకమే. అండ్ మరి ఇప్పుడైతే పితృపక్షాలు రన్ అవుతున్నాయి కదా. సో మరి ఈ సందర్భంగా వాటికి రిలేటెడ్గా సినిమాల కోసం ట్రై చేశాను, బట్ దొరకలేదు. కానీ ఇలా పితృపక్షాల్లో మనం పూర్వీకుల్ని స్మరించుకుంటాం కదా, వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం. అలాగే మన ముందు తరాల్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం అనేది సాంప్రదాయకంగా ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అలా ఒక కుటుంబంలో పెద్దల విలువ ఏంటి, వాళ్ళు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి అనేటువంటి చక్కటి విషయాన్ని కూడా కొన్ని తెలుగు సినిమాలు మనకి ఎప్పటికీ గుర్తు చేస్తుంటాయి అనమాట. మరి అలాంటి సినిమాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం వాటి గురించి మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సో మరి మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మరి ఇలాంటి అంటే పెద్దల ఇంపార్టెన్స్ని మన ఫ్యామిలీ లైఫ్లో పెద్దలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని చెప్పేటువంటి సినిమాల్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా శతమానం భవతి అనమాట.

సో మరి ఆ సినిమాలో సాంగ్ అయితే వినే ముందు ఈ కథ విషయానికి వచ్చేద్దాం. మరి ఈ కథలో మనకి రాఘవరాజు జానకమ్మ అనేటువంటి దంపతుల్ని మనకు చూపిస్తారు కదా, వాళ్ళ పిల్లలు మనవాళ్లతో కూడినటువంటి చక్కటి కుటుంబ బంధాలు ఎంతో విలువైనదిగా చూపిస్తూ ఉంటారు. అయితే విదేశాల్లో స్థిరపడినటువంటి పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి దూరం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుంది. మన తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి అసలైన పెద్ద బహుమతి ఏంటో తెలుసా అండి? కొంత సమయం వాళ్లతో గడపడం, అలాగే వాళ్లతో చక్కగా ఆప్యాయంగా మాట్లాడడం. సో ఇవి చాలు అని మనకైతే చూపిస్తుంది ఈ సినిమా. మరి శతమానం భవతి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసేయండి. మరి మరిన్ని సినిమాల గురించి మాట్లాడుకునే ముందు

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కుటుంబ బంధాలను గురించి అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని మనకు చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే శ్రీనివాస కళ్యాణం ఈ సినిమా కూడా ఒక చక్కటి మెసేజ్ అయితే మనకిస్తుంది అనమాట. వివాహం చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెద్దల పాత్ర, అలాగే పాత కొత్త ఆలోచనల మధ్య తేడా, ఇలాంటి అంశాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబ బంధాల కలయిక అని కూడా ఒక చక్కటి సందేశాన్ని మనకైతే ఈ సినిమా ఇస్తుంది. అండ్ అంతేకాదు, రెండు కుటుంబాల మధ్య ఉండేటువంటి బంధాన్ని ఈ పెళ్లి అనేది ఇంకా చక్కగా బలపరుస్తుంది అని చెప్తుంది. అలాగే మన సాంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి, పెళ్ళో ఎన్నో చేస్తారు కదా, జీలకర్ర బెల్లం పెడతారు అండ్ తలంబ్రాలు పోయిస్తారు, వరుడి కాళ్లను కన్యాదాత మరి కడుగుతారు, మరి ఇలాగా ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి కదా, మరి వాటి వెనక ఉన్నటువంటి కుటుంబ అనుభవాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఎవరు చెప్పండి, మన పెద్దలే కదా. మరి అలా ఆ పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని మనకు చెప్పేటువంటి సినిమాలో ఈ సినిమా కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

మీరు ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మనమైతే తెలుసుకుందాం మరి పెద్దల విలువని చెప్పేటువంటి, అలాగే కుటుంబ బంధాల యొక్క విలువని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా.

అలాగే ఎంత మంచివాడోరా. సో ఈ చిత్రంలో కూడా కుటుంబం మనకి ఎలా ఉండాలి, అలాగే మానవ సంబంధాలు, ఆప్యాయతలు, సో వీటి చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, మనకి అసలు ఒక కుటుంబం ఎంత ఇంపార్టెంట్, అలాగే మానవ సంబంధాలు ఎలా అంతరించిపోతున్నాయి, అలాగే ఒకరి మీద ఒకరు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనకి ఈ సినిమా తెలియజేస్తుంది. అయితే బంధం అంటే కేవలం మనకి రక్త సంబంధాలే అనుకుంటాం కదా, కానీ మనం చూపించేటువంటి ప్రేమ శ్రద్ధ వల్ల కూడా ఇలాంటి బంధాలు ఎన్నో, రక్త సంబంధం లేకపోయినా కూడా మనమైతే ఏర్పరచుకోవచ్చు అనేటువంటి ఒక మంచి మోటివ్ని మనకు అందిస్తుంది ఎంత మంచివాడోరా సినిమా. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఈ సినిమాలో కూడా అన్నదమ్ముల అనుబంధం, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు, అలాగే కుటుంబం, అలాగే ఇంటి ఆప్యాయత, ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలను మనకైతే ఈ సినిమాలు చూపిస్తారు. అండ్ ఇక్కడ కుటుంబం అంటే పెద్ద ఇల్లు మాత్రమే కాదండి, అందులో ఉండేటువంటి మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ చివరికి బంధం నిలబడటమే ముఖ్యమైనటువంటి భావన ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అండ్ కుటుంబంలో మనస్పర్ధలు రావడం అనేది చాలా సహజం, కానీ మనుషులు విడిపోకుండా చూసుకోవడమే అసలైన కుటుంబం యొక్క విలువ అనేటువంటి చక్కని మోటివ్ని మనకి ఈ సినిమా అందిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమాధానం. మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం కదా. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కుటుంబ విలువల గురించి, అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకా కుటుంబ సంబంధాల గురించి చెప్పేటప్పుడు ఇవాళ రేపు చాలా మంది యువతరం ఏమనుకుంటున్నారు, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే సరిపోతుంది, పేరెంట్స్ పర్మిషన్ కూడా అవసరం లేదు అనేటువంటి థాట్లో ఉంటున్నారు. కానీ కుటుంబ బంధాల్లో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక రిలేషన్లోకి వెళుతున్నాము అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ సపోర్ట్ కూడా మనకి ఉండాలి, వాళ్ళకు కూడా ఇష్టపడే ఆ చక్కగా ఈ పెళ్లి కానివ్వండి, ఇవన్నీ జరిపించాలి అనేటువంటి ఒక మంచి మోటివ్ని మనకు ముందుకు తీసుకొచ్చినటువంటి సినిమా నేను శైలజ. అండ్ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండేటువంటి భావోద్వేగమైన అనుబంధం గురించి ఈ సినిమా ప్రస్తావిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ ప్రపంచం మారిపోతుంది, కానీ తల్లిదండ్రులకు మాత్రం పిల్లలు ఎప్పటికీ అలా పిల్లలుగానే కనిపిస్తుంటారు. సో అందువల్ల ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి పనులు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ అనేది మనకి అర్థం

కాకపోయినా దాని వెనక ఉన్న మోటివ్ మాత్రం ఖచ్చితంగా మన మీద ఉన్నటువంటి ప్రేమే అని చూపిస్తుంది ఈ సినిమా. సో ఆస్తి, సాంప్రదాయాలు, కుటుంబ కథలు, వాళ్ళు నేర్పినటువంటి విలువలు, అన్నిటికంటే ముఖ్యంగా బంధాలను గౌరవించడం చాలా చాలా ముఖ్యం. మనం కుటుంబం యొక్క పుస్తక చరిత్రలో, అంటే చరిత్ర పుస్తకాల్లో ఉండకపోవచ్చు, కానీ పెద్దల జ్ఞాపకాల్లో మన కుటుంబంలో ఏం జరుగుతుంది, తరతరాలుగా ఎలా ఉండేవారు, ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని కదిలిస్తే చాలు మన తరతరాల గురించి, ఇంకా తరతరాల గురించి చక్కగా చెప్పేస్తారనమాట. సో అలాంటి వాళ్ళతో ఒక మంచి రిలేషన్ మనం కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకైతే ఈ సినిమాల ద్వారా గుర్తు చేస్తాయన్నమాట. సో ఇది వాళ్ళకి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వినయ్ విధేయ రామా నుంచి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పులను రిజర్వ్ చేసింది. ఆ పిటిషన్లపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంపద అయిన అరకు కాఫీని గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. అరకు కాఫీలో తూర్పు కనుమల సువాసనను, అక్కడి నేల సారవంతమైన గుణాన్ని, గిరిజన రైతుల కఠోర శ్రమను తనలో ఇముడుచుకుందని అన్నారు. ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. పేదల ఆరోగ్య ఆర్థిక భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎల్ నియోజకవర్గం నక్కలపేటలో లబ్ధిదారులకు పింఛన్లు ఆయన అందజేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విజయనగరం కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. విజయనగరం ప్రజల విలువెల్పు శ్రీ పైడిమాంబ అమ్మవారి శ్రీవానోత్సవ తొలి ఘట్టానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. విజయనగరంలోని 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి ఆవరణలో ఉదయం సాంప్రదాయం ప్రకారం పందిరి రాట ప్రక్రియను నిర్వహించారు. శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు, ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు క్రతువులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు భారీగా నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23% పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. క్రికెట్. ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిన్నే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

12 గంటల 8 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్లో. టైం అండ్ మరి మౌనమవుతున్నాం. మీకు తెలుసా కార్యక్రమంలో ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనకి మ్యాప్లో చూసినప్పుడు చిన్న బిందువుల్లా చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ వాటి ప్రత్యేకత గురించి మాత్రం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందన్నమాట. అవన్నీ అంత పెద్దగా ఉంటాయి. సో ఈరోజు మనం అలా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నటువంటి ప్రదేశాల గురించి, వాటి వెనక ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కథల గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈరోజు మన మీకు తెలుసా కార్యక్రమంలో.

మరి ఇలా వరల్డ్ వండర్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మౌంట్ ఎవరెస్ట్ కదండి. నేపాల్ చైనా సరిహద్దులో హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ఉంది. అండ్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అన్నమాట. సో ఈ పర్వతం వెనక ఉన్నటువంటి కథ అంటే నేపాల్లో ఇలా చెప్పుకుంటుంటారనమాట. సో దీన్ని నేపాల్లో సాగర్ మాత అంటే ఆకాశపు తల్లి అని, టిబెట్ లో ప్రపంచపు దైవిక తల్లి చోమోల్ ముంగా అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. సో బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ జ్ఞాపకార్థం దీనికి మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి పేరును పెట్టారు. అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నం చేసినప్పటికీ 1953 మే 29న న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లర్, అలాగే నేపాల్కు చెందిన షెర్పా తెన్సింగ్ నార్గే మొదటిసారిగా దీనిని విజయవంతంగా అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. అలాగే మన భారతీయులైనటువంటి అవతార్ సింగ్ చీమా ఈయన 1965లో ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొదటి భారతీయ పురుషుడుగా, అలాగే బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా 1984లో, అలాగే మాలవత్ పూర్ణ 13 సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచపు అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిందనమాట. అండ్ అలాగే ఎవరెస్ట్కి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరెస్ట్ ఎక్కడం అనేది అంత సులువైందేం కాదు. ఇక్కడ ఉండేటువంటి -డిగ్రీల చలి, గడ్డగట్టేటువంటి గాలులు, అలాగే భూమికి చెప్పాను కదా 8000 పైనే ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సో ఇలాంటి డెత్ జోన్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళలో దాదాపుగా 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి చాలా సాహసోపేతమైనటువంటి యాత్ర మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం. సో ఇది మరి మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించినటువంటి విషయం. మరి ఎవరెస్ట్ గురించి విన్నప్పుడు ఎవరెస్ట్కి సంబంధించిన పాట కూడా వినేసేయాలి కదా. సో పసిఫిక్లో దూకేమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్టే ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం అంటూ కలిసి ఉందన్న చిత్రం నుంచి సూపర్ సాంగ్ అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: भारती FM 101.3। హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే ప్రపంచంలో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటువంటి ప్లేసెస్ గురించి, ప్రపంచ రికార్డులను సొంతం చేసుకునేటువంటి ప్రదేశాల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి లేక్ బైకాల్, సో ఈ లేక్ 1642 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత లోతైన సరస్సు, బైకాల్ సరస్సు. అంతేకాదు మంచినీటి పరిమాణం పరంగా కూడా ఇదే ప్రపంచంలోని అతిపెద్ద సరస్సు అన్నమాట. అండ్ ఈ సరస్సు 636 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అలాగే మౌనాకియా అనేటువంటి వాల్కెనో గురించి కూడా మనమైతే మాట్లాడుకోవాలి. సో ఇది పసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవుల్లో ఉన్నటువంటి ఒక డార్మెంట్ అగ్నిపర్వతం అన్నమాట. అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ బేస్ సముద్ర గర్భమే. అంటే సముద్ర గర్భం నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మౌంట్ ఎవరెస్ట్ గురించి, సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది సముద్ర మట్టం నుంచి కొలిస్తే ఇది హైయెస్ట్ ఎత్తున్నటువంటి పర్వతం కదా. కానీ ఒకవేళ ప్రపంచంలో సముద్రం లోతు నుంచి కూడా మనం కనుక కొలిచినట్లయితే ఇదే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతంగా నిలుస్తుంది మౌనాకియా అనమాట. అండ్ ఇంకా ఈ ప్లేస్కి సంబంధించినటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇందులో 4205 మీటర్లు మాత్రమే సముద్ర మట్టానికి పైకి కనిపిస్తుంది. అంటే మిగిలిన 10205 మీటర్లు కూడా మనకి సముద్ర మట్టం లోపల ఉంటుందన్నమాట. అంటే ఇంత భారీ భాగం సముద్రం కింద ఉండి

ఈ చూడడానికి ఏమో ఇది ఒక అగ్నిపర్వతం లాగా అండ్ అలాగే పెద్ద పర్వతం లాగా ఇలా మనకు కనిపిస్తూ వరల్డ్ వండర్ అయితే సృష్టించేసింది మౌనాకియా. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: కరెంట్ వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా, అవసరమైనంత

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
2: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
1: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఫ్లైదుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: भारत के कैप्टन स्मिथ ने जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया और जैसे आज इज़राइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పథకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పథకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పథకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో, అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళ్ళతో కూడిన ధర్మాసనం సూచించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నామండి, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నటువంటి కొన్ని ప్రదేశాల గురించి. అలాగే ఈక్వడార్ లోని మౌంట్ చింబోరాజు, సో ఈ పర్వతం యొక్క ఎత్తు కూడా 6,270 మీటర్లు మాత్రమే. అయితే భూమి గుండ్రంగా కాకుండా భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా మనకి ఈ ప్రదేశం అయితే కనిపిస్తుంది. సో ఈక్వేటర్ కు దగ్గరగా ఉండడం వల్ల భూమి కేంద్రం నుంచి దాని శిఖరం అత్యంత దూరంలో ఉంటూ మనకు కనిపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే డెడ్ సీ, ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య ఉన్నటువంటి ఈ డెడ్ సీ సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువన ఉంది. అత్యధిక ఉపదనం కారణంగా సాధారణ సముద్రం కంటే ఇందులో మనిషి తేలడం చాలా సులభంగా ఉంటుందన్నమాట. సో అలా డెడ్ సీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మునిగిపోవడం, నీళ్ళంటే భయం, ఇలాంటి భయాలు ఉంటాయి కదా, సో వాళ్ళు చక్కగా ఈ డెడ్ సీలో అయితే ఈత కొట్టచ్చు. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా ఇందులో మునగలేం కాబట్టి. అండ్ అలాగే ఇలాంటి ఇంకా ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా సుమారు వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి ప్లేసెస్ గురించి. మరి ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ కూడా కదా. మరి అలా తాజ్ మహల్ చరిత్ర గురించి చూసుకుంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ మహల్ను కట్టించారనమాట. 1931లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది పూర్తిగా తెల్లటి అద్భుతమైన మార్బుల్ తో కట్టబడింది. అలా యమునా నది తీరాన ఉండేటువంటి ఈ కట్టడాన్ని వెన్నెల రాత్రిలో మెరుస్తూ అలా చూస్తే మనం ఖచ్చితంగా మంత్రముగ్ధులం అవుతాం కదా. సో మరి ఈ ప్రపంచ రికార్డ్ అంటే ప్రపంచ రికార్డ్స్ ఇలా సాధించినటువంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత పెద్దది అనేటువంటిది కాదండి. అది ఒక ప్రకృతి అద్భుతం. కొన్నిసార్లు మనిషి ఊహకు అందని సృష్టి కూడా అందులో ఉంటుంది అని మనకైతే తెలుస్తుంది కదా. సో మరి ఇప్పటి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ తాజ్ మహల్. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0లో భాగంగా 64 లక్షల రూపాయలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాయలసీమలో ఉద్యాన రంగానికి భారీ ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సహాయం అందించనున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్టు పేర్కొన్నారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. వృద్ధుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఫిజియోథెరపీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. క్రికెట్. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీస్లో శ్రీలంకపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్లో 124 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచి ఫారం 6కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. ఒక్కో సిలిండర్పై 62.50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ప్రకటించలేదు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

భారతి ఎఫ్ఎం పై ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అనమాట. మనలో చాలా మందికి సైకిల్ తొక్కడం అంటే ఇష్టం కదండి. సో సైకిల్ ని చూడంగానే మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అలా సైకిల్ ని పట్టుకొని, మరి సైకిల్ తొక్కడం రాని రోజుల్లో ఏం చేసేవాళ్ళం, సైకిల్ ని పట్టుకొని అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తర్వాత ఏం చేసేవాళ్ళం, సింగిల్ లెగ్ తో అలా పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా. తో మరి తర్వాత క్రాస్ లెగ్ లేకపోతే ఇంకా ఎవరన్నా వెనకాల పట్టుకొని కాస్త అలా ట్రై చేస్తూ మొత్తానికైతే సైకిల్ నేర్చేసుకునేవాళ్ళం. ఇంకా సైకిల్ నేర్చుకున్న తర్వాత ఆగుతామా, అలా చక్కర్లు కొట్టేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకున్నా సరే ఆ సైకిల్తో ఉన్నటువంటి ఎమోషన్ని మాత్రం వదులుకోలేం కదండి. అయితే సైకిల్ ప్రయాణాన్ని తోడుగా చేసుకొని ఒక మహిళ ప్రపంచాన్నే చుట్టేసింది అంటే మీరు నమ్ముతారా? సో అలాంటి ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనమైతే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రామ్ లో. ఎస్, ఒక్కసారి ఊహించండి, వేల కిలోమీటర్ల దూరం, కొత్త కొత్త ప్రదేశాలు, వాతావరణంలో ఎన్నో మార్పులు, శారీరక అలసట, తెలియని రహదారులు, అయినా సరే సైకిల్ ఆపకుండా అలా ముందుకు సాగితే అది సాధారణ సైకిల్ ప్రయాణం కాదు, ప్రపంచాన్ని చుట్టేసినటువంటి సాహస యాత్ర. ఒక సైకిల్ 18,000 మైళ్ళ ప్రయాణం, 4 ఖండాలు, 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం. సో ఈవిడ నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి ఈ రోజు మన ధీర ప్రోగ్రామ్ లో మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ షాక్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి 18,000 మైళ్ల ప్రయాణాన్ని 4 ఖండాలను 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైకిలిస్ట్ జెన్నీ గ్రహం నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనం అయితే తెలుసుకుందాం. సో జెన్నీ 2018 జూన్ 16న జర్మనీలోని బెర్లిన్ బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి బయలుదేరారు. ఆమె ప్రయాణం తూర్పు దిశగా సాగి చివరకు పశ్చిమం వైపు నుంచి మళ్లీ బెర్లిన్ కి చేరుకుంది. 2018లో అక్టోబర్ 18న ఆమె ప్రయాణం ముగిసింది. అంటే జూన్ 16, 2018 స్టార్ట్ అయినటువంటి ఆవిడ ప్రయాణం అక్టోబర్ 18, 2018లో ముగిసింది అనమాట. అంటే మొత్తం 124 రోజులు, రోజుకు 10 గంటల 50 నిమిషాల పైనే. సో ఈవిడ ఇలాగా సుమారు 18,000 మైళ్ళు, అంటే మన కిలోమీటర్ల లెక్కన చెప్పాలి అంటే 29,000 కిలోమీటర్లకు పైగా యూరప్, ఏషియా, ఒకానియా, తర్వాత నార్త్ అమెరికా, ఇలా ఇన్ని కంట్రీస్ మీదుగా ఈవిడ సైకిల్ ప్రయాణం అయితే సాగిందనమాట. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు వివరాలు అయితే మనం తెలుసుకుందాం న్యూస్ తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలతో కూడిన నూతన పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. యూపీఎస్సీ తన వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
0: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్రా నది ఒడ్డున నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో

0: భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు COP 26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: Akashavani ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం జేఎన్టీయూలో మేరా యువ భారత్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
2: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతా ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి, అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.
0: ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డు వేసి తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం pmmementos.gov.in వెబ్సైట్ సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మాగంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ సో అలా ఒక సైక్లిస్ట్ జెన్నీ గ్రహం నిర్జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో 2018 జూన్ 16న బయలుదేరినటువంటి జెన్నీ 2018 అక్టోబర్ 18న ప్రయాణాన్ని ముగించారు. 124 రోజులు 10 గంటల 50 నిమిషాలు అంటే సుమారు 18,000 మైళ్ళు అంటే 29,000 కిలోమీటర్లకు పైగా ఆవిడ సైకిల్పై ప్రయాణించారు. యూరప్, ఏషియా, ఆగ్నేయాసియా, నార్త్ అమెరికా మీదుగా ఆవిడ సాగారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మామూలుగా ఇలా ఏదన్నా సైకిల్ ప్రయాణం ఇలాగా చేస్తున్నారు, ఇలాంటి ఏదన్నా ఒక రికార్డ్ సృష్టించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను చూసుకోవడం, అలాగే మధ్యలో సైకిల్కి ఏదన్నా ఇబ్బంది వచ్చినా వెంటనే స్పేర్గా ఇంకొకటి అరేంజ్ చేయడం, వెనకాల తనకి రక్షణగా ఉండి ముందుకు తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ప్రయాణం అన్సపోర్టెడ్, అంటే ఆవిడే తనకు కావలసినటువంటి అన్ని వస్తువులను స్వయంగా తీసుకెళ్ళాలి, ప్రయాణంలో తన సైకిల్ను తనే చూసుకోవాలి, అవసరమైనటువంటి వస్తువులను ఆమె సమకూర్చుకోవాలి. ఇలా ఆవిడ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, ధీర ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం. 18,000 మైళ్లకు పైగా ప్రయాణం చేసినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం గురించి, ఆవిడ చేసినటువంటి సాహస యాత్ర గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈవిడ చేసిన ఈ ప్రయాణంలో ఆవిడకు 25 పంచర్లు, అనేక సార్లు టైర్, చైర్, కేబుల్స్, సీట్స్ ఇలాంటి బైక్ పార్ట్స్ మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందట. అలాగే ఆమె ప్రయాణం ఒక్క దేశంతో ఆగిపోలేదు. జర్మనీలో బయలుదేరి పోలాండ్, తర్వాత లిథువేనియా, లాట్వియా, రష్యా, మంగోలియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, అలాగే ఇలా అంతా ట్రావెల్ చేసి తిరిగి యూరప్కి వచ్చి అక్కడ మళ్ళీ పోర్చుగల్ నుంచి స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీకి ఇలా ఆవిడ ప్రయాణం సాగింది. ఆమె రోజుల్లో 15 గంటల వరకు సైకిల్ తొక్కేవారట. అంతకుముందు మహిళల రికార్డు ఇటలీకి చెందినటువంటి పౌలా గయనెట్టి పేరిట 144 రోజులుగా ఉండేది. జెన్నీ దానికంటే దాదాపు 20 రోజుల తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేసి, అంటే 124 రోజుల్లో ఆవిడ ప్రయాణం చేసి ఆ రికార్డును బ్రేక్ చేశారు. అండ్ అలాగే కొత్త రికార్డును సృష్టించారు. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మృగరాజు.

0: సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi says India's 21st century work culture rooted in pro-people, proactive and good governance addresses UPSC centenary celebrations in New Delhi. Government cuts

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక
2: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలోడ్రామా.

0: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
1: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం రేడియో ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 2:33:45 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట మన లిజనర్స్ అందరికి కోసం అనమాట. సో మరి క్వశ్చన్ అయితే బాగా వినేసి మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి. ఇతరులు మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు కొన్ని కొన్నిసార్లు భోజనం చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మనం ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు మామూలుగా చేస్తుంటాం, కానీ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనిపించగానే వెంటనే దాన్ని ఇంకాస్త నైస్గా నాజుగా చేయడానికో, లేకపోతే ఇంకాస్త బాగా బలంగా, ఎలా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ టీచర్ మనల్ని చూస్తున్నారనుకోండి అసలు మనకంతా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంతా కొట్టిన పిండి అన్నట్లుగా రాసేస్తుంటాం కదా. అది ఇన్వెస్టిగేటర్ అబ్జర్వ్ చేయకపోతే ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికైనా తెలిసేమో అని చుట్టుపక్కల చూస్తుంటాం కదా. సో ఇలాంటి పనులు మానవ నైజం సహజంగా చాలాసార్లు చాలా చోట్ల చేస్తూనే ఉంటాం. మరి ఇలా చేసేటువంటి ఎఫెక్ట్ని ఏమంటారు, అదే క్వశ్చన్ అనమాట. సో ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటారు. సో సైకాలజీలో దీనికి కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. సో మరి ఆ ఎఫెక్ట్ని ఏమంటారు, మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్తో పాటు ఆన్సర్ కూడా జత చేసి పంపించండి, ఓకేనా. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.9.

0: ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. సో మరి ఎవరైనా మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్ గా మారేటువంటి ఎఫెక్ట్ ని ఏమంటారు అని అడిగాను అనమాట. సో మరి చూసేద్దాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, చిన్ని గారు బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సో వింతైన క్వశ్చన్ తో మరి మన సందడి సందడికి స్వాగతం అంటూ పంపించారు అనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ భలే క్వశ్చన్ అడిగారు, భలేగా ఉంది. ఓకే. సో అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారనమాట. బట్ కాదండి, నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కార్యక్రమ సమర్పకులకు అలాగే సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అలాగే కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి నుండి పంపించారు. అలాగే హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి పంపించారు. కమర్తి శంకర్ గారు రాజల నుంచి హాయ్ అంటున్నారు. అలాగే నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి, సకుబాయ్ గారు సో బాగున్నారా మేడం అంటున్నారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా అంటూ శ్రీ చేబ్రోలు నుండి పంపించారనమాట. ఓకే, ఇనమడుగు కొవ్వూరు మండలం నుంచి. ఓకే అండి. అండ్ ఇంకా లిజనర్స్ అయితే పంపించారనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు తెనాలి నుంచి ప్రియా అండ్ పద్మ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి జయన్న గారు సో ఓకే. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రియాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. ఓకే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనల్ని చూసి ఏదైనా అనుకుంటారేమో అని మనం ఫీల్ అయిపోవడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అలాగే వెల్కమ్ టు సందడే సందడి అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సమతాజీ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు ఆన్సర్, ఫోబియా కాదండి. అండ్ అలాగే రంగారెడ్డి శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు. అండ్ గద్వాల్ నుండి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సునంద గారు అనంతపురం నుండి. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు, ఓకే. అండ్ తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కరరావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి సుబ్రహ్మణ్యం గారు. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఓకే, ఆన్సర్ పంపించారు. అలాగే గుంటూరు నుండి ఉమామహేశ్వర గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి క్వశ్చన్ మరొకసారి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. అలాగే నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటాము అని అడిగాను అనమాట క్వశ్చన్. సో దీన్ని సైకాలజీలో హాత్రోన్ ఎఫెక్ట్ లేదా అబ్జర్వర్ ఎఫెక్ట్ లేదా స్పాట్ లైట్ ఎఫెక్ట్ అని అంటారనమాట. అంటే అసలు ఏంటిది అంటే, మనం ఎప్పుడైతే ఎవరైనా మనల్ని పర్యవేక్షిస్తున్నారు లేదా మనల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు అని తెలిసినప్పుడు మనం మన ప్రవర్తనను మార్చుకునేటువంటిది, అంటే మామూలుగా పనిచేసే దానికంటే కూడా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా పనిచేస్తుంటాం అనమాట. అలాగే అసలు మరి ఈ ఎఫెక్ట్కి పేరు కూడా ఎలా వచ్చిందంటే, 1920 1930 ఆ మధ్య కాలంలో అమెరికాలోని చికాగో నగర సమీపంలో ఉన్నటువంటి హాథోర్న్ వర్క్స్ అనేటువంటి వెస్టర్న్ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో కొందరు పరిశోధకులు ఒక అధ్యయనం అయితే చేశారట. అదేంటి అంటే, ఫ్యాక్టరీలో లైటింగ్ పెంచితే కార్మికుల వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇలా లైటింగ్ పెంచినప్పుడు కార్మికుల పనితీరు చాలా మెరుగైందంట. అయితే తర్వాత ఆ లైటింగ్ను తగ్గించినప్పటికి కూడా వారి ఉత్పాదకత అనేది అలాగే కొనసాగిందట. సో అలా కొన్ని రోజులు పరిశోధన ముగిసిన తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేసిందనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు గ్రహించింది ఏంటి అంటే, లైటింగ్ కాదు అక్కడ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, మనపైన శ్రద్ధ పెడుతుంది అనేటువంటి భావన వారిలో ఉత్సాహాన్ని నింపిందని తేల్చారనమాట. సో అందుకనే క్లాస్ రూమ్ లాంటి టీచర్స్ ఒకవేళ మన వైపే చూస్తున్నారనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోయి బుద్ధిగా స్టూడెంట్స్ చదువుకుంటుంటారు కదా. అలాగే కార్పొరేట్ ఆఫీసులలో కూడా బాస్ కానీ లేకపోతే మేనేజర్ కానీ అలా రౌండ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే, లేదా సీసీ కెమెరాస్ చూస్తున్నారు అన్నప్పుడు ఉద్యోగులు కాస్త శ్రద్ధగా పనిచేస్తుంటారు. అండ్ అలాగే ఒకవేళ మనం డైట్ సరిగా చేస్తున్నామా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేసి డాక్టర్ మనల్ని అడుగుతున్నారనుకోండి, అప్పుడు కూడా ఇలా క్రమశిక్షణతో రూల్స్ పాటిస్తాం అనమాట. సో దీన్ని హాత్రోన్ ఎఫెక్ట్ అని అంటారు, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు, అండ్ అలాగే స్పాట్లైట్ ఎఫెక్ట్, సో ఇలా కూడా అంటారనమాట. సో అది మరి సంగతి. అండ్ నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్ని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసేనే ఉంటారు, లేదంటే మీరు ఇంకొకళ్ళ మీద స్పాట్లైట్ వేసే ఉంటారు. ఏమంటారు? ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపిస్తాను, మరి ఆ ట్రాక్ వినేసి సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి మరి.

ఎస్, మరి మనల్ని లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూసేద్దాం. కలమందల పాడు నుండి ఖాసీ మూతుజావలి గారు ఎస్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే పులిపాటి వెంకటేష్ గారు పెడన జోగానందరావు నుండి అప్పలరాజు గారు మీరు ఫార్వర్డ్ చేశారు ఆన్సర్. ఓకే, మహబూబ్ నగర్ నుండి

ఎస్ మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏంటి అనేది సరే మరి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రేపు మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం మహాత్మాగాంధీ చేసిన త్యాగం, అజరామరమైన స్ఫూర్తి మరియు బోధనలు మనకెల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని, జాతిపిత అడుగుజాడల్లో నడుస్తూ సత్యం మరియు అహింస అనే ఉన్నత సూత్రాలకు మనమంతా పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ చేద్దామంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద

తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ, కేంద్రం, సీబీఆర్ఐ మధ్య ఒప్పందం జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 76,000 కోట్లు పింఛన్ల ద్వారా ప్రజలకు అందజేశామని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు సీనియర్ న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట ఇన్ఛార్జి అరవింద్ సింగ్ భదౌరియా కృష్ణా జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలకంగా చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఎన్ఏ స్పాష్ విధానం ద్వారా పింఛన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి డీబీటీ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన విజయనగరం జిల్లాలోని గణపతి నగరంలో ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించి పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రజాసేవలో 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖకు చెందిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరులో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సనవుల్లా పాల్గొని ప్రసంగించారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ ఫైనల్ కు చేరాయి. అక్టోబర్ 3వ తేదీన ఈ రెండు జట్లు స్వర్ణ పథకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్క్ లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం సెన్సెక్స్ 860.37 పాయింట్ల నష్టంతో 71,619.92 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 293 పాయింట్ల నష్టంతో 22,326.95 వద్ద కొనసాగుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:04 గంటలకు వింటారు.

ఎస్, నేను చెప్పానా మామూలుగా ఇంతకు ముందు అంటే మామూలుగా జనరల్ క్వశ్చన్స్ అడిగిన దానికంటే కూడా ఇలా ఒక సాంగ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగగానే రెస్పాన్స్ అయితే మామూలుగా ఉండదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారనమాట. సో హాఫ్ సెంచరీ కొట్టేశాం మనం, చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఏంటో. జయలక్ష్మి దామోదర్ బుక్కాపురం విలేజ్ నుంచి పంపించారనమాట. ఓకే, అలాగే మాధవి ఆంజనేయులు గారు. సో ఓకే అండి, మీకు బాగున్న ప్రశ్నలకే సమాధానం పంపించండి అయితే, ఓకేనా? అండ్ మహమ్మద్ నా జైనుద్దీన్ స్నేహబాను గారు, సో పంపించారు ఆన్సర్. అండ్ అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, రాజన్ నుంచి జయన్ గారు రైట్ ఆన్సర్. కలమందల పాడు నుండి ఖాసీ ముత్తుజావులు గారు కరెక్ట్ ఆన్సర్. శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే పెడన జోగానంద్రకాల నుండి అప్పల రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు, కాదండి. అలాగే కౌస్తభ ఆత్మకూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు. సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎస్ ఆన్సర్ అంటూ పంపించారు సీను గారు ఐరాల నుంచి. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు గారు కోవెలకుంట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ గారు పంపించారు వెంకటాచలపతి గారు. సో వీరిద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, సినిమా పేరైతే గుర్తొచ్చేసింది కదా, అదేనండి. సో నో ప్రాబ్లం, నేనైతే సాంగ్ కూడా ప్లే చేస్తాను మీ అందరి కోసం. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా అంటూ పెద్దపరిమ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి

0: పంపించారు మునమ్మ గారు, బట్ కాదండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగుండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణ తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిద్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిద్ భారతి ట్యూన్ చేయి.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

తెనాల నుంచి ఫణి సత్యశ్రీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు వనస్థలీపురం నుంచి, ఎస్ అలాగే ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇందాక హాత్రన్ ఎఫెక్ట్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మన కుటుంబంలో కూడా, మన పిల్లల విషయంలో, అలాగే నాకు స్కూల్ టైంలో ఆఫీస్ టైంలో జరిగిందని చెప్పారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓకే సూపర్, అందుకే పొలంలో కూలీలు పనిచేస్తుంటే వెనకే నిల్చొని చూస్తూ ఉంటారట, సూపర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుండి గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ, జషు, సన్నీ, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, మీకు డిఫికల్ట్ అంటారా, ఓకే. అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు, అబ్దుల్ మన్నాన్, మొహైన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు రైట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదులూరు నుండి స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రియాస్ గారు నెల్లూరు నుంచి తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండ్రాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఊట్కూర్ నుంచి నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. అలాగే పెడన జోగానంద రకాల నుండి అప్పల రాజు గారు, ఎస్ మాకు 90s పాటలు అంటే చాలా ఇష్టం, మాకు పండగే కాంటున్నారు, ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్, అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఎస్ ఈ పాటలో సాహిత్యం చాలా చాలా బాగుంటుంది, కరెక్ట్ అండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు, అలాగే కరెక్ట్గా పంపించారు. అండ్ హంబాపురం నుంచి కొప్పు మల్లేష్ గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు, అలాగే నల్లమ్మ పాపినేపాలెం నుంచి కరెక్ట్గా గెస్ట్ చేశారు. అండ్ ఇంకా ఓకే తెలియదు అంటున్నారు రాఘవేంద్ర గారు, అలాగే రేవతి, రాజశేఖర్ నెల్లూరు నుంచి, వేడాయపాలెం నుంచి కరెక్ట్గా పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మరి ఇందాక మీరు విన్నటువంటి సాంగ్ లిరిక్స్, సో ఆ మ్యూజిక్

ఏ సినిమాలోది అంటే రుద్రవీణ. సో ఈ చిత్రం నుంచి అనమాట. అండ్ కేజే యశ్దాస్ గారు అలాగే చిత్రకారు వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ మరి ఈ పాటలో మనకైతే కనిపిస్తారు చిరంజీవి గారు అలాగే శోభన గారు.

వినేష్ మరి ఆ సాంగ్ అయితే వినేస్తూ మరి మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం కొన్ని కొన్ని పాటలు వింటున్నప్పుడు అలా మనకి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, అంటే మనకి ఇట్లా రోమాలు నిక్కబొడుచుకున్నట్టు అలా అనిపిస్తుంది, ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపిస్తుంటుంది కదా. సో ఇలాంటి శారీరక మానసిక అనుభూతిని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారు. సో దాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక మంచి పాట వింటున్నప్పుడు కొన్నిసార్లు సడన్ గా మనకి ఒళ్ళు గగురు పొడిచినట్టు గూస్ బంప్స్ వస్తాయి కదా. సో దీన్ని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారనమాట. సో మరి దాన్ని ఏమంటారు అనేది మరి మీరు కరెక్ట్గా గెస్ చేసి వాట్సప్ చేస్తూ ఉండండి. నాకు తెలిసి ఈ పాట వింటే కూడా మనకి అలాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది కదా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ సాంగ్ అయితే వినేశాం కదా. నిజంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి లాంటి అద్భుతమైనటువంటి పాట ఇది అని చెప్పచ్చు. ఈ పాటకి స్వరబ్రహ్మ ఇళయరాజా గారు స్వచ్ఛమైన కర్ణాటక శాస్త్రీయ రాగమైనటువంటి లలిత రాగంలో స్వరపరిచారు. సినిమా పాటల్లో ఒక రాగాన్ని ఇంత అద్భుతంగా శాస్త్రీయ బద్ధంగా వాడుకోవడం చాలా అరుదు. అలాగే పాట మధ్యలో వచ్చేటువంటి వీణ స్వరాలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. అండ్ లెజెండరీ గేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ప్రతి పదం కూడా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఈ పాటలో ప్రకృతి అందాలను వర్ణిస్తూనే మానవ జీవితానికి సంబంధించిన ఎంతో గొప్ప తత్వాన్ని అందించారు. సో ఇవన్నీ కూడా శ్రోతలను ఆలోచింపజేస్తాయి. వీటితో పాటు అండ్ వీటికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గాన గంధర్వుడు ఎస్పి బాలుగారు చిత్ర గారు తమ స్వరాలతో ఈ

ఎస్, మరి ఇలాంటి పాటలు విన్నప్పుడు మనకి ఇలాంటి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, సో వాటిని ఏమంటారు అని అడిగాను కదా. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే, అండ్ మరి చూసేద్దాం మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. ఎస్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, ఓకే అండి. అండ్ అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి, సో ఇబ్రహీంపురం ఓకే అండి. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పల రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా హేమలత లచ్చి లడ్డు రాజుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గొనగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు పంపించారు. అండ్ అలాగే తిరుపతి నుండి ఉషారాణి గారు, ఓకే సరేనండి. అండ్ అలాగే సాయికం పోతూ నసుగుంట నుంచి పంపించారు, హాయ్ ఓకే హాయ్ అండి. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి గారు పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య గారు పొదురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తరాలపల్లి నుండి చెరుపోతుల బుచ్చే గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సునంద గారు అనంతపురం నుంచి, అలాగే మురారి మహేష్ బేతంచర్ల గౌరీపేట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా

भारती FM 101.3 మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. అండ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, మధు ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ పాటల సెలక్షన్ బాగుందండి, అలాగే మాకు కూడా అలాగే అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి మంచి మంచి పాటలు వింటుంటే అంటున్నారు బాలాజీ గారు వనస్థలీపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే హైలైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నార్, దాక్ష, దీప్తి, నవీన్, మొబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ ఇంకా కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు పంపించారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఈ కార్యక్రమం చేసినందుకు అభినందనీయులు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భలే భలే ప్రశ్నలు అడుగుతున్నారు ధన్యవాదాలు అంటున్నారు రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మొరిపాల నుండి పంతాడు శ్రీనివాసరావు గారు అలాగే గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి పంపించారు, ఓకే. అండ్ అలాగే సంజీవపురం సావిత్రి కాటమ్మయ్య గారు, ఓకే. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల నుంచి, ఎస్ సారీ అండి చిన్న మిస్టేక్, ఓకే. అండ్ అలాగే ఎస్ పెడన జోగానందకాల నుండి అప్పలరాజు గారు, అది ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట, ఎనీవే సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పొద్దుటూరు జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ గారు. అలాగే బయల్రేక్, ఓకే, శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముజఫర్నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మున్నా వెంకటరమణారెడ్డి గారు మద్రాసు నుంచి. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎం సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ఎస్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరి పొలం నుంచి పంపించారు. ఓకే అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడేపాలెం నుంచి. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో మనం అయితే తెలుసుకుందాం. ఇలా చలి పుట్టినప్పుడు కానీ లేదంటే ఏదన్నా మంచి సాంగ్ వింటున్నప్పుడు కానీ మనకి అలా వచ్చేటువంటి గూజ్ బంప్స్, సో ఒళ్ళు గగురుపడడం, రోమాలు నిక్కపొడుచుకోవడం, సో దీన్ని పైలో ఎరెక్షన్ అంటారనమాట. అండ్ అలాగే ఇది ఏంటి అంటే మన చర్మంపై ఉండేటువంటి వెంట్రుకల చివరిలో ఉండేటువంటి చిన్న కండరాలు సంకోచించడం వల్ల చర్మంపై చిన్న చిన్న బొడిపలు ఏర్పడి వెంటనే వెంట్రుకలు ఇలా నిటారుగా నిలబడతాయి అనమాట. సో ఇదంతా కూడా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇది ఏంటి అంటే మనకి చలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే భయం అనిపించినా ఇలాంటి చక్కటి సంగీతం విన్నప్పుడు మెదడుకు ఒక సిగ్నల్ వెళుతుంది అనమాట. సో అలాగే ఇది మన బాడీని అలర్ట్ చేస్తుంది. సో మనకి అంటే హ్యూమన్ బాడీకి ఇంత పెద్ద దీనివల్ల ఉపయోగం లేకపోయినా కూడా జంతువులకు దీని నుంచి చాలా ఉపయోగం అనమాట. అంటే చలికాలంలో పక్షులు జంతువులు తమ ఈకలను ఇలా పైలో ఎరెక్షన్ చేయడం వల్ల ఏంటంటే చర్మం చుట్టూ గాలి నిలిచిపోయి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా ఒక పొరలాగా పనిచేస్తుంది. అలాగే పిల్లిలో కూడా ఏదైనా భయం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే తోకపై వెంట్రుకలు నిక్కపొడుస్తాయి అనమాట. సో దీనివల్ల అది పిల్లి ఎదురుగున్నటువంటి జంతువు కంటే కూడా కాస్త పెద్ద సైజులో కనిపించడానికి ఆస్కారం ఉంది. అలా భయంకరంగా కనిపించడం వల్ల దాన్ని అది రక్షించుకోగలుగుతుంది అనమాట. సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, మరి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టూ రోడ్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో డివైడర్ ఉంటుంది, ఒకటి ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళకి, అటు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి. అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఢీకొనకుండా మధ్యలో డివైడర్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒకటే రోడ్డు ఉందనుకోండి, దాంట్లో ఏంటంటే మధ్యలో వాహనాలని దిశలు వేరు చేసే విధంగా మనం అబ్జర్వ్ చేస్తాం వైట్ కలర్ లైన్స్ ఇలా డ్రా చేసి ఉంటాయి కదా, సో వాటిని ఏమంటారు? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రోడ్డు మధ్యలో వాహనాల దిశలను వేరు చేసేటువంటి గీతను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే సారీ, ఇందాక యేసుదాస్ గారు అని చెప్పబోయి బాలుగారు అని చెప్పేశాను. సో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అలా వచ్చేసింది అనమాట. సో నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే మరి యేసుదాస్ గారి వాయిస్లో, చిత్ర గారి వాయిస్లో మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ పెద్దరాయుడు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి.

మణిదీప పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న గారు పంపించారు రైట్ ఆన్సర్. నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, అలాగే రమేష్ వెంకటాచలపతి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ముజఫర్ గారు కర్నూలు నుంచి, దేవేంద్ర గారు పంపించారు. సో మీరు స్టూడియోలో ఉంటే రేడియో నుంచి దూరంగా అస్సలు వెళ్ళాలనిపించదు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం నుండి మస్తాన్ వలీ గారు, ఫాతిమా, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం పెద్దవడుగురు నుంచి కుమారి లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కలముంద్రపాడు నుండి కాశీ ముత్తుచేవల్ గారు కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగర్ కర్నూల్ నుంచి మసూమ్ బాబా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. తాతారావు గారు కానూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, ఝాన్సీ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ క్వశ్చన్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ గా పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పాత వింటూ ఆన్సర్ సెండ్ చేయడం మర్చిపోయా అంటున్నారు. ఓకే కరెక్ట్ గా పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ఓ సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి నుంచి షేక్ తబలా మస్తాన్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే కర్ణాటక రాష్ట్ర చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు. అండ్ అలాగే పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. మోరిపోలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని గారు. ఓకేనండి. సో ఎస్, సో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి బాలాజీ గారు మనస్తల్లిపురం హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే పొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చింతల శంకర్ గారు అనంతపురం నుంచి, పెడన జోగానంద్రకర్ నుండి అప్పలరాజు గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. డిఫరెంట్ ప్రశ్నలతో విలువైన సమాచారంతో సందడి సందడిని కొత్త పుంతలు తోకిస్తున్న మీ కార్యక్రమం అభినందనీయమంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సో కదిలే కాలమ్మ కాసేపు ఆగవమ్మ, ఈ పాట నాకు మనసుకు నచ్చిన పాట. అండ్ ఇలాంటి పాటలు వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే సో అలా హాఫ్ సెంచరీ మెసేజెస్ కొట్టించేసి ప్రోగ్రామ్ హైలైట్ చేశారంటున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థాపురం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. చాలా సింపుల్ ఆన్సర్ అనమాట. సో ఆ లైన్ రోడ్డు యొక్క దిశలను వేరు చేసేటువంటి గీత కాబట్టి, సో దాన్ని సెంటర్ లైన్ అని అంటారు అనమాట. సో సెంటర్ లైన్ అంటారు, లేకపోతే గైడింగ్ లైన్. సో ఇలాగా చాలా పేర్లతో పిలుస్తారు. అండ్ ఇది ఇవాళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ మరి ఈ ప్రోగ్రామ్ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తూ మరొక సూపర్ సాంగ్తో మరి మన ప్రోగ్రామ్ అయితే ఇదే హైలో ఎండ్ చేద్దాం. అండ్ అలాగే కొత్త ప్రశ్నల ద్వారా కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం మీ ప్రోగ్రామ్ ద్వారా అంటున్నారు బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం ఈ చిత్రం నుంచి మరి ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఉండండి.

మరి నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఓకే, శాలిని పాండే. ఓకే క్వశ్చన్, బట్ మీ పేరు పంపించలేదండి. ఓకే రైట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధపట్నం కడప నుంచి. ఓకే, అండ్ కేదార్ వీరేష్ గారు రాజన్ నుంచి పంపించారు, రామేష్ దుంతి గారు పంపించారు అనంతపురం నుంచి, అలాగే ముద్దుటూరు నుంచి అనంతనాగ్ త్రివేణి మణి నిఖిల్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పోలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూడేరు మండలం ఎంఎంహల్లి వద్ద 6.60 కోట్లతో వంతెన, 4.50 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభించారు. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద పురపాలక సంఘం నేతృత్వంలో ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వచ్ఛతాహీ సేవా పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ది సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా అభివృద్దికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనన మరణ నమోదులు ఇకపై పక్కాగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం 1 అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. నిర్ణీత 21 రోజుల గడువులోగా వివరాలు సమర్పించేవారికి ధృవపత్రాలను ఉచితంగానే జారీ చేస్తారు. జననం మరణం సంభవించిన తేదీ నుంచి సంవత్సరం దాటిన తర్వాత 2 ఏళ్ల లోపు నమోదులకు సమాచారం అందించిన సందర్భాల్లో జిల్లా మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు

తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనలో భాగంగా చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు 10 లక్షల రూపాయల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఈరోజు అందజేశారు. పత్తికొండ పట్టడంతో పాటు మండల పరిధిలోని నలకదొడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే కేఈ శాంబాబు ఈరోజు ప్రారంభించారు. విజయనగరం ప్రజల కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక చదురు వనంగుళ్లలో సంప్రదాయబద్దంగా పందిరాట మహోత్సవం ఈరోజు నిర్వహించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565పై బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. పాక్పై భారత్ ఇప్పటి వరకు వరుసగా 21 మ్యాచ్ల్లో గెలవడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్, మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. సమయం చూసుకుంటే 4:05 అయితే అయిపోతుంది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే కోదండ రామిరెడ్డి గారు. సో ఆయన డైరెక్షన్ లో వచ్చినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి

0: గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనం అవుతున్నాం. అండ్ అలాగే ఈ రోజు మనం వింటున్నాం 1 ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అన్నమాట. సో కోదండ రామిరెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

Bharati FM 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుందన్నమాట. సో మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెనెలా. అండ్ అలాగే ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఇవాళ నేను పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడతాను, స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్. మీరు వర్కింగ్ పేరెంట్సా? అయితే పిల్లల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పాటిస్తున్నారా అవన్నీ? సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ మోస్ట్లీ పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించాలని అనుకున్నా కానీ కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్, బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గంట మినిమం పడుతుంది ట్రాన్స్పోర్ట్లో, రాను గంట పోను గంట మినిమం అనుకుందామండి. టైర్డ్ అయిపోయి

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కార్యక్రమంలో స్నేహితాలు వింటారు.

మీరు ఇప్పుడు విన్న ఈ పాట పైసా వసూల్ చిత్రం నుంచి భాస్కర్ భట్ల సాహిత్యం, ఉమానేహ అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినబోతున్న పాట గౌతమ్ నంద చిత్రం నుంచి సాహితీ పాడిన పాట వింటారు.

సినీగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ద్వారకా చిత్రం నుంచి సమీర్ భరద్వాజ్ పాడిన పాట వింటారు. సంగీతం సాహిత్యం రెహమాన్.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కార్యక్రమంలో సినీగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట గులాబీ చిత్రం నుంచి సిరివెన్నెల సాహిత్యం మనో గాయత్రి పాడిన పాట వింటారు. సంగీతం శశిప్రీతం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

సినిహితాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పిల్ల జమీందార్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం సెల్వ గణేష్.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 08596223239 3. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టంలో.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

అన్నిటి సమ్మేళనంతో మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

0: 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నంబర్ 08596223393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అంటే సుందరానికి చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం వహించిన పాట వింటారు. పాడినవారు అనురాగ్ కులకర్ణి, కీర్తన

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఓ చిన్న గమనిక. నల్లమల్ల అడవులు ప్రకృతి సౌందర్యానికి, జీవ వైవిధ్యానికి నెలవన్న విషయం తెలిసిందే కదా. మార్కాపురం జిల్లా పెదదోర్నాల శ్రీశైలం రహదారి వెంట తుమ్మల బయలు సమీపంలో జంగిల్ సఫారీ గురించి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. గత 3 నెలలుగా, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 నెలలుగా వైల్డ్ యానిమల్స్ రిప్రొడక్షన్ టైం కాబట్టి జంగిల్ సఫారీని నిలిపివేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే 1 అక్టోబర్ గురువారం నుండి తిరిగి జంగిల్ సఫారీ పునఃప్రారంభం కానుంది. 3 నెలల విరామం తర్వాత ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పర్యాటకులకు ఇది ఎంతో సంతోషకరమైన విషయం. నల్లమల్ల ప్రత్యేకతలు, చెంచుల జీవన విధానం, అభయారణ్యంలోని జీవ వైవిధ్యం, నూతనంగా గుర్తించిన జీవాల వివరాలు అటవీశాఖ ఆధ్వర్యంలో గైడ్లు డాక్యుమెంటరీ రూపంలో వివరిస్తారు. జిప్సీలో అటవీ ప్రాంతంలో తిప్పుతారు. భక్తుల కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరీదేవి దర్శనానికి కూడా అధికారులు అనుమతిని ఇస్తున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీశైల శిఖరం వద్ద అధికారులు టికెట్లు అందజేస్తున్నారు. నల్లమల్ల విహారానికి వచ్చే పర్యాటకులు ఆన్లైన్లో టికెట్లు కావాలి అంటే nrtc.co.in వెబ్సైట్ని సందర్శించి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వివరాలు nstr.co.in. ఈ వెబ్సైట్ని సందర్శించి ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరు ఇంతవరకు కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు. అదే ఈ రోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించిందని మంత్రి వివరిస్తూ,
2: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్స్ ఎవరైతే లాయర్లు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్ తప్ప మిగతా అన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి

0: ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది.
1: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
2: అభీ తక్ జో హమారీ శిక్షా వ్యవస్థ హై ఉస్మే వాట్ టు థింక్ పర్ ఫోకస్ రహా హై జబ్కి ఇస్ శిక్షా నీతి మే హౌ టు థింక్ ఉస్ పర్ బల్ దియా జా రహా హై. రాష్ట్రీయ శిక్షా నీతి మే పఢాయి కే లియే లంబా చౌడా సిలబస్ హోతా హై ఉస్కీ అనివార్యతా కో కమ్ కియా జాయే. అబ్ కోషిష్ యే హై కి బచ్చో కో సీఖనే కే లియే ఇంక్వైరీ బేస్, డిస్కవరీ బేస్, డిస్కషన్ బేస్ ఔర్ ఎనాలిసిస్ బేస్ తరీకో పర్ జోర్ దియా జాయే.
1: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ధి సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వేస్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని డిఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డిఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వేస్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించే ప్రయాణికులు చెత్తను, ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్కులో ఏక్ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు

0: విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని ఒక గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా ప్రోక్తం యత్ సంఘలోక్ సేవాయోగస్య శతవార్షికీ యాత్రాయాం జన విశ్వాసః అక్షుణ్ణః అస్తి. జనసహభాగితాయాః సంవర్ధనాయ శ్వః దేశవ్యాపి విశేష గ్రామసభాః సమాహూయంతే. రక్షామంత్రిణా రాజనాథసింహేన రక్షాప్రబంధాయ ఏకీకృత విత్తీయ వ్యవస్థాయాః ఆవశ్యకతా ప్రోదీరితా. నాగరిక విమానయన్ మంత్రిణా వైమానికస్య కెప్టెన్ స్మిత్ మచ్చారస్య శౌర్యస్య భూరిషః ప్రశంసా విహితా. అపి చ క్రీడా వార్తాసు. ఏషియాయి క్రీడాసు భారత పురుష హాకీ దళేన పాకిస్తానం పరాభూయ అంతిమ స్పర్ధాయాం ప్రవేశః సమధిగతః. అథ వార్తాః విశదీకృత్య. అద్య నవదిల్ల్యాః భారతమండపే సంఘలోకసేవా ఆయోగస్య శతాబ్దీ సమారోహం సంబోధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యజిజ్ఞాపత్ యత్ రాష్ట్రం పరిష్కారార్థం ద్రుతగత్యా త్వరితం అగ్రే సరతి. అతః పరీక్షా సంచాలికాః సంస్థాః అపి రాష్ట్రానుకూల పరిష్కృత కార్యాణి కుర్యుః. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ లోకసేవాసు తాదృశః ఏవ యువానః సమాగచ్చేయుః యేషాం లక్ష్యం నతు కేవలం పదప్రాప్తిః ప్రత్యుత నిష్కామ భావేన లోకసేవా వర్తతే. అసౌ వ్యాహరత్ యత్ ఏకవింశతి శతకస్య భారతం నవీన కార్యసంస్కృత్యా సహ అగ్రే యాతి. శ్రీమోదినా ప్రతిపాదితం యత్ పరీక్షా నతు కాచిత్ సామాన్యం అనుష్ఠానం అపితు యూనాం భావి జీవన ప్రవాహేన సహ సంబద్ధా అస్తి. పరీక్షాసు కతిపయానాం మాసానామపి విలంబః యూనాం కృతే అతీవ కష్టకరో భవతి. అతః పరీక్షా వ్యవస్థా సమయ నిశ్చయతా సిద్ధాంతం దృఢతయా అనుసరేత్.
2: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
1: శ్రీమోదినా ప్రతిపాదితం యత్ సంఘ లోక సేవా ఆయోగస్య శతవర్షీయాయాం యాత్రాయాం యుగాని ప్రశాసనాని తంత్రాణి పాఠ్యక్రమాః చ పరివర్తితాః. తథాపి అస్యాం సంస్థాయాం జనసాధారణానాం శ్రద్ధా విశ్వాసః అద్య యావత్ తథైవ అవిచలః అక్షుణ్ణశ్చ వర్తతే. శ్వః గాంధీ జయంత్యావసరే అశేషే హి దేశే విశేష గ్రామసభాః సమాహూయంతే. పంచాయతానాం సుదృఢీకరణాయ సార్వజనిక సేవానాం పరిష్కారార్థం గ్రామీణ భారతే జీవనస్య గుణవత్తాం పరిష్కారార్థం చ లక్ష్యీకృతానాం పరివర్తనశీల శాసన పరిష్కారాణాం తథా ఉపక్రమాణాం విషయే చ తే చర్చాం విధాస్యంతి. గ్రామీణాభివృద్ధి మంత్రాలయః అవోచత్ యత్ ఏతాః విశేష గ్రామసభాః 26,000-27,000 వర్షయోః పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ పిపిసి సబ్కి యోజనా సబ్కా వికాస్ ఇత్యస్యాపి ఆరంభం విధాస్యంతి. అద్య నవదిల్ల్యాం రక్షాలేఖా దివస సమారోహం అధికృత్య భాషమాణః రక్షామంత్రి రాజనాథసింహః అబ్రవీత్ యత్ తిస్రిషు సైన్య శాఖాసు యా సమవాయ సమన్వయ

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం మీ అభిమాన ఎఫ్ఎం ద్వారా ఈ సాయంత్రం రేపు ఉదయం మేం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వేటసీను పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సహజ వ్యవసాయంలో స్థిరమైన దిగుబడికి మెలకువల గురించి డాక్టర్ పిఎన్ శివప్రసాద్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం జాతీయ వార్తలు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారి దర్శకత్వం వహించిన చిత్రాల్లోంచి పాటలు వింటారు. అలాగే వారి గురించి కొన్ని విశేషాలు. 9:30 ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ గాయకురాలు గానకోకిల ఎస్ జానకి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 10:00 ఆసియా గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సూల్స్ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:20 మధుర గీతాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటారు.

ఇక సాయంత్రం 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలో భాగంగా 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాట్యకలం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అమ్మయే తొలి గురువు ఈ అంశం గురించి శ్రీ పఠాన్ మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఎలనినో ప్రభావంతో ప్రత్యన్మయ పంటల గురించి దర్శి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక మహాత్మన్ మార్గం వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం

ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. 9:30 అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపటి అంశం మీకు నచ్చిన వంట తయారీ విధానం గురించి స్త్రీలు కాల్ చేసి మాట్లాడవచ్చు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం రేపుదే మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వేటసీను పాత్ర పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ಅಧಿದುರಾದ ಮುನೀಂದ್ರ ಜಮುನ ಅಗ್ನಿಮಿ ದೋಡ ದೀಡುರಾದ ದುರ್ಯ ಸಂಭೇರ.

మునీంద్రా, నేనొడించినవన్నీ తప్పులే అయినను. క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపంపు చెలదు మహాత్మా, దీర్ఘ కోపంపు చెలదు మహాత్మా. పొగరుగలవో

వంశము నిల్వనేకద వివోహంబు అటివైవాహిక స్ఫురణంబు ఇప్పటికెల్ల

తమ తపోబలంబు ఎంతకైనను చాలినదే కాని సిగ్గేలాగునల్లేకపోయే తనకు మునీంద్ర

తాపసోత్తమా, మీకు నేనేమని ప్రత్యుత్తరం విత్తునయ్యా, మీకు నేనేమని ప్రత్యుత్తరం విత్తును? ఆ కొంగోకను పొందరి పలుకు నవ్యంబైనా.

ஆசி ஈ குசிக பிரசூதிக்கில் முத முதவும் செரியும் போசதமும்

0: మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వేటసేను పాత్ర పద్యాలు విన్నారు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.
1: చంద్రగిరి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: అలాగా అమ్మా, మహాత్మాగాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఐసే యువాఓ కో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్షా సిర్ఫ్ యహ నా పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యూ చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్, ప్రోయాక్టివ్, గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: डिफेंस सेक्टर में भी हम सेल्फ रिलायंस पर विशेष बल दे रहे हैं. हम चाहते हैं कि हमारे डिफेंस इक्विपमेंट, हमारे वेपन्स, ये सब देश में ही और देश के लोगों के हाथों से ही बने. और इस प्रोसेस में फाइनेंशियल मैनेजमेंट की भूमिका मैं मानता हूं कि बहुत ही महत्वपूर्ण है. जब हम डोमेस्टिक डिफेंस इंडस्ट्री को सपोर्ट करते हैं, जब हम मेक इन इंडिया को प्रमोट करते हैं, तो हमारे फाइनेंशियल सिस्टम्स को भी उसी तरह फ्लेक्सिबल और एफिशिएंट होना चाहिए. यह तभी संभव है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. వికసిత్ భారతం కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ

శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని, తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026ను నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27, సబ్కీ యోజన, సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహద

0: పడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జరిగింది.
2: వినండి, పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం.
3: ఈరోజు మనం పనసలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. అసలు పనసపండు విలువ వృద్ధి ఎందుకు అవసరం అంటే, పనసపండు మన దేశంలో విస్తారంగా లభించే ముఖ్యమైన పండు, కానీ సీజన్లో ఒకేసారి ఎక్కువగా మార్కెట్కు రావడం వల్ల రైతులకు సరైన ధర లభించదు. కాబట్టి పనసపండు పెద్దదిగా ఉండటం, కోసిన తర్వాత త్వరగా నాణ్యత తగ్గటం, రవాణా మరియు నిల్వలో ఇబ్బందులు ఉండటం వల్ల కొంత భాగం మనకి పనసపండు వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనసను వివిధ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా దాని నిల్వ కాలాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా సాధారణ పండుగా అమ్మటం కంటే వివిధ రకాల ఆధారిత ఉత్పత్తులు అనగా చిప్స్, పిండి, పచ్చడి, పనస జామ్, నెక్టార్, రెడీ టు కుక్ ఉత్పత్తులుగా మార్చి అమ్మితే మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. దీనినే మనం విలువ వృద్ధి అంటాము. తర్వాత పనసపండులో పోషక విలువల గురించి తెలుసుకుందాం. పనసపండు మంచి శక్తినిచ్చే ఆహారం. పండిన పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, ఆహార పీచు, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పనస గింజలను కూడా పారేయాల్సిన అవసరం లేదు. గింజల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. వాటిని ఉడికించి తినవచ్చు లేదా ఎండబెట్టి పిండి తయారు చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అందువల్ల పనసలోని తొనలు మాత్రమే కాకుండా గింజలు, పండని పనస భాగం కూడా ఆహార ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పండని పనసతో ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చో చూద్దాము. పండని పనసకు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. దీన్ని కూరగా ఉపయోగించడమే కాకుండా అనేక ఉత్పత్తులుగా కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు పనస చిప్స్, పనస పచ్చడి, పనస కూర మిశ్రమాలు, రెడీ టు కుక్ పనస ముక్కలు,

కార్బోహైడ్రేటెడ్ పనస ముక్కలు, పనస పిండి, కట్లెట్లు, ప్యాటీలు వంటి స్నాక్ ఉత్పత్తులు తయారు చేసుకొనవచ్చు. పండని పనసకు మాంసాన్ని పోలిన తంతువుల నిర్మాణం ఉండటం వల్ల శాకాహార ఆహార ఉత్పత్తుల్లో కూడా దీనిని మనం వినియోగిస్తున్నాము. పనస చిప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు? చిప్స్ తయారీకి సాధారణంగా పూర్తిగా పండని గట్టిగా ఉన్న పనస తొనలను ఎంచుకుంటారు. ముందుగా పనసను కోసి తొనలు వేరు చేయాలి. వాటిని సరైన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. తర్వాత అవసరమైన పరిమాణంలో ఉప్పు లేదా మసాలా కలపాలి. చిప్స్ తయారీలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నూనె నాణ్యత, వేయించే ఉష్ణోగ్రత, పరిశుభ్రత మరియు ప్యాకేజింగ్. తేమ లోపలికి రాకుండా సరైన ప్యాకింగ్ చేస్తే చిప్స్ ఎక్కువ కాలం కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం పండని పనసతో ఏమేమి ఉత్పత్తులు చేసుకోవచ్చో చూసాము. ఇప్పుడు పండిన పనసతో ఏ ఉత్పత్తులు చేసుకోవచ్చు? పండిన పనస తొనలు చాలా సువాసనతో, సహజ తీపితో ఉంటాయి. అందువల్ల వీటితో చాలా రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ముఖ్యంగా పనస జామ్, జెల్లీ, స్క్వాష్, నెక్టార్, వివిధ రకాల పానీయాలు, పనస పల్ప్, ఐస్ క్రీమ్, పనస బార్ లేదా పనస లెదర్, క్యాండీ, పనస హల్వా, పనసతో వివిధ రకాల బేకరీ ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. పండిన పనసను పల్ప్ రూపంలో నిల్వ చేస్తే సీజన్ కానప్పుడు కూడా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత పనస పండు పిండి అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? పనసపిండి అనేది ముఖ్యమైన విలువ ఆధారిత ఉత్పత్తి. సాధారణంగా పండని పనస ముక్కలను లేదా పనస గింజలను శుభ్రపరిచి ఎండబెట్టి పొడి చేసి పిండి తయారు చేస్తారు. ఈ పిండిని ఇతర పిండిలతో కలిపి వివిధ ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రోటీలు, దోశలు, బిస్కెట్లు, కుకీలు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పనస గింజల పిండి కూడా ఆహార ఉత్పత్తులకు ప్రత్యేక రుచి, పోషక విలువలను అందించగలదు. తర్వాత పనస గింజలతో విలువాధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ పనస గింజలను సాధారణంగా చాలామంది పారేస్తుంటారు, కానీ వాటికి కూడా మంచి ఆహార విలువ ఉంది. గింజలను ఉడికించి నేరుగా తినవచ్చు. అలాగే వాటిని ఎండబెట్టి పిండి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ పిండిని బిస్కెట్లు, రోటీలు, స్నాక్స్ వంటి ఉత్పత్తుల తయారీలో కొంత పరిమాణంలో ఉపయోగించవచ్చు. గింజలను కాల్చి స్నాక్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే పనసపండులో వ్యర్థంగా భావించే భాగాలను కూడా సరైన సాంకేతికతతో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. తర్వాత పనస ఉత్పత్తుల తయారీలో పరిశుభ్రత యొక్క పాత్ర. ఆహార ప్రాసెసింగ్లో పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశం. పండ్లను ప్రాసెసింగ్కి ముందు మంచినీటితో శుభ్రంగా కడగాలి. ఉపయోగించే కత్తులు, పాత్రలు, కటింగ్ బోర్డులు, వివిధ యంత్రాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. పనస కోసేటప్పుడు చేతులకు కత్తులకు అంటుకునే జిగురు వల్ల పని కష్టమవుతుంది. అందువల్ల పరిశుభ్రమైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేయాలి. ఉత్పత్తి తయారైన తర్వాత చేతులతో ఎక్కువగా తాకకుండా వెంటనే ప్యాకింగ్ చేయడం మంచిది. పరిశుభ్రత పాటిస్తే ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిల్వకాలం మెరుగుపడుతుంది. తర్వాత ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత. విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ప్యాకేజింగ్ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు చిప్స్కు తేమ రాకుండా ఉండాలంటే ప్యాకెట్లు అవసరం. పానీయాలు, జామ్, పచ్చడి వంటి ఉత్పత్తులకు అనుకూలమైన ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ను ఉపయోగించాలి. ప్యాకెట్ మీద ఉత్పత్తి పేరు, తయారీ తేదీ, ఉపయోగించవలసిన గడువు, నికర బరువు, పదార్థాల వివరాలు మరియు అవసరమైన లేబులింగ్ సమాచారాన్ని స్పష్టంగా ఇవ్వాలి. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ఉంటే వినియోగదారులను కూడా సులభంగా ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు పనస విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులు ఎలా లాభపడవచ్చు? రైతులు కేవలం పండును మార్కెట్లో అమ్మితే సీజన్లో ధర తగ్గ

అవకాశం ఉంటుంది. కానీ అదే పనసను ప్రాసెస్ చేసి అమ్మితే అదనపు విలువ లభిస్తుంది. ఉదాహరణకు మార్కెట్లో తక్కువ ధరకు అమ్మాల్సిన పనసను చిప్స్, పిండి, పచ్చడి లేదా పల్ప్గా మార్చి ఎక్కువ కాలం నిల్వ చేసి అమ్మితే రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్క రైతు స్థాయిలో చేయడం కష్టమైతే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు లేదా చిన్న ప్రాసెసింగ్ యూనిట్లుగా ఏర్పడి చేసుకొనవచ్చు. ఇలా చేస్తే యంత్రాల ఖర్చు, ప్యాకేజింగ్ ఖర్చు మరియు మార్కెటింగ్ ఖర్చును కూడా పంచుకోవచ్చు. తర్వాత మనం ఈ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ పనస విలువాధారిత ఉత్పత్తుల తయారీలో మహిళల పాత్ర లేదా మహిళా స్వయం సహాయక సంఘాలను ఎలా ఉపయోగించుకోవచ్చు. చిన్న స్థాయిలో పనస విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మహిళా స్వయం సహాయక సంఘాలకు మంచి ఆదాయం మార్గంగా మారవచ్చు. ప్రత్యేకంగా ఈ పనస చిప్స్, పచ్చడి, జామ్, పిండి, స్నాక్స్ వంటి ఉత్పత్తులను చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. అయితే మంచి ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, సరైన శిక్షణ, పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు, ప్రదర్శనలు మరియు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయవచ్చు. తర్వాత పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా పనసను కోసినప్పుడు తొక్క, మధ్యభాగం, గింజలు వంటి చాలా భాగాలు వ్యర్థంగా మారుతాయి. కానీ సమగ్ర ప్రాసెసింగ్ విధానాన్ని అనుసరిస్తే గింజలను ఆహార ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు. పండని భాగాలను పిండి లేదా ఇతర ఉత్పత్తులుగా మార్చవచ్చు. కొన్ని మిగులు పదార్థాలను పశువుల ఆహారం లేదా కాంపోస్ట్ తయారీలో ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పండును అమ్మటం అనే ఆలోచన నుంచి పండు మొత్తాన్ని వినియోగించటం అనే ఆలోచనకు మనం మారాలి. ఇది రైతుకు ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆహార వృధాను కూడా తగ్గిస్తుంది. మార్కెటింగ్లో రైతులు లేదా చిన్న పారిశ్రామికవేత్తలు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ముందుగా వినియోగదారుల అవసరాలను తెలుసుకోవాలి. నేటి వినియోగదారులు నాణ్యతతో పాటు సౌకర్యవంతమైన, శుభ్రమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అందువల్ల చిన్న ప్యాక్లలో చిప్స్, రెడీ టు కుక్ పనస, పనస పిండి వంటి ఉత్పత్తులను అందించవచ్చు. ఉత్పత్తికి మంచి పేరు, ఆకర్షణీయమైన లేబుల్, నాణ్యమైన ప్యాకేజింగ్ ఉండాలి. స్థానిక ప్రత్యేకతను కూడా మార్కెటింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఉత్పత్తి నాణ్యమైనదైనా కానీ ఆకర్షణీయమైన లేబుల్ లేకపోవడంతో దాన్ని వినియోగదారులు కొనడానికి ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా ఒకసారి కొనుగోలు చేసిన వినియోగదారుడు మళ్ళీ కొనాలంటే ఉత్పత్తి నాణ్యత ప్రతిసారి ఒకేలా ఉండాలి. ఈ పనస విలువ వృద్ధిలో యువతకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. యువతకు ఇందులో మంచి వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పనస ప్రాసెసింగ్ యూనిట్, చిప్స్ తయారీ, డిహైడ్రేటెడ్ ఉత్పత్తులు, పనస పిండి, రెడీ టు కుక్ ఉత్పత్తులు, పానీయాలు వంటి విభిన్న రంగాల్లో చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కేవలం తయారీ మాత్రమే కాకుండా ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఆన్లైన్ విక్రయాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నంతా యువత వినియోగించుకుని వాళ్ళు నిరుద్యోగంతో బాధపడకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందువల్ల పనసను ఒక సీజనల్ పండుగ కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశంగా కూడా మనం చూడవచ్చు. చివరిగా రైతులకు, వినియోగదారులకు ఇచ్చే సందేశం, పనసపండు మనకు ప్రకృతి అందించిన విలువైన ఆహార సంపద. దాన్ని కేవలం పండుగ మాత్రమే చూడకుండా అనేక రకాల ఉత్పత్తులుగా మార్చే అవకాశాన్ని గుర్తించాలి. రైతులు మార్కెట్లో మిగులు ఉత్పత్తిని వృధా చేయకుండా

0: బాక్సింగ్ ద్వారా విలువ పెంచుకోవాలి. మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయిలో పనస ఆధారిత ఉత్పత్తుల తయారీని ఉపాధి అవకాశంగా తీసుకోవచ్చు. వినియోగదారులు కూడా స్థానికంగా తయారయ్యే నాణ్యమైన పనస ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పనసను పండుగ అమ్మటం కంటే విలువైన ఉత్పత్తిగా మార్చితే రైతుకు అదనపు ఆదాయం, వినియోగదారునికి వైవిధ్యమైన ఆహారం, సమాజానికి తక్కువ ఆహార వృధా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రేడియో టాక్ ద్వారా పనస విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి రైతులకు ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. నమస్కారం.
1: పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలెక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107, పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే, రెడ్ గోల్డ్, కో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణము, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే, చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జూలై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్ జూలై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే, మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది, అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్ల

0: దాన్ని మొగ్గదశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిల్లిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంటకాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువును గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే ఐబీఏ 2500 ppm ద్రావణంలో కానీ సెరాడెక్స్లో కానీ ముంచి నారుమడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత, అలాగే ఆకు తొలిచే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చ పురుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చ పురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 మిల్లీలీటరు లేదా కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్ళిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు కనుక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు చామంతి పూల సాగు విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: మీరింతవరకు కిసాన్వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజ్వల గారు.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
3: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయా, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమజాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము, వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు. 4 తెగలు ఉన్నారు, వారు కూడా కొలాము, చెంచు, ఇంకా కోటి కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దానిలో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
2: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
3: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి, గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అనంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అని అంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అష్వైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్కు వెళ్తే

మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణని బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోల్డ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగల కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయతెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ

0: అనేది ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు, ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీలో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటివరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
1: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది, ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
0: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు, ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టల్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేసామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిది కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనం ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనపడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి మూడు నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికి కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్, ఇది కోయా పండుగ. వీటిని మనము డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వాటిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన TCRNTI ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్పినట్టు ప్రిజర్వ్ చేయడము, కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993లో వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మనకి హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటినీ కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియం, అట్లానే ఆదిలాబాద్ లో కొమరం భీం గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో. మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము. కోయ మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము. అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరు.

0: ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ, వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు, చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్ తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు గిరిజనులు వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాం మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలను చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నవి అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది. వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు, మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలలో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తాము.
0: దాన్నే ఇంగ్లీష్ తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము, దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాలు కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ IEC మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేపిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో PhD కానివ్వండి, MPhil కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు PhD చేసే వాళ్ళు కానివ్వండి, PG చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి PO సహకారం తోటి.
1: బాగుందండి. హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCRNTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
2: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈరోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు, మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేది కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంతగంజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి ఈ విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్, ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024

0: ఓ సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగురవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 శివకర్ బాపూజీ తలపడే గారు విమానం ఎగురవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు, అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడును మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమితి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు, దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్టు, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుల్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం, చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుల్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు మీరన్నట్లు, ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం,
1: నలంద తక్షశిల,

0: ఆ తర ఈ విక్రమశిల అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం? ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది. భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారు ఏంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం ఉపాధి
0: పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వణిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు. అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే కనుక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.

వాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి. శీర్షికన నేటి అంశం నేషనల్ న్యూస్. ముందుగా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. సిఆర్పిఎఫ్లో స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు, హెడ్ కానిస్టేబుల్ జనరల్ కేటగిరీ 182 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అందులో పురుషులకి 150, మహిళలకి 32 అందుబాటులో ఉన్నాయి. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 339 పోస్టులు, పురుషులకి 258, మహిళా అభ్యర్థులకి 81 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు 10th ఇంటర్మీడియట్ లేదా డిగ్రీతో పాటు దేశం తరపున ఖేలో ఇండియా ఆర్ నేషనల్ గేమ్స్, జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొని ఉండాలి లేదా ఒలింపిక్స్లో పతకం సాధించి ఉండాలి. వీటికి సంబంధించిన వయోపరిమితి వివరాలు, 18 నుండి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జనరల్ కేటగిరీకి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు, మాజీ సైనికోద్యోగులకు 13 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి. వేతన వివరాలు, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ వారికి 21,700 నుండి 69,000 రూపాయల వరకు గౌరవ వృత్తి అందుతుంది. హెడ్ కానిస్టేబుల్కి 25,500 రూపాయల నుండి 81,000 రూపాయల వరకు వేతనం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ, ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్, మెడికల్ పరీక్షలతో ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ 12 అక్టోబర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ 11 నవంబర్. మరిన్ని వివరాల కోసం www.rect.crpf.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి rect.crpf.gov.in.

మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యాన రంగాల్లో ఆఫీసర్ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 37 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యార్హతలు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ, బీఎస్సీ ఆన్సర్, హార్టికల్చర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ: డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్ ఫార్మాట్లో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హార్టికల్చర్ 1, పేపర్ 3 హార్టికల్చర్ 2 నుండి 150 ప్రశ్నలు వస్తాయి. 150 మార్కులు చొప్పున మొత్తం 450 మార్కులకి పరీక్ష ఉంటుంది. దీనితో పాటు అభ్యర్థులు సిపిటీ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 6వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 27 అక్టోబర్. వేతన వివరాలు: పోస్టును అనుసరించి 54,000 రూపాయల నుంచి 1,40,500 రూపాయల వరకు గౌరవ వృత్తిని అందుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం www.pse.apgov.in వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొకసారి pse.ap.gov.in.

నేటి తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం నేషనల్ న్యూస్. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, విజ్ఞాన, ఆర్థిక, న్యాయ, సామాజిక రంగాల్లో వచ్చిన తాజా మార్పులు, ఇవన్నీ మన దేశ ప్రగతిని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవే. అలాంటి ఈ వారానికి సంబంధించిన కొన్ని జాతీయ వార్తలను ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పాదక ఇంధన రంగానికి భారీ ప్రోత్సాహం. కేంద్ర ప్రభుత్వ తరపున పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు 186,00,000,000 రూపాయల విలువైన కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ఇందులో రాష్ట్రాల్లో విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడానికి, అలాగే ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ప్రోత్సహించడానికి నిధులను కేటాయించనున్నారు. 2030 నాటికి దేశ విద్యుత్ సామర్థ్యంలో 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి ఇది అనుసంధానమై ఉంది. ఇంకా సుప్రీంకోర్టులో ఆహార లేబులింగ్పై విచారణ. ఆహార ఉత్పత్తులపై ఆరోగ్య హెచ్చరికలకు సంబంధించిన లేబులింగ్ విధానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్పై హెచ్చరికల విషయంలో తీసుకుంటున్న చర్యలు, వాటి అమలుకు సంబంధించిన కాల వ్యవధిపై కోర్టు ప్రశ్నలను లేవనెత్తింది.

జాతీయ వార్తా విశేషాలు. బెంగళూరులో సెప్టెంబర్ 28 నుండి 30 వరకు సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద మూన్ థాట్ చంద్రయాన్ మిషన్ అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సును ఇస్రో నిర్వహించింది. చంద్రుడు పరిశోధనలో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు, వివిధ ఇంజనీరింగ్ రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు సెప్టెంబర్ చివరి వారంలో తీవ్ర ప్రభావం చూపాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 25 నుండి 27 మధ్య నమోదైన వర్షపాతం సాధారణ స్థాయితో పోలిస్తే చాలా ఎక్కువగా నమోదైంది. ఆడిట్ అవసరమైన పన్ను చెల్లింపుదారులకి సంబంధించి 2026-27 అసైన్మెంట్ ఇయర్ ఆదాయ పన్ను రిటర్న్ల గడువును 31 నుండి నవంబర్ 21, 2026 వరకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో సెప్టెంబర్ 24న స్లీపర్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారని ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఇవి ఈ వారంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కొన్ని జాతీయ వార్తలు. దేశ ప్రగతికి సంబంధించిన నిర్ణయాల నుంచి విజ్ఞాన సాంకేతిక రంగాలలో ముందడుగు వరకు

ప్రకృతి వైపరీత్యాల నుండి సామాజిక పరిమాణాల వరకు ప్రతి అంశం మన దేశ జీవన ప్రయాణంలో ఓ భాగమే. మరిన్ని తాజా వార్తలతో మరో తెలుసుకుందాం రండి. శిష్కతో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

అన్నిటి సమ్మేళనంతో మీ ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. వార్తల వివరాలు.

0: వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన యూపీఎస్సీ శతవార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता. जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है. यही बदलती हुई सोच हमारी सिविल सर्विसेज से भी नए बदलाव की मांग करती है. इसलिए हमें अपने सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भी భవిష్య కి జరూరతోకే అనురూప్ బనానా హోగా.
0: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గీ కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్ 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్స్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపాజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపాజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగాను, రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగాను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరగా, దిగుమతులపై వసూళ్లు సుమారు 20% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాలింది కుంజ్ఘాట్ వద్ద ఈరోజు జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ విడదీయలేనివన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త కుండీలుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ

పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని పేష్వా రోడ్ నేవీయుగ పాఠశాలలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛతా హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకాయన పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభలను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళికల ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్ట్రపతికున్న అచంచలమైన నిబద్ధత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మాచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటంలో కాక్పిట్లో కెప్టెన్ స్మిత్ మాచర్ చూపిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత పట్ల రాజీ పడని నిబద్ధతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. శ్రీలంకతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్లు విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిఫ్ ఈవెంట్లో చైనా తర్వాతి స్థానంలో నిలిచిన మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కుర్సికిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్లో చైనాతో తలపడనుంది. 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు దాకా భారత్ మొత్తం 66 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలున్నాయి. జేఎంసీ బాలయోగ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న బాలయోగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేయడంతో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్ధతతో వ్యవహరించారని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఈరోజు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారి దర్శకత్వం వహించిన సినిమాల్లోంచి గీతాలు వింటారు.

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే పౌరాణిక కథలు, జానపద కథలు, అద్భుతమైన రాజభవనాలు, దేవుళ్ళు, రాక్షసులు ఇలా ఉండేవి. కానీ ఆ తెరపైకి కొత్త ప్రపంచాన్ని తీసుకురావాలని ఓ వ్యక్తి కలలు కన్నారు. అది మనుషుల ప్రపంచం, వారి భావోద్వేగాల ప్రపంచం, కుటుంబాలు, కథలు, ప్రేమ కథలు, మనసుల కథలు. ఆ కళలకు రూపమిచ్చిన దర్శకుడే ఆదుర్తి సుబ్బారావు గారు.

చిన్నప్పటి నుంచే వారికి చదువుతో పాటు ఫోటోగ్రఫీ, సినిమాలంటే ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి అంతకంతకు పెరిగి చివరకు ఆయనను బాంబే వైపు నడిపించింది. అక్కడ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనే ప్రయత్నం, తర్వాత సినిమా ల్యాబ్లోనూ పనిచేస్తూ ఎడిటింగ్, సినిమా నిర్మాణంలో అనేక అంశాలను దగ్గరగా చూసి నేర్చుకున్నారు. సరే, వారి గురించి కొన్ని విశేషాలు వినే ముందు మరో చరిత్ర. చిత్రం నుంచి పాట వింటారు. గానం ఎస్పి బాలు, జానకి. సంగీతం కేవి మహదేవన్.

ఆదుర్తి గారు ఓ దర్శకుడిగా మారడానికి ముందు ఆయన కెమెరాను చూశారు, సినిమాను చూశారు, ఎడిటింగ్ని నేర్చుకున్నారు, సినిమా ఎలా పుడుతుందో గమనించారు. అంటే దర్శకుడి కుర్చీలో కూర్చోకముందే సినిమా అనే పాఠశాలలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు వారు. 1940లలో సినిమా రంగంలో సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ నృత్య దర్శకుడు ఉదయశంకర్తో కలిసి పనిచేసిన అనుభవం ఆయనకు లభించింది. అలా కలలను వెంటాడిన యువకుడు ఓ రోజు నేనే సినిమా తీస్తాను అనే స్థాయికి చేరుకున్నారు. ఆడపిత్తనం చిత్రం నుంచి జిక్కి పాడిన పాటను వింటారు. సంగీతం సత్యంగారు, సాహిత్యం కొసరాజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లోంచి పాటలు వింటున్నాం కదా. వారు 1954లో అమర సందేశం చిత్రంతో వారి దర్శకుడిగా ప్రయాణం ప్రారంభమైంది. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వాణిజ్యపరంగా పెద్దగా విజయం సాధించలేదు. కానీ సుబ్బారావు గారు ఆగలేదు, ఎందుకంటే విజయం ఆలస్యం అవ్వచ్చేమో కానీ కలలను వదిలేయాల్సిన అవసరం లేదు. తోడికోడళ్ళు ఆయనకి పెద్ద విజయాన్ని అందించింది. ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు గారితో వారికి ఏర్పడిన అనుబంధం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. ఆ తర్వాత మాంగళ్యబలం, నమ్మిన బంటు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, ఇలా ఒక్కో సినిమా ఓ కొత్త ఆలోచన. ఆయన సినిమాలు కేవలం కథగా ఉండేది కాదు, మనిషి ఉండేవారు, మనసు ఉండేది, సంబంధాలు, భావోద్వేగాలు. అందుకే ఆయనను తెలుగు సాంఘిక చిత్రాలకు ఓ కొత్త దిశ చూపించిన దర్శకుడిగా గుర్తిస్తారు.

పాత తెలుగు సినిమాల గురించి మాట్లాడినప్పుడు ఆదిత్య సుబ్బారావు గారి పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా కాదు, మనిషి మనసును తెరపై చూపించారు. అదే ఆదిత్య సుబ్బారావు గారి ప్రత్యేకత. వారిని తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయ దర్శకుడిగా నిలిపింది.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లోంచి గీతాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయకురాలు ఎస్ జానకి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: రజాజీకి ఇతికడు విరజమడమే కాదు, సిరిమల్లె పూలంటి నవ్వుల నల్లేడు మీద పాటల బండిని పరిగెత్తించే ప్రత్యేకత గల జానకి గారి గాత్రం చిత్రరంగానికి పరిచయమైన విధం మాత్రం చాలా విచిత్రమైంది. ఆ తొలిపాట సంగతి సందర్భాల గురించి ఎస్ జానక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జానక్ గారు.
1: నమస్కారం అండి.
0: మీ గురించి అనుకుంటున్నాం, సిరి సంపదలు, జ్యోతి, ముద్దమందారం, అభిలాష, ఇలా మీ నవ్వేలు నేపథ్యగానమైన చిత్రాలు కొన్ని ఉన్నాయి. మీ తొలి చిత్రానికి కూడా అలాంటి ప్రత్యేకత ఏదైనా ఉందా?
1: ప్రత్యేకత ఉంది కానీ నవ్వులతో కాదు. తొలి చిత్రం తమిళ పిక్చర్, అసలు ఫస్ట్ నేను పాడింది విషాద గీతం. నవ్వులతో స్టార్ట్ అవ్వలేదు. నా సినిమా ఫీల్డ్ కెరీర్ అంతా ఏడు పాటలతోనే మొదలైంది.
0: తెలుగులో?
1: తెలుగులో కూడా ఫస్ట్ పాడింది తమిళ సాంగ్, ఏడుస్తూ పాడే పాట. ఆ మొన్నడే తెలుగు పాట, ఏడు పాట అయినా ఘంటసాల గారితో ఫస్ట్ తెలుగు సాంగ్ పాడానని నాకు చాలా సంతోషం అనమాట. మనసులో చాలా నవ్వుకున్నాను. నీ ఆషాడి ఆశా లంబాడోళ్ళ రమదాస, ఆ పాట ఫస్ట్ తెలుగు సాంగ్, అది ఏడు పాటే కదా. మరి ఫస్ట్ మలయాళం పాట కూడా ఏడు పాటే, సినిమాలీస్ పాట కూడా ఏడు పాటే. అంటే అన్ని ఏడు పాటలతోనే నా జీవితం, సినిమా జీవితం స్టార్ట్ అయింది. కానీ ఒక బిడ్డ పుట్టినప్పుడు, నేను ఎన్నో ఫంక్షన్స్ లో కూడా చెప్పాయి సంగతి, ఒక పసి బిడ్డ పుట్టినప్పుడు ఏడుస్తూనే కదా పుడుతుంది ఫస్ట్, తర్వాత నవ్వుతుంది. కాబట్టి ఏడుస్తూ పాడి తర్వాత తర్వాత నవ్వుల పాటలు కూడా పాడాను.
0: వెండి తేరా ఉయ్యాలలో ఒక పాపాయిగా చిన్న ఆనందకరమైన రోదంతో ప్రారంభమైంది.
1: అది ఆ విషాద గీతాలు పాడిన దాని వల్ల నాకేమి చెడుపు జరగలేదు, ఇంతవరకు అభివృద్ధి గాని.
0: అంటే దాదాపు 42 సంవత్సరాలుగా మీరు గాయనిగా కొనసాగుతున్నారు.
1: 1957 నుంచి.
0: అయితే సంగీతం పట్ల ఈ అభిలాష ఎలా కలిగింది, అందుకు కావలసిన అభ్యాసం ఎట్లా జరిగింది?
1: సంగీతం అంటే పెద్ద సంగీతం అని కాదు, కానీ నాకు పుట్టుకతోనే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. పాట అనేది దాని తర్వాత నేను నాకు ఊహ తెలియక ముందు నుంచి నాకు పాడడం అనేది వచ్చింది. ఎటువంటి పాటలైనా అంటే ఏదో పిల్లలు ఎరగని వాళ్ళు పాడినట్టు కాకుండా ఇప్పుడు పాడినట్టు చిన్నప్పుడు కూడా పాడేదాన్ని. నాకు మూడేళ్లు ఉన్నప్పుడే ఈ సంగతులన్నీ పలకటం, గొంతులో అన్ని భగవంతుడు అమర్చాడు. తర్వాత నాకు ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత మా మదరు ప్రోద్బలంతో సంగీతం ఒక ఏడాది నేర్చుకున్నాను రాజమండ్రిలో. పైడి స్వామి గారు అని, గాడవల్లి పైడి స్వామి గారు, నాదస్వర విద్వాన్, వారి దగ్గర గాత్రం సంగీతం నేర్చుకున్నాను. అది ఒక ఏడాదే. ఆ తర్వాత వారు లేరు, స్వర్గస్థులైనారు. ఆ తర్వాత లేదు, మళ్ళీ ఇంట్లో సాధన చేసేదాన్ని కదా. ఎంతసేపుడు సినిమా పాటలు పిచ్చి ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ మా మాస్టర్ గారు ఏం చేశారంటే, నీకంతా భగవంతుడు గొంతులో అమర్చాడు, సాధన కోసమే సరిగమలు కావాలి కానీ నీకు అవసరం లేదని అసలు యాక్చువల్గా నగమోమ కీర్తనతోనే మొదలుపెట్టారు. అది వారి గొప్పతనం.
0: అయితే నాదస్వర విద్వాంసుల దగ్గర గాత్రం నేర్చుకోవడం అనేది ఒక అసాధారణమైన విషయం.
1: అవును.
0: మరి అలాంటి అభ్యాసం మీకు సినిమా పాట పాడేటప్పుడు ఎప్పుడైనా బాగా ఉపకరించిందా?
1: అట్టాన్ని కాదు కానీ దానికి దీనికి సంబంధం లేదు. పాటే నేర్పారు కానీ నాదస్వరం నేర్పలేదుగా ఆయన.
0: నాదస్వరం నేర్పలేదు
1: కానీ చిన్నప్పటి నుంచి బై బర్త్ నాకున్న గిఫ్ట్ వల్ల కాదు, ఎక్కువ లతా మంగేష్కర్ పాటలు ఎక్కువ వింటూ ఉండేదాన్ని, హిందీ పాటలు. అందులో మాడ్యులేషన్స్, ఆవిడ పాడిన మాడ్యులేషన్స్, ఆ స్ఫురితాలు అవన్నీ ఎక్కువ గమనిస్తూ ఉండేదాన్ని. దానివల్ల నాకు కొంచెం ఈజ్ అనమాట. ఆయన ఆశీర్వాదం వల్ల, గురువు గారు నాదస్వర విద్వాన్ కదా, వారి ఆశీర్వాదమో ఏమో నాదస్వరంతో నేను పాడిన నీలీల పాడేదా దేవ చాలా బ్రహ్మాండమైన హిట్ అయ్యి ఇప్పటి వరకు కూడా అది శాశ్వతంగా నిలిచిపోయింది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ దాకా ఆదరణ పొందింది.

0: చెప్పాలి, అందరూ ప్రోత్సాహమే నాకు. మా ఆయన ముఖ్యంగా కంప్లీట్ తన వల్లనే ఇప్పటికీ ఇంకా నా గొంతు బాగుంది, నేను ఇంకా బాగా పాడుతున్నాను అంటే మా ఆయనే కారణం. అంత బాగా చూసుకుని నా చేత పాడిస్తూ అమితా ప్రాణం పాట అంటే అంట ఎంకరేజ్ చేసి, అందులో మా అత్తగారు కూడా చాలా ప్రేమగా నన్ను చూసుకున్నారు. మా మామగారు అత్తగారు, మా మామగారు మానా యాక్టర్, ఆయన అంటే నెహ్రూ మాస్టర్, గాంధీ మాస్టర్ ఇవన్నీ వేషాలు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మేకప్ చేంజ్ చేసుకుంటారు. ఆయనే సెల్ఫ్ మేకప్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ప్రోగ్రాంలు చాలా మంది చూశారు, చాలా గొప్పగా ఉంటుంది.
1: ఫన్ మాస్టర్,
0: ఫన్ డాక్టర్ చంద్రశేఖర్. ఆయన ఏవిఎం స్టూడియోకి లెటర్ రాశారు, మా దగ్గర ఒక అమ్మాయి ఉంది చాలా బాగా పాడుతుంది అని. వాళ్ళు వెంటనే ఆడిషన్కి రమ్మని లెటర్ రాశారు. అదే తమాషా, అట వెంటనే రాయడం ఆశ్చర్యం. మేము ఇంకా వెంటనే బయలుదేరి వెళ్ళాం, ఆడిషన్ ఇచ్చాం. అక్కడ ఆర్ సుదర్శన గారు, ఆర్ గోవర్ధన గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాళ్ళు ఏవిఎంలో, చెట్టిఆర్ అందరూ కలిసి విని చాలా బ్రహ్మాండంగా ప్లీజ్ అయిపోయి చాలా బాగుందని స్టాఫ్ ఆర్టిస్ట్గా చేర్చుకున్నారు. స్టాఫ్ ఆర్టిస్ట్గా ఏవిఎంలో ఒక అమ్మాయి చేరిందట అనేటప్పటికి పెద్ద పేరు కదా ఏవిఎం కన్సర్న్. వెంటనే బయట రికార్డింగ్లు పిలిచారు. అక్కడ పాడిన దానికంటే ఫస్ట్ బయటే పాడా, ఏవిఎం కంటే ముందు బయట చాలా పాటలు పాడినాకే ఏవిఎంలో పాడా అనమాట. దాని పేరు మీద అందరు పిలిచారు, ఏమో ఈ పాట అయితే బాగా పాడుతుంది, ఫోక్ బాగా పాడుతుంది, క్లాసికల్ బాగా పాడుతుంది, డివోషనల్ బాగా పాడుతుంది, లవ్ సాంగ్ పాడు, ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక అభిప్రాయంతో అన్ని రకాల పాటలు తగతగా పాడాను. ఫస్ట్ ఇయర్ చాలా పాటలు పాడేశారు.
1: అంటే మామగారు బహురూపధారి అయితే మీరు బహుగాత్రధారి అయ్యారు.
0: ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, కొంతమంది నన్ను అడుగుతారు, ఏమండి మీరు వేషం ఆర్టిస్టుకు తగ్గట్టుగా గొంతు మార్చి పాడతారా అని అడుగుతారు. అది మాత్రం అబద్ధం. ఏ ఆర్టిస్ట్ యాక్ట్ చేసినా ఒక అందమైన గొంతుకు ఒక అందమైన మొహం సూట్ అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు రేడియోలోనూ వీటిలో వినేటప్పుడు జానకి పాట వింటున్నా అని చెప్తారా, లేకపోతే ఏ జమున గారు పాడుతున్నారు, కృష్ణకుమారి పాడుతున్నారని చెప్తారా మీరు అని అడుగుతాను నేను. లేదంటే జానకి అనే చెబుతాం. మరి ఏమిటి గొంతు మార్చడం ఏంటి? పాటకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్, ఆ భావం ఎట్ట ఉందో దానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడటం తప్ప ఆర్టిస్టుకు తగ్గట్టు గొంతు మార్చడం లేదు.
1: తెలుగులో ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటారు?
0: తెలుగులో అని నేను చెప్పలేను కానీ మొత్తం మీద సినిమా పాటలు మాత్రం ఒక 14,000 దాకా ఉన్నాయి.
1: 14,000 ఆంధ్రము ఆంధ్రేతర గీతాలు కలుపుకొని
0: అన్ని అన్ని కలిపి సినిమా పాటలు మాత్రం.
1: సినిమా పాటలు, ఈ సినిమా పాటలకి తెలుగుకి సంబంధించి మీకు లభించిన పురస్కారాల వివరాలు ఏమైనా కొంచెం చెప్పండి.
0: తెలుగులో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక 5-6 సార్లు నంది అవార్డ్స్ వచ్చింది, లేకపోతే ఫిలిం ఫ్యాన్స్ అని అట్ట అనే అవార్డులు అన్నీ వచ్చినాయి. తమిళ్లో కూడా గవర్నమెంట్ అవార్డ్స్ 5-6 సార్లు వచ్చింది. తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ ఇది ఉంటుంది సార్, కలైమామణి అనే బిరుదు, అది చాలా గ్రేట్ బిరుదు అనమాట. అది ఎప్పుడు చాలా కాలం అయింది, అది వచ్చింది. తర్వాత ఇంకా అటువంటివన్నీ చాలా వచ్చినాయి. నేషనల్ అవార్డు 4 సార్లు వచ్చింది. అందులో వెన్నెల్లో గోదావరి అందం అనే పాట ఒక ఇయర్ నేషనల్ అవార్డులో.

0: అలాగా గురువుల ఆశీర్వాదంతో మీరు ఈ చిత్రరంగంలోకి ప్రవేశించారు. కుటుంబం నుండి మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది?
1: మా అక్కలు అందరూ చాలా బాగా పాడతారు, అక్క చెల్లెలు అందరూ బాగా పాడతారు, కానీ బయట ఎవరు పాడలేదు. ప్రోత్సాహం మా అమ్మగారు, వాళ్ళందరూ మా అక్కయ్యలు అందరూ మా బాబు

0: ఒకటి తెలుగు, ఒకటి మలయాళం, రెండు తమిళ్ వచ్చినాయి నేషనల్ అవార్డ్స్ లో.
1: భారతీదాసన్ పురస్కారం గురించి
0: అది కూడా వచ్చింది, భారతీదాసన్ అవార్డు కూడా. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్ కూడా అవార్డు ఇచ్చారు, ఒరియా పాటలు చాలా పాడిందని వల్ల. ఇంకా కూడా వచ్చినాయి, మేము వేరే సురసింగర్ అని అట్లాంటివన్నీ వచ్చినాయి.
1: ఇది దేశ భాషల్లో మీరు ఇన్ని పాటలు పాడారు, ఇలా కాకుండా ఏదైనా చిత్రంలో ఏదైనా విదేశీ భాషలో పాట పాడవచ్చు?
0: మలయాళంలో 12 సార్లు మలయాళం గవర్నమెంట్ అవార్డు వచ్చింది, చెప్పడం మర్చిపోయినాను. 12 గవర్నమెంట్ అవార్డ్స్ కేరళ గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చినాయి.
1: మీరు తెలుగు యువతి అయ్యుండి ఇన్ని భాషల్లో పాటలు పాడడమే కాకుండా పురస్కారాలు తీసుకున్నారు, మరి విదేశాలకు సంబంధించిన ఏదైనా భాషలో ఎప్పుడైనా ఏదైనా పాట పాడాల్సిన సందర్భం వచ్చిందా?
0: అంటే నేను తెలుగు పిక్చర్స్

0: పాత పాటలు కొన్నింట్లో ఏవో ఇంగ్లీష్ పాటలు పాడాను. తర్వాత పివి శ్రీనివాస్ గారు మ్యాన్ ఇన్ ద మూన్ అని చెప్పి అప్పుడు మూన్కి వెళ్ళారు సార్ ఆర్మ్ స్ట్రాంగ్, దాని మీద ఒక పాట రాసి ట్యూన్ పెట్టారు. దాన్ని ప్రైవేట్ సాంగ్, నేను ఆయన ప్రైవేట్ రికార్డ్ ఇచ్చాం. అది చాలా బాగా ఆదరణ పొందింది, జనాదరణ.
1: అయితే మరి ఇలాగ అన్యభాషా గీతాలు పాడేటప్పుడు గాయనిగా మీరు ఎలాంటి పద్ధతి అనుసరిస్తూ ఉంటారు ఆ పాట పాడడానికి? ఎందుకంటే మన భాష కాదు, మన లిపి కాదు, అలాంటప్పుడు మీరు దాన్ని ఎలాగ పాడతారు, ఏమిటి?
0: వేరే భాషలు పాడేటప్పుడు ఇప్పుడు ఒరియా భాష కానీ తమిళ్ కానీ మలయాళం కానీ ఉన్నాయనుకోండి, ఏదైనా కానీ అన్ని జనరల్ గా కామన్ లెటర్సే ఉంటాయి. ఏదో ఒకటి రెండు స్పెషల్ ఉంటాయి అన్నమాట. అవి వాళ్ళ చేత రెండు సార్లు అనిపించి దాన్ని అర్థం చేసుకుని పాడతాను.
1: అయితే ఇతర భాష గీతాలు మీరు పాడుతున్నప్పుడు తెలుగులో అదే సినిమా రీమేక్ చేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి కదా, ఆ సినిమాకి మ్యూజిక్ చేస్తున్న డైరెక్టర్ బాణి కాకుండా నిర్మాతల కోరిక మీద కానీ ఇంకేదైనా కోరిక మీద కానీ ఇంకెవరైనా దర్శకులు చేసిన పాట తెలుగులో పాడి మెప్పించిన సందర్భాలు, అంటే ఇప్పుడు 16 ఏళ్ల వయసు
0: అట్లాంటి? అవును, ఇప్పుడు 16 ఏళ్ల వయసులో చక్రవర్తి గారు మ్యూజిక్ చేశారు. ఒరిజినల్ తమిళ్ అది, దాంట్లో చేసినప్పుడు ఇళయరాజా గారు చేశారు. అందులో పాటకి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. సిరిమల్లె పువ్వు అనే పాట చూసారా, అది తమిళ్. ఆ పాట చాలా హిట్ అనమాట. అందువల్ల ప్రొడ్యూసర్లు ఏం చేశారంటే అదే ట్యూన్ మాకు కావాలని తెలుగులో పెట్టించారు. చక్రవర్తి గారు చాలా గొప్ప ట్యూన్ చేశారు, కానీ ప్రొడ్యూసర్లు అంటే మాకు అదే కావాలి, అది తమిళ్లో అంత హిట్ అయిన దానివల్ల మాకు ఆ ట్యూన్ పెడితే బాగుంటుందని అడిగిన దానివల్ల వారు పెద్ద మనసు చేసుకుని ఆ ట్యూన్ ఒప్పుకుని ఆ ట్యూన్ పెట్టారు. అది మా చక్రవర్తి గారి గొప్పతనం. ఆ ట్యూన్ అయినా ఒప్పుకుని ఆయన పెట్టినందుకు ఆ చాలా హిట్ అయింది సిరిమల్లె పువ్వు.

0: పాత్రల స్వభావాన్ని వయసును దృష్టిలో ఉంచుకుని పాట పాడిన సందర్భాలు, మీ గొంతుతో ప్రయోగాలు జరిగిన సందర్భాలు ఏమున్నాయి?
1: పాత్ర అంటే కొన్ని కొన్ని ఉన్నాయిలేండి. అంటే ప్రతిఘటన అనే పిక్చర్ చూసారా, అందులో ఒక పాట ఉంది, ఈ దుర్యోధన దుశ్శాసన
0: వేటూరి గారి.
1: అసలు అది ఒక పాట అని చెప్పడానికి వీల్లేదు. అది బ్రహ్మాండమైన, అది ఏమిటో అది చెప్పడానికి వీల్లేదు. అటువంటి పాట అది. దాని ఆ ఎక్స్ప్రెషన్స్ అవి, ఆ క్యారెక్టర్ ని కరెక్ట్ గా మనసులో పెట్టుకుని పాడాను అన్నమాట.
0: జానక్ గారు, గొంతుతో నటించడం అంటూ ఉంటారు, అది మీకు ఏ సందర్భాల్లో ఎలా తారసిల్లింది?
1: చాలా సందర్భాలు. అంటే ఇప్పుడు ప్రతిదీ, ఇప్పుడు భావం అనేది ఉంటుంది కదా. కొంతమంది అడుగుతారు, ఏమంటే ఏడుపు పాటలు పాడేటప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళిపోయి మీరు యాక్చువల్ గా ఫీల్ అయిపోయే ఏడుపు వస్తుందా, ఏడుస్తారా, నవ్వు వచ్చే పాటల్లో మీరు నవ్వుతారా అని అడుగుతారు. అట్లా నిజంగా నవ్వాలనుకోండి, నవ్వు వస్తే గొంతు చేరిపోయి అపశృతులు వచ్చి అసలు పాడలేం. ఏడుపు వచ్చినా నిజంగా ఏడుపు వస్తే అసలు పాట రాదు. కాబట్టి అది నటనే. చూసారా, ఏంటి గున్న మామిడి కొమ్మ ఉందనుకోండి, ఇట ఏడుస్తూ పాట చూసారా, నవ్వుతూనే ఏడ్చాను. ఇది యాక్షన్ నేను గొంతు నటించడం కానీ యాక్చువల్ గా ఏడవటం కాదు. ఏడిస్తే పాడగలవా, నేను ఒకసారి ట్రై చేశాను నిజంగా ఏడుపు వచ్చినప్పుడు, అస్సలు ఒక్క లైన్ కూడా రాలేదు. అట్టగే నవ్వే పాటలు కూడా, ఇప్పుడు సిరిమల్లె పువ్వులే నవ్వు, సిరిమల్లె పువ్వులే నవ్వు, ఇది తర్వాత అభిలాష అనే సినిమాలో ఎరెక్క సకందిక అంబాలపురం పాటలో వెరైటీ లెఫ్ నవ్వులు అన్నమాట, రకరకాల నవ్వులు.
0: నవ్వింది
1: నవ్వింది మళ్ళీ అది ఎరేక సకందిక అని తమిళ పెట్టారు. అదే ఆ పాటలో ఎట్ట నవ్వులు ఉంటే ఒకే రకంగా నవ్వకూడదు, ఎన్నో రకాలు నవ్వాలి. ఈ రకంగా రకరకాల నవ్వులు అన్నమాట. ఈ నవ్వులన్నీ మనం ఒక రకంగా నవ్వినా కూడా అసహ్యంగా ఉంటుంది. ఎన్ని మరి గొంతు నటమే కదా. అట్టగే చిన్నపిల్లలు, చిన్నపిల్లలకి పాట సప్తపదిలో పాట ఉంది, అది చిన్న బిడ్డకి పాడినా నా గొంతు నటిస్తున్న వాడు బిడ్డల్ని అంతే. గాలి తేలిన గొప్ప గొట్టి.

0: இதுதான் ரெண்டு வயதுனா
1: இது இதுதான் நாட்டின் தடவை. తర్వాత ఇంకోటి పాప పేరు మళ్ళీ అని ఒక పాట ఉంది, అది తమిళ్లో నంజత్తై కిళ్ళాదు అని ఒక పిక్చర్ అనమాట. తమిళ్లో పాడి వినిపించరా? మగ గొంతు అని చెప్పాను. ఏమంటే మగ గొంతులు ఇళయరాజా గారు రికార్డింగ్ పెట్టారు. ఏమంటే మగ గొంతులు నేను ఎట్ట పాడతా వల్ల కాదని చెప్తే, యాక్చువల్గా ఇది బాలసుబ్రహ్మణ్యం చేత పాటించాలనుకున్నాను, కానీ ఆ అబ్బాయి అటు ఇటు కాని వయసు, ఆయన పాడదనుకుంటే మీ గొంతులో వస్తే చాలా బాగుంటుంది. ఆడపిల్ల గొంతు కాదు మగపిల్ల వాడు అంటే చూడండి, మగపిల్లలు వయసు మారుతూ ఉండేటప్పుడు గొంతు కంప్లీట్ మగ్గొంత అవ్వదు. అటువంటి గొంతులో అది మీరు పాడితే బాగుంటుంది అని బలవంతం చేశాడు. ఆ పిల్లవాడు గొంతు బాగా కొంచెం బేస్గానే ఉంటుంది. సరే నటించడమే ట్రై చేశాం, అంటే ఎక్స్పెరిమెంట్స్ అనమాట. కొంచెం పాడి వినిపిస్తాను.
2: அடிக்கடி ஜன்ன வந்து கடிக்கும், அந்த சங்கீதம் ரொம்ப ரொம்ப பிடிக்கும், தம்பூர சுதிக்கும் மிருதங்க ஜதிக்கும், மண்டைய போட்டாரே தாத்தா மம்மி பேரு மாறி ஏன் ஊரும் வேலைச்சேரி.
1: இத பாடானு இது நடனைகா கொந்து நடிஸ்துந்து கானி. ఇంకొక విషయం, ఇప్పుడు భావం దాన్ని చెప్తారు చూసారా, మీరు దాంట్లోకి వెళ్ళిపోతారా, ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతే అసలు పాడలేమండి. సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతే ఎట్టా, ఇప్పుడు కాగితం చూడాలి, పాట లిరిక్ చూసుకోవాలి, ట్యూన్ జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆర్కెస్ట్రా అంతా ఉంటారు, ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ ఫినిష్ అవుతుంది, ఎక్కడ పాట తీసుకోవాలి గమనించాలి, కండక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూడాలి. మీరు సీన్ లోకి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతే అన్ని తప్పులే వస్తే ఎవరిని చూడం, యాక్ట్ చేసేవాళ్ళు కూడా అంతే.
3: ఎన్నాళ్ళైనా ఇంత లేతగా ఉన్న మీ గొంతులో మరి 60 ఏళ్ళు అంటే ఇంకా అబద్ధం వస్తుంది. ఓ 80 ఏళ్ళ అభివృద్ధి, అందుకే ఒక 80 ఏళ్ల వాళ్ళ గొంతు కూడా మీ గొంతులో పలికించారు. అది ఎట్లా సాధ్యమైంది? ఏమిటి
1: అది కూడా తమిళ సాంగ్ ఉంది, తెలుగులో కూడా వచ్చింది అనుకోండి. పోరా పోరాకిష్ట అనే ఒక పాట పాడాను, తర్వాత 16 ఏళ్ళ వయసులో కూడా ఒకటి
3: మధ్యలో.
1: ఇందులో పోడా పోడా పొక్కే కటకు తెక్క எங்க வீட்டு வைக்க உன்னை எங்க கொண்டு வைக்க போடா போடா போக்க இத பாடலி முசிலு கொஞ்சம்
3: பாடலத்தோ இன்னி மாயல் చేస్తున్నారు. మరి దాంతో పాటు మాట సాయం అంటే డబ్బింగ్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా, అది కొంచెం సాధారణంగా వివరించండి.
1: అది నేను ఎక్కువ డబ్బింగ్లు చెప్పలేదు అనుకోండి, ఒక 2 పిక్చర్లు చెప్పాను, అది కూడా ఒక చిన్న అమ్మాయికి. చందమామ రావే అని ఒక సినిమా, అందులో నేను ఒక పాట పాడా పాపకి. పాడిన దానివల్ల వాళ్ళు ఉషాకిరణ్ వాళ్ళు ఈ పాటకి మీరు పాడారు కనుక ఆ పాపకి మీరే మాట్లాడితే బాగుంటుంది అని నన్ను బలవంతం చేశారు. నాకు రాదండి అంటే వినలే, సరే ట్రై చేశాను అనమాట. మొత్తం అందులో ఆ పాప ఏడుపు కానీ కేకలు పడ్డం కానీ ఏం చేస్తుందో అన్ని మొత్తం డైలాగ్స్ అన్ని నేనే అందులో మాట్లాడాను. మొత్తం మీద అదొక కొత్త ఎక్స్పీరియన్స్. చందమామ రావే సినిమా,
3: జడ్జిమెంట్ సినిమా కూడా,
1: జడ్జిమెంట్ అనే ఒక సినిమాలో ఇద్దరుగా యాక్ట్ చేస్తుంది అమ్మాయి, డబుల్ రోల్ కూడా నేనే మాట్లాడాను.
3: చిన్నపిల్లకి మాట్లాడినప్పుడు ఒకళ్ళకైతే ఒకలాగా ఒక పద్ధతిలో వెళ్ళిపోతుంది, మీరు ఇద్దరికి మాట్లాడినప్పుడు ఏమైనా మార్చారా ఆ పాపకి ఈ పాపకి?
1: అసలు కొంచెం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ల పాప అని అనుకోండి, బిల్లు పాప, దానికి మాట్లాడంటే ఒక పద్ధతి ఉంది.
0: నాకు తాక తిట్టావా, బిక్కి తిట్టావా
1: ఇంత మాట్లాడాలి.
0: అవ్వ నేను చేయను బాబు, నువ్వు వెళ్ళిపో,
1: ఇంకొక రకం సరే ఇస్తా అనమాట. చేంజెస్
0: ఇంకేం నేను చేయను,
1: ఈ రకంగా కొంచెం చేంజెస్ ఉంటాయి. అది మిమిక్రీ రాదు నా మొహం, నాకేం రాదు, ఊరికి వాళ్ళు అడిగారని ఏదో చెప్పడం తప్ప మిమిక్రీ కానీ అదంతా ఏమీ లేదు. ఏదో సరదాకి అడిగారని మాట్లాడనమాట.
3: సినిమా పాటల్ని అపూర్వంగా పాడే గాయకులు కొంతమంది ఉన్నారంటే అప్పుడప్పుడే వాళ్ళ సినిమా పాటలు, ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు కానీ ఇలా కొంతమంది, వాళ్ళతో మీరు ఏమైనా డ్యూట్స్ పాడిన సందర్భాలు?
1: ఇప్పుడు ఆంధ్ర మహావిష్ణువులో నేను బాలమురళీకృష్ణ గారు.
4: వసంత గాలికి వలపులు రేగా

0: ఎంత బాగుంది చూసారా? చాలా ఆయనతో పాడాను, తమిళ్లోనూ పాడాను, వేరే లాంగ్వేజెస్ లో మలయాళం కన్నడ అన్ని పాడాను. గొప్పవాళ్ళు వాళ్ళతో పాడడానికి మా అదృష్టంగా భావించాను.
1: మరి కర్ణాటక సంగీత విద్వాంసులు ఆయనతో మీరు పాడిన కమ్మనైన డ్యూయెట్ ఇది, అలా కాకుండా గంభీరమైన పద్యాలు అవి పాడే మాధవ్ పెద్ది వారితో మీరు ఏమైనా డ్యూయెట్ పాడిన సందర్భం?
0: పాడాను. పొన్నకాయ వంటి పోలి శంకర్ మరువదాల పాట ఒకటి, రత కొడకారు చిన్నవాడా కొంటె చూపులవన్నీ కాడా ఈ పాట. ఇది ఎప్పుడో పాడాం మేము ముందడుగు అనే సినిమాలో. అంటే ఇన్ని చాలా పాడాం మేము ఇద్దరం.

0: పదటి వ్రత కొడకారు చిన్నవాడా కొంత చూపులవన్నీ కాదా. ఈ పాట ఇది ఎప్పుడో పాడాం మేము ముందడుగు అనే సినిమాలో. అంటే ఇన్ని చాలా పాడాం మేము ఇద్దరం, పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవపతి సత్యం గారు.
1: గాయనిగా ఇన్ని పాటలు పాడారు కదా, మరి మీకు అత్యంత సంతృప్తినిచ్చిన గీతం లేదా గీతాలు ఏమిటి?
0: అమ్మో చాలా ఉన్నాయి, నేను అట్ట చెప్పలేను బాబు.
1: అలా
0: ఎందుకంటే 14,000 పాటలు పాడినప్పుడు 14,000 పాటల్లో మీకు ఏది సంతృప్తి అంటే నేను అట్ట చెప్పను. 313,000 పాటల దాకా నాకు సంతృప్తే. ఒక పాట ఎట్ట చెప్పగలను చెప్పండి. అందులో నీలీల పాడేదా ఉంది, సిరిమల్లె పువ్వా ఉంది, ప్రతిఘటన పాట ఉంది, మరి నీలిమేఘాలలో ఉంది, పగలే వెన్నెలా ఉంది, ఏ దీవిలో విరిసిన పారిజాతమో ఉంది, గుండమావిడి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
1: అంటే మీకు నచ్చిన పాట అంటే మీరు సాధారణంగా ఇంట్లో కూడా హమ్ చేసుకోకుండా ఉంటారు కదా, మీకు నచ్చిన పాట ఏదో ఒకటి.
0: ఇదవుతుంది
1: అంటే అద్భుతమైన సంగీతం, అనిరోచనీయమైన సాహిత్యం, అపురూపమైన బాణి, ఈ మూడు కుదిరి మీకు ఆహా అనిపించిన పాటలు కొన్ని ఉంటాయి కదా,
0: అదే
1: అలాంటి పాట ఎన్నిక చేసి ఏదైనా ఒక పాట.
0: నదిదేవి యోజాములో కంసాల గారితో పాడింది, చాలా మంచి పాట అది. మేము పాడేసాం అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత ఒకసారి తిరుపతికి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఘంటసాల గారు అక్కడ ఉన్నారు. అంటే ఈ సందర్భంలో నాకు సడన్ గా జ్ఞాపకం వచ్చింది. ఆయన ఏమండి మీరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తున్నారని అడిగారు. అంటే మా ఆయన చెప్పారు, మేము ఇవాళ వెళ్ళిపోతున్నాం అండి. అయ్యయ్యో ఇవాళ ఉండిపోండి, నేను స్వామి సన్నిధిలో పాడుతున్నాను, నాతో కూడా అమ్మాయి పాడితే బాగుంటుంది అని చెప్పి అన్నారనమాట. సరే అని ఆ రోజు ఉండిపోయినాం అక్కడ స్వామి సన్నిధిలో, ఎదురుగుండా స్వామికి ఎదురుగా కూర్చుని.

0: నిజంగా సంఘటన మర్చిపోలేని సంఘటన అనుకోండి. ఆ పాట ఎప్పుడూ నాకు జ్ఞాపకం వస్తుంది, అంత మంచి పాట. తర్వాత బాలమురళీ కృష్ణ గారితో డ్యూయట్లు పాడడమే కాకుండా ఆయన మ్యూజిక్ కూడా చేశారు, కన్నడ మ్యూజిక్ చేశారు, చాలా మంచి పాటలు మలయాళం చేశారు, పాడాను. తర్వాత తెలుగులో తోడు అని ఒక పిక్చర్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటాను, చాలా మంచి పిక్చరు, అందులో పాటలు చాలా బాగా చేశారు. నేను రెండు పాటలు పాడాను, దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది. ఆ పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు.
1: అంటే దానికి బాలమురళి గారు సంగీత
0: దర్శకత్వం చేశారు, చాలా బాగా చేశారు.
1: మరి మీ సంగీత దర్శకత్వం గురించి?
0: నేను కూడా సినిమాకి చేశాను, మౌన పోరాటం ప్రైవేట్ సాంగ్స్ చేశాను, కృష్ణుడి పాటలు. తర్వాత మీరా భజన్స్ కూడా నేను మ్యూజిక్ చేసి రిలీజ్ అయింది, బాలాజీ సాంగ్స్ హిందీలో అవి చేశాను. తర్వాత కొన్ని పాటలు అట్ట ప్రైవేట్ సాంగ్స్ నేను మ్యూజిక్ చేసినవి ఉన్నాయి.
1: అయితే మరి మీకు ఇష్టమైన రాగాలు ఏమిటి?
0: చూడండి, ఏ రాగానికి ఆ రకమైన పాట ట్యూన్ చేసినప్పుడు చాలా అందంగా ఉంటాయి.

0: కానీ అందులో కొన్ని ఇష్టమైనవి ఉంటాయి అనుకోండి, కామవర్ధని, తర్వాత అమృతవర్షిణి రాగం, లతాంగి, ఇట్లాంటివన్నీ నాకు హంసానంది ఇటువంటివి చాలా ఇష్టం. కంప్లీట్ త్యాగరాజ కీర్తనలు క్యాసెట్ పాడాను. అంటే నాకు పెద్ద సంగీతం రాదనుకోండి, అయినా కూడా అప్పటికప్పుడు కొన్ని వాళ్ళ దగ్గర లేదా కీర్తనలు సేకరించుకుని క్యాసెట్ చేశాను అనమాట. తర్వాత నాదస్వరంతో వలైపట్టి పెద్ద డోలు విద్వాంసుడు ఆయనతో, ఆయన డోలు, తర్వాత తిరువయ జయశంకర్ అని చెప్పి ఆయన త్రివేంద్రంలో రేడియోలో కూడా వాయిస్తారు నాదస్వరం, ఆయన నాదస్వరం నా పాట అట్ట క్యాసెట్ చేశాం క్లాసికల్. తర్వాత నాద ప్రవాహం అని ఒక క్లాసికల్, మూడు క్యాసెట్లు క్లాసికల్ చేశాను నేను, నాకు రాకపోయినా.
1: ఆకాశవాణితో గల అనుబంధం ఎలాంటిది?
0: మా మనోరాలు పేరు అమృతవర్షిణే, పెద్ద మనోరాలు. తర్వాత నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్ జరిగింది, అన్ని సెంటర్స్ నుంచి ఎంతో వచ్చినా హైదరాబాద్ సెంటర్ నుంచి నేను ఒక్కదాన్ని, ఇంకెక్కడి నుంచి లేదు, హైదరాబాద్ సెంటర్ నుంచే ఆంధ్ర నుంచి సెలెక్ట్ అయినా అనమాట ఆల్ ఇండియా రేడియోలో. సెలెక్ట్ అయినా అప్పుడు మంచిర్యాల జగన్నాథరావు గారు జడ్జిగా ఉండేవారు, నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత మద్రాస్కి వెళ్ళాం, అక్కడ ఫైనల్స్ జరిగింది, ప్రైజ్ వచ్చింది నాకు. ఢిల్లీకి వెళ్ళాం, రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్, ఆయన చేత అవార్డు తీసుకున్నాను ఆల్ ఇండియా రేడియో తరఫున, అది 1956లో. ఆ రకంగా రేడియోతో నాకు సంబంధం. తర్వాత నేను సినిమాల్లో కొన్ని పాటలు పాడిన తర్వాత మల్లిక్ గారు రేడియోలో ఫస్ట్ నా చేత పాడిచ్చారనమాట ఆల్ ఇండియా రేడియోలో. ఆడిషన్ అక్కర్లేదు, మీ పాటలన్నీ మేము ఇన్ని ప్లే చేస్తున్నాం, ఇంకా మీకు ఆడిషన్ ఏమిటి అని చెప్పి డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఇచ్చారు.
1: మరి ఇంతలాగా కళారంగంలో కాంతి ధారల్ని ధారపోస్తోంది మీ స్వరం. నాటి పెండ్యాల నాగేశ్వరరావు గారి నుండి నేటి ఏఆర్ రెహమాన్ గారి వరకు ఏ రోజుకి ఆ రోజే యాయిరే యాయిరే ఈ రోజుకి నా దోహారే అంటూ మీ పాటల జైత్రయాత్రని.
2: ఈ ఆకాశవాణి హై ప్రాదేశిక లోక్ సంగీత్ కే అఖిల భారతీయ కార్యక్రమ్ మే ఆజ్ ప్రస్తుత్ హై బాంగ్లా సంగీత్ కే అంతర్గత నజ్రుల్ గీతి. कलाकार हैं श्रीमती तुली रेखा दत्तो. श्रीमती तुली रेखा दत्तो 3 दशकों से भारतीय संगीत के प्रति समर्पित हैं. आप एक ख्याति प्राप्त गायिका हैं जिन्होंने नजरुल गीति, भजन, उपशास्त्रीय संगीत तथा शास्त्रीय संगीत जैसी विधाओं में अपना.
3: नितेश सिवाच ने ग्रीको रोमन कुश्ती में इतिहास रचा, पाया रजत पदक. सेलिंग में फ्रांसिस मनु और प्रिंस नोबेल ने रजत पदक हासिल किया. कंपाउंड आर्चरी में गणेश मणिरत्नम ने कांस्य पदक पर निशाना साधा. स्क्वैश में महिला और पुरुष टीम दोनों स्पर्धाओं में कांस्य पदक. और हॉकी में भारत ने पाकिस्तान को हराकर फाइनल में प्रवेश किया. पहलवानी के मैट पर आज भारतीय लिहाज से एक अनोखी उपलब्धि आई. सोनीपत हरियाणा के लाल ने कमाल कर दिया. 1962 के बाद पहली बार कोई भारतीय ग्रीको रोमन स्पर्धा के इवेंट में फाइनल में पहुंचा. खुलासा शाहिद आजमी से.
4: भारतीय पहलवान नितेश कुमार ने 97 किलोग्राम ग्रीको रोमन वर्ग में रजत पदक जीतकर 64 साल का इंतजार खत्म कर दिया. शानदार प्रदर्शन के दम पर फाइनल तक पहुंचे नितेश भले ही स्वर्ण पदक से चूक गए, लेकिन उनका रजत पदक भारत की कुश्ती के इतिहास में एक नया अध्याय लिख गया. पुरुषों के 97 किलोग्राम ग्रीको रोमन वर्ग में नितेश ने क्वार्टर फाइनल में तुर्कमेनिस्तान के अमान बर्दी अगामेदेव को 7-1 से हराया, जबकि सेमीफाइनल में मंगोलिया के गंगखुयाग गनबातार को 9-0 से शिकस्त देकर फाइनल में जगह बनाई. फाइनल में उन्हें जापान के यूरी नकाजातो के खिलाफ हार का सामना करना पड़ा, लेकिन रजत पदक जीतकर नितेश ने इतिहास रच दिया. वह 1962 के बाद ग्रीको रोमन वर्ग में एशियन गेम्स फाइनल में पहुंचने वाले पहले भारतीय पहलवान बने. हालांकि इससे पूर्व 2 और ग्रीको रोमन मैच खेले गए, लेकिन कोई खास कामयाबी नहीं मिली. 60 किलोग्राम भार वर्ग में सुमित को ईरान के अब्बासपुर रागानी के खिलाफ मुकाबला गंवाना पड़ा. वहीं 77 किलोग्राम में अमन ने शानदार शुरुआत करते हुए मंगोलिया के बोरगिल तोशिन बातार को 8-6 से हराया. हालांकि अगले मुकाबले में कतर के शाहीन बदागी मुफराद ने अमन को 9-0 से शिकस्त दी. इसके साथ ही भारत का ग्रीको रोमन कुश्ती अभियान 2 पदकों के साथ समाप्त हो गया. वहीं महिला वर्ग में आज एकमात्र वजन वर्ग में भारतीय पहलवान मान अहलावत 62 किलोग्राम भार वर्ग में कांस्य पदक से चूक गई. मानसी का कांस्य पदक मुकाबले में मंगोलिया के अल्तजिन तोक्तोक से सामना हुआ. रोमांच से भरपूर इस मैच में मानसी ने आखिरी दम तक जोर लगाया, लेकिन 4-2 से हार कर कांस्य पदक से चूक गई. इससे पहले

వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం. ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో పాటలంటే కేవలం సంగీతం కాదు, మనసులోని భావాలను పలికించే మధురమైన భాష. అలాంటి మధురమైన పాటలతో మీ ముందుకు వస్తున్నాం. ముందుగా వినబోయే పాట తెలుగు సినిమా సంగీతంలో చిరస్మరమైన చిత్రాల్లో ఒకటి మాంగళ్యబలం. ఆ చిత్రం నుంచి ఆకాశవీధిలో అంటూ మనకు హాయినిచ్చే ఈ అందమైన గీతం మీ అందరి కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 101.5 FM. మనసుకు ప్రశాంతతనిచ్చే ఆ పాత మధురాలు మధురగీతాలు కార్యక్రమంలో మంచి మనసులు చిత్రం నుంచి సుశీలమ్మ పాడిన పాట వింటారు.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై మధుర గీతాలు. కళ్లతోనే కావ్యం రాసిన మహానటి సావిత్రి, తెలుగు సినిమానేలిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసికల్ బ్లాక్ బస్టర్ చదువుకున్న అమ్మాయిలు. ఇప్పుడు ఆనాటి మధుర జ్ఞాపకం వినిపించని రాగాలే సాంగ్ సరికొత్తగా తయారై మీ ముందుకు వస్తుంది. వినేయండి మరి.

అలా అలా ఆ పాత మధురగీతాల్లో తేలిపోతున్నారా? ఇప్పుడు మీ అందరి కోసం మరో పాట. గాజుల కృష్ణయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా ఆలపించిన సాంగ్ నవ్వుల రువ్వే పువ్వమ్మ అంటూ సాగే పాట మీ అందరి కోసం.

శ్రోతలకు ఓ చిన్న గమనిక. శ్రీశైలం వెళ్ళు భక్తులకి ఓ శుభవార్త. మార్కాపురం జిల్లా పెదదోర్నాల శ్రీశైలం రహదారి వెంట తుమ్మలబైలు సమీపంలో జంగిల్ సఫారీ 1 అక్టోబర్ గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పులుల సంతానోత్పత్తి కోసం గత 3 నెలలుగా విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జంగిల్ సఫారీలో అభయారణ్యంలోని జీవవైవిధ్యం, చెంచుల జీవన విధానం గురించి అటవీ శాఖ అధికారులు గైడ్ల డాక్యుమెంటరీ రూపంలో వివరిస్తారు. జిప్సీలో అటవీ ప్రాంతంలో తిప్పుతారు. భక్తుల కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి దేవి దర్శనానికి అధికారులు అనుమతినిస్తున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీశైల శిఖరం వద్ద అధికారులు టికెట్లు అందజేస్తున్నారు. నల్లమల విహారానికి పర్యాటకులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే nstr.co.in వెబ్సైట్ని సందర్శించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వివరాలు nstr.co.in.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న మరో గీతం తేనె మనసుల చిత్రం నుంచి సుశీలమ్మ పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

మధురగీతాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన పాట. జీవితంలో కష్టాలు బాధలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా అమూల్యమైన జీవితాన్ని కన్నీటి పాలు చేయవద్దు అంటూ మోటివేషన్ ఎమోషనల్ క్లాసికల్ గీతం. శ్రీశ్రీ అందించిన అద్భుతమైన సాహిత్యం, ఘంటసాల గారి అమృతమైన గానం, ఏఎన్ఆర్ సావిత్రిల అద్భుతమైన నటన ఈ పాటను ఎప్పటికీ మర్చిపోలేకుండా చేశాయి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మీరు వినండి.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 08596223393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: వెల్కమ్ బ్యాక్ టు మధుర గీతాలు. ఇప్పుడు వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట వింటారు. సంగీతం రాజన్, సాహిత్యం ఆరుద్ర.

మీరింతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పుణ్యలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.